శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948 వైశాఖ మాసం 29 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 17 తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 51 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో చెడుతనం గురించి శ్రీ ఎన్ విజయభాస్కర్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: దేవునికి స్తోత్రములు. ప్రియ శ్రోతలారా, మీకు ప్రభువు నామంలో శుభాశీస్సులు. నేటి పరిస్థితులను చూస్తుంటే భయం గుప్పిట్లో ఈ జగత్తు ఉన్నట్లు ఎవరైనా సునాయాసంగా చెప్పగలరు. సామాన్యుని నుండి అసామాన్యుని వరకు అందరూ పురుషుడు స్త్రీ అనే భేదం లేకుండా ఈ మతం ఆ మతం

అనే తేడా లేకుండా అంతటా అందరూ ఏదో ఓ భయాందోళనలోనే ఉన్నారు. దీనికి కారణం బాగా ఆలోచిస్తే మన పాపమే. మనం ఈ మాటను ఊరకనే కొట్టివేయవద్దు. పాపం అనేది చాలా భయంకరమైనది. పాపం అంటే దేవుని మీద తిరగబడటమే. పాపము అనే మాటలోనే మధ్యలో పా అనే అక్షరాన్ని తీసివేస్తే పాము అవుతుంది. బైబిల్లో పాపం కట్ల పాము వలె కాటు వేస్తోంది అని సామెతల గ్రంథంలో చెప్పబడింది. బైబిల్లో దేవుడు నరులను సృజించినప్పుడు వారిని తన స్వరూపములో తన పోలికలో సృజించాడని చూస్తున్నాం. మరొక చోట దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించాడు అని సొలొమోను భక్తుడు తను వ్రాసిన ప్రసంగి గ్రంథంలో తెలియజేస్తాడు. అయితే వారు వివిధ తంత్రాలను కల్పించుకున్నారని అక్కడే చూస్తాం. దీని భావం దేవుడు మనలను మంచివారిగా సృజించాడు, స్వేచ్ఛా జీవులుగా చేశాడు. ఈ స్వేచ్ఛలో మనమే వివిధ తంత్రాలను కల్పించుకొని చెడిపోయాం. ఈ చెడ్డ బుద్ధి దేవునికి మనలను విరోధులుగా చేసింది. పాపం అనగా బైబిల్ ఏమి చెబుతుందో ఒకసారి గమనిద్దాం ప్రియ శ్రోతలారా. హీబ్రూ మరియు గ్రీకు భాషల్లో పాపం అనగా దారి తొలగిపోవడం, దారి తప్పిపోవడం, పొరపాటు చేయటం, దోషం, నేరం, బుద్ధిపూర్వకంగా తిరుగుబాటు చేయటం అనే అర్థాన్ని చూస్తున్నాం. పాపం అనేది వ్యక్తిని దేవునికి శత్రువుగా తయారు చేస్తోంది. సిన్ ఈజ్ సంథింగ్ దట్ మేక్స్ యూ గాడ్స్ ఎనిమీ. ఎనదర్ వర్డ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెబెలియన్. పాపం అనేదానికి పర్యాయ పదం తిరుగుబాటు. బైబిల్ గ్రంథంలోని ప్రవక్తైన యెషయా నా జనులు స్వాభావికముగా తిరుగుబాటు చేసేవారని దేవుడు చెప్పినట్లుగా తన గ్రంథంలో పొందుపరచాడు. క్రొత్త నిబంధనలో క్లాసిక్ గ్రీక్లో మనం చూస్తే ముఖ్యంగా పౌలు పత్రికల్లో హమార్టియా, హిమోటో అనే పదం మనకు కనిపిస్తుంది. దీని నుంచి పాపం అనే పదం వచ్చింది. దీని అర్థం ఐ మిస్ ద మార్క్ ఆర్ టు మిస్ ద ఎయిమ్, గురి తప్పుట. ఇది మన జీవితానికి సంబంధించి అర్థం చేసుకున్నట్లయితే మన గురి యేసుక్రీస్తు. అయితే ఈ పాపం యేసు దగ్గరకు చేరకుండా, రక్షణ పాత్రను పుచ్చుకోకుండా చేసేది. మరొక మాట పారాప్టోమా అనగా ట్రెస్పాస్. ఇది చాలా లోతైన అర్థాన్నిస్తుంది. అపొస్తలుడైన పౌలు ఎఫెసి సంఘానికి వ్రాసిన పత్రిక 2:1 మనం గమనించినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా అని చూస్తాం. అపరాధం అనేది చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత చేసేది. ట్రెస్పాస్ విల్ బి ఫర్నిష్డ్. ఇక్కడ దేవుడు స్పష్టంగా నీవు తప్పు చేయవద్దని చెప్పిన తరువాత మానవుడు చేసిన అపరాధాన్ని మనం గుర్తించాలి. పాపం మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఆధునిక పితామహుడు పాల్ తిలక్ చెప్పినట్లు మనిషిని దేవుడి నుండి వేరు చేస్తోంది పాపం. మనిషిని సమాజం

విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలోని కొర్ర సాగు విస్తీర్ణం దాదాపు 70% అత్యల్ప వర్షపాత మండలాల్లోనూ, మిగిలిన 30% మిగిలిన మండలాల్లో విస్తరించి ఉంది. విత్తే సమయం ఈ యొక్క కొర్ర పంట ఖరీఫ్లో అయితే జూన్ జూలైలో, వేసవిలో అయితే జనవరి మాసంలో విత్తుకోవచ్చు. కొర్ర పంట సాగు చేయడానికి నేలల విషయానికి వస్తే తేలిక నుండి నల్లరేగడి నేలలు, మురుగునీటి పారుదల గల నేలలు. ఈ యొక్క కొర్ర పంటలో రకాలు చూసుకున్నట్లయితే ప్రసాదు, కృష్ణదేవరాయ, నరసింహరాయ, శ్రీలక్ష్మి, ఎస్ఐఏ 3085, సూర్యనంది ఎస్ఐఏ 3088, ఎస్ఐఏ 3156 రకాలు. ఇప్పుడు చెప్పుకున్న రకాలు మొత్తం కూడా ఖరీఫ్లో సాగు చేసుకోవచ్చు, వేసవిలోనూ సాగు చేసుకోవచ్చు. ఇక పంటకాలం విషయానికి వస్తే ప్రసాద రకము 70 నుంచి 75 రోజులు, దిగుబడి వచ్చేసి 8 నుండి 12 క్వింటాళ్ళు ఎకరాకు. ఈ ప్రసాద రకము కంకులు పెద్దగా ఉండి గింజలు లావుగా లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 100 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి ఆకులు వెడల్పుగా ఉండి 3 నుండి 4 పిలకలు వేస్తాయి. కృష్ణదేవరాయ రకము పంటకాలం వచ్చేసి 80 నుంచి 85 రోజులు, దిగుబడి వచ్చేసి 10 నుండి 12 క్వింటాలు ఎకరాకు. ఈ రకము గింజలు లావుగా లేత పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి 4 నుండి 6 పిలకలు వేస్తాయి. చొప్ప నాణ్యంగా ఉంటుంది. నరసింహరాయ ఈ రకం పంటకాలం వచ్చేసి 80 నుంచి 85 రోజులు, అంటే కృష్ణదేవరాయ రకం మాదిరిగానే. దిగుబడి కూడా కృష్ణదేవరాయ మాదిరిగానే 10 నుండి 12 క్వింటాల వరకు ఎకరాకు దిగుబడి వస్తుంది. గింజలు లావుగా పసుపు రంగులో ఉంటాయి. మొక్కలు 110 నుండి 120 సెంటీమీటర్ల ఎత్తు ఎదిగి బాగా పిలకలు వేస్తాయి. తర్వాత రకము శ్రీలక్ష్మి. ఈ రకం కూడా కృష్ణదేవరాయ నరసింహరాయ మాదిరిగానే పంటకాలం 80 నుంచి 85 రోజులు, దిగుబడి కూడా 10 నుండి 12 క్వింటాళ్ళు ఎకరాకు. మొక్కలు 120 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి వెర్రికంకి, తుప్పు మరియు అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. తర్వాత రకము ఎస్ఐఏ 3085. ఈ రకం పంటకాలం వచ్చేసి 76 నుంచి 80 రోజులు, దిగుబడి వచ్చేసి కృష్ణదేవరాయ నరసింహరాయ శ్రీలక్ష్మి మాదిరిగానే 10 నుండి 12 క్వింటాళ్ళు ఎకరాకు దిగుబడి వస్తుంది. అయితే ఈ రకము బెట్టను తట్టుకుంటుంది, అగ్గి తెగులును, గింజ బూజు తెగులను తట్టుకుంటుంది. గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. తర్వాత రకం వచ్చేసి సూర్యనంది ఎస్ఐఏ 3088 రకం. ఇది దీని పంటకాలం వచ్చేసి 75 రోజులు, దిగుబడి వచ్చేసి ముందుగా చెప్పుకున్నట్లుగానే ఈ కృష్ణదేవరాయ నరసింహరాయ శ్రీలక్ష్మి ఎస్ఐఏ 3085 రకాల మాదిరిగానే 10 నుండి 12 క్వింటాల వరకు ఎకరాకు దిగుబడి వస్తుంది. ఈ రకము గింజ పసుపు రంగులో ఉండి నాణ్యత కలిగి ఉంటుంది. ఈ రకం కూడా అగ్గి తెగులు మరియు వెర్రికంకి తెగులను తట్టుకుంటుంది. వివిధ పంటల క్రమంలో పండించుటకు అనుకూలం. తరువాత ఎస్ఐఏ 3156 రకం. ఈ రకం పంటకాలము 85 రోజులు, దిగుబడి వచ్చేసి 11 నుండి 13 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది ఎకరాకు. అధిక గింజ దిగుబడి వెర్రికంకి తెగులను తట్టుకుంటుంది. ఈ రకము అధిక గింజ దిగుబడి వెర్రికంకి తెగులను తట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ రకాలు మొత్తం కూడా ఖరీఫ్లో, వేసవిలో సాగు చేసుకోవచ్చు. ఖరీఫ్లో అయితేనేమో జూన్ జూలైలో, వేసవిలో అయితేనేమో జనవరిలో సాగు చేసుకోవచ్చు. విత్తటానికి ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తటం వచ్చేసి విత్తనాన్ని వరుసల మధ్య 22.5 మరియు మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్ల దూరంలో గొర్రుతో విత్తుకోవాలి. ఎకరాకు 237,000 మొక్కలు ఉండాలి. ఇక ఈ కొర్ర పంట సాగులో ఎరువుల విషయానికి వస్తే ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరు దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 8 కిలోల నత్రజని,
8 కిలోల భాస్వరం విత్తేటప్పుడు

0: వేయాలి. నాటిన 3 నుంచి 4 వారాల తర్వాత పైపాటుగా మరో 8 కిలోల నత్రజని వేసుకోవాలి. అంతర పంటల విషయానికి వచ్చినట్లయితే కొర్రతో కంది లేదా సోయా చిక్కుడు 5:1 నిష్పత్తిలో, లేదా కొర్రతో పాటుగా వేరుశనగ 2:1 నిష్పత్తిలో అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క కొర్ర పంటలో కలుపు నివారణ అంతర కృషి విషయానికి వస్తే, విత్తిన 2 వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తిన 30 రోజుల వరకు పంట పొలంలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మరి అన్ని పంటల మాదిరిగానే కొర్ర పంటలో కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇందులో ముందుగా పురుగుల విషయానికి వచ్చినట్లయితే గులాబీ రంగు పురుగు, అలాగే చెదలు, మిడతలు, కాండము తొలచు పురుగు, ఆర్మీ వర్మ పురుగు ఇలాంటివి ఉంటాయి. వీటిని మనము నివారించుకోవాలంటే ముందుగా గులాబీ రంగు పురుగు గురించిన విషయాలు తెలుసుకున్నట్లయితే, లార్వాలు మొవ్వును తొలిచి తినడం వలన మొవ్వు చనిపోతుంది. పూత దశలో ఆశించినట్లయితే వెన్నులు తెల్ల కంకులుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. తర్వాత చెదలు. కొర్ర వేర్లను భూమిలో ఉన్న చెదలు ఆశించటం వలన మొక్కలు వాడి చనిపోతాయి. దీని నివారణకు గాను చివరి దిక్కులో ఫాలిడాల్ 2% పొడిమందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల వంతున మట్టిలో బాగా కలిసేటట్లు వేయాలి. ఈ యొక్క కొర్ర పంటలో మిడతల బెడద కూడా ఉంటుంది కాబట్టి ఇవి పైరు మొలకెత్తినప్పటి నుంచి ఆకుల అంచులను కొరికి నష్టం కలిగిస్తాయి. వీటి నివారణకు కార్బరిల్ 5% పొడిమందును ఎకరాకు 10 నుంచి 12 కిలోల చొప్పున చల్లాలి. మరి ఈ కొర్ర పంటలో సస్యరక్షణలో భాగంగా మరొక పురుగు ఏంటంటే కాండము తులుచు పురుగు. ఈ పురుగు కూడా పంటను కొంతవరకు నాశనం చేస్తుంది. కాబట్టి ఈ పురుగు కాండాన్ని తులచటం వలన మొక్కలు సరిగా ఎదగక చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ కలిపి 2 సార్లు 20-30 రోజుల మధ్య పిచికారీ చేయాలి.
1: మీరింతవరకు కొర్ర పంట సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని

0: పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1.20 లక్షల రైతులు 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ 2వ దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి సూర్యగర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్ల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పీఎం సూర్యగర్ సోలార్ యూనిట్లు ఉచితంగా పేదలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ
1: దేశంలో ఎక్కడ లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి పైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తుందంట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగల పూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు వాడుకుంటా యుద్ధం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు.
0: పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలీం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటి, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్ట్రంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళా ఉత్పత్తుల ద్వారా గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళా జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట 20 సూత్రాల కార్యక్రమ అమలు

0: కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్జీవన్ మిషన్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్కి కానీ స్వర్ణాంధ్రకి కానీ కలసాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
0: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత రెండేళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎగురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎగురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్చారథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటల్లో భాగంగా శ్రీరంగం నారాయణ బాబు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం మనసులో మనసు మాలతీ చందర్ గారి నవల 19వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో చార్మీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల నుంచి పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. 9:30

నిమిషాలకు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో కంభం ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఇక 10 గంటలకు మధ్యాహ్నం 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు, 6:05 9:00 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 జానపద రంజని కార్యక్రమంలో సంస్కార్ గీత్, శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఇల్లు వాకిలి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటారు. ఇక 8:45 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి అంశం రాజ్యసభ గురించి తెలుసుకుంటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 8:30 తెలుగులో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 10:00 అఖిల భారత రవివాసరియా సంగీత సభ కార్యక్రమం వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಗೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ.
1: ಸಂಗೀತಂತೋ ಸೆದತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕ ರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడం

0: చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్వీడన్ ప్రధానమంత్రి అల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్ట్రపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు 11 జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సిబిఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జిలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి 2వ పోస్ట్ మార్టం నిర్వహించకుండా ఈ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు, విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో గడ్చిరోలి పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుంది.

0: ఉందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 నిమిషాలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజులపాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 నిమిషాలకు జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా శ్రీరంగం నారాయణ బాబు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం మనసులో మనసు మాలతి చందూరు గారి నవల 19వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్ర

0: ప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా తెలుగు రచయిత శ్రీరంగం నారాయణ బాబు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విందాం. వీరు విజయనగరంలో 1906 మే 17 తేదీన జన్మించారు. వీరు ఆజన్మ బ్రహ్మచారిగా జీవితం గడిపారు. నారాయణ బాబు గారి పద్య రచనలకు భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలిసి సర్రియలిజం అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యథార్థ రూపాన్ని కవితలోనూ చిత్రలేఖంలోనూ చూపించినప్పుడు ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితుల్లో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే సర్రియలిజం అంటారు. దీనిని అతివాస్తవికత అని కొందరు అంటే అతివాస్తవికత అంటే బాగుంటుందని వీరు భావించారు. విధానం విదేశీయుదైనా మన దేశపు పౌరాణిక గాథలు సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర సంస్కృత శబ్దప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు. ఇక రచనలు చూస్తే విశాఖపట్నం, ఫిడేలు నాయుడు గారి వేళ్ళు, గడ్డిపరక, గేదెపెయ్య, తెనుగురాత్రి, రుధిర జ్యోతి, కపాల మోక్షం, కిటికీలో దీపం, ఊరవతల, పండగనాడు, మౌన శంఖం, సంపంగితోట వీరి రచనలు. వీరు చేసిన రుద్రజ్యోతిని శ్రీశ్రీ గారికి అంకితమిచ్చారు శ్రీరంగం నారాయణ బాబు గారు. వీరు 1961 అక్టోబర్ 2 తేదీన చెన్నైలో పరమపదించారు. మీరింతవరకు తెలుగు రచయిత శ్రీరంగం నారాయణ బాబు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు విన్నారు.
5: చూడు,
6: సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు.

0: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: సర్దుబాటు అయింది.
0: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
0: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి. అవసరమెంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది.

0: వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండే తీసుకోవాలి, అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
1: ఆర్బీఐ చెబుతుంది
0: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: కార్యక్రమంలో మనసులో మనసు మాలతి చందూర్ గారి నవల 19వ భాగం వింటారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్.

నా మాటల ధోరణే మీకు చికాకు కలిగిస్తే ఇంకో విషయం గురించి మాట్లాడుకుందాం. అంతేగాని మీరు భయపడి పారిపోనక్కర్లేదు. భయమా? దేనికండి? కొన్ని సమయాల్లో నిజాలు భయపెట్టి మనిషిని కలవరపెడతాయి. అరుణ మాట్లాడలేదు. మీరు కళ్ళు మూసుకుని జీవితంలోకి దూగుతున్నారని నాకు భయంగా ఉంది అరుణ. కళ్ళు మూసుకున్నా? అవును, కాంతాకనకాలను చూసి మోహించని మనిషి ఉండడు అని అంటారు. కొందరికి కాంతక్కర్లేదు, కనకం చాలు. మీరు చెప్పేది రెడ్లీలాగా ఉంది. మా ఎంజీఎం డబ్బు హోదా చూపించి మనుషులను ఎలా సమ్మోహించగలదో నాకు బాగా తెలుసు. మీరు కూడా ఆ ప్రలోభానికి లొంగిపోతున్నారేమోనని. మీరు కూడా అంటే నేను ప్రత్యేకమైందన్నా? నాకంటికి మీరు ప్రత్యేకంగానే కనిపిస్తున్నారు. మరి మీరు రాజాకి కాబోయే భార్య కాకపోయినట్లయితే నాకంటికి మీరు ఎలా కనిపిస్తున్నారో రోజులు రోజులు వర్ణించి చెప్పేవాణ్ణి. జీవితం ఒక అపూర్వ వరం, దానిని మీరు అపాత్రులకి ధారాదత్తం చేయకండి అరుణ. అరుణకి కలవరంగా ఉంది. అతని మాటలు వినాలనే ఉంది, వినాలంటే భయంగానూ ఉంది. ఎందుకిలా మాట్లాడుతున్నాడు? లేచి మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది. కొన్ని సత్యాల నుంచి భయపడి పారిపోయి ప్రయోజనం లేదు. వాటిని నిర్భయంగా ఎదుర్కోవడంలోనే మనిషి సత్తా బయటపడుతుంది. మీకు విద్య ఉంది, అందం ఉంది, వయస్సుంది, ఆరోగ్యం ఉంది, ఉద్యోగము ఉంది. సగటు ఆడపిల్లల కంటే మీరు ఎన్నో రెట్లు పైన ఉన్నారు. పెళ్లి కాదనే భయంతో ముందుకు ఉరక్కండి. నేను పెళ్లి కోసం ఏం తప్పించడం లేదు. అసలు పెళ్లి కోసం మా వాళ్ళు తాపత్రయపడడం లేదు. ఆ విషయం మర్చిపోతున్నారు మీరు. అది నాకు తెలుసు. మీరు గనక మా రాజాని వేటాడి వలవేసి పట్టుకుని ఉంటే సంతోషించేవాణ్ణి. మా రాజాతో రమోలా వంటి పిల్లయితే సుఖపడుతుంది. కానీ మీరు ఆగిపోయారే. చెప్పండి, ఇంతదాకా వచ్చాక మీరు ఆగకూడదు. ఎందుకంటే మీరెవరో, మీకు సుందరమ్మ గారికి ఎటువంటి బాంధవ్యం ఉందో నాకు తెలీదు. మీరేదో సరదాగా చనువుగా మాట్లాడుతున్నారు, సహృదయులు అనుకున్నాను. కానీ మీకెందుకో ఆ సుందరమ్మ గారిని చూస్తే కోపం, రాజాని చూస్తే చిన్నచూపు. బహుశా ఇది జెలసీ కావచ్చు. పెళ్లి కాబోతున్న ఓ పిల్లతో ఆ పెళ్లి కొడుకును గురించి ఈ విధంగా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకుండా ఉంది. మీకు రాజా మీద జెలసీ కావచ్చు, లేకపోతే ఏం ఆగిపోయారే? చెప్పండి. మీరు చెప్పలేరు, నేను చెప్తాను వినండి. నాకు మీరంటే ఎవరో తెలియక మునిపే పెళ్లి పందిట్లో మిమ్మల్ని చూసి చూడగానే ఎవరా అన్న క్యూరియాసిటీ కలిగింది. అంతవరకు నిజం. ఆ తరువాత మీరు సుందరమ్మగారి మనవడికి కాబోయే పెళ్లి కూతురని కూడా తెలిసింది. అప్పుడు మటుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేనికిట? ఈ పిల్ల ఎలా నచ్చిందా అనా? అందుకు ఆశ్చర్యం కలగలేదు. పెళ్లి నిశ్చయం అయ్యాక కూడా మా ఎంజీఎం మిమ్మల్ని ఇక్కడికి ఎలా పంపించిందా అని. అందులోనూ పాట కచేరీకి. ఏం తప్పేముంది? నేను రేడియోలో పాడుతున్నాను, టీవీలో కనిపిస్తున్నాను, నాకు పబ్లిక్ లైఫ్ అలవాటే. కానీ తమ మనవడికి నిశ్చయం అయ్యాక ఆవిడ అలాంటివి ఒప్పుకోరు. ఆ మనిషి స్వభావం నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఎలా వెళ్లనిచ్చిందబ్బా అని నేను ఆలోచించాను. తరువాత పరిచయంలో తెలిసింది మీకు కూడా చాలా పట్టుదల ఉందని. తర్వాత ఇటువంటి పట్టుదల కలిగిన అమ్మాయి మామలింగం ఆకర్షణలో ఎలా పడింది? నిజంగా మామలింగం మీలో కదలిక కలిగించాడా, లేక ఆ ఇల్లు, ఆ కార్లు వీటిని భ్రమిష అన్న సంశయం కలిగింది. పోని ఆ భ్రమలో

పట్టి పడ్డాననుకోండి, దానివల్ల మీకేమిటా నష్టం? నాకు నష్టమైతే పర్వాలేదు. ఆ కార్లు ధనము జీవితానికి సుఖాన్ని ఇవ్వవు, అందులోనూ మనసున్న ఆడదానికి. ఏ, మీరు ఆడవారు కాదుగా. కాకపోవచ్చు, నాకు అత్యంత సన్నిహితురాలైన స్త్రీ వీటి వలన సుఖం పొందలేకపోయింది. మూడు వారిని ఆమె జీవితాన్ని క్షణక్షణం చూస్తూ వచ్చాను, అందుకనే నాకు ఆ బాధ తెలుసు. ఎవరు? మీ అక్క? మీ చెల్లెలా? మీ అమ్మగారా? పోని మీ భార్య? ఓ, మీకు పెళ్ళి కాలేదుగా. మీ ప్రియురాలా? ఎవరు ఎవరు చెప్పండి. నా గురించి ఇంత అక్కర పడుతున్న మీరు మీ గురించి కూడా చెప్పండి, వింటాను, అంది అరుణ ఉద్రేకంగా. అరుణకి విసుగ్గా కోపంగా ఉంది. తనలోని సంశయాలని నీడలని ఈ వ్యక్తి మరీ పెద్దవి చేస్తున్నాడు. తన హృదయపు లోతుల్ని గుచ్చిగుచ్చి బాధిస్తున్నాడు. అది నేను చెప్పను. అయితే మనం మాట్లాడేది ఇంకేమీ లేదండి, అంటూ విస్సురుగా లేచింది అరుణ. కూర్చోండి, రైలుకి ఇంకా ఒక్క గంటే టైం ఉంది. ఈ గంటసేపు ఎవరినీ బాధించని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఏమో, నాకు మాట్లాడాలని అనిపించడం లేదు. పోని నిశ్శబ్దంగా కూర్చోండి. నిశ్శబ్దంలో ఉన్నటువంటి భావం శబ్దాల్లో ఉండదు. ఒక్కొక్కప్పుడు మాటలు చెప్పలేని భావాలను నిశ్శబ్దం సూటిగా చెప్తుంది, అన్నాడు రాజారావు. అతను అలా మాట్లాడుతుంటే గంటలు గంటలు కూర్చోవాలనిపిస్తున్నది. ప్రతి మాట వెనకాల ఎంతో అనుభవం ఉన్నట్లుంటుంది. జీవితాన్ని కాచివడబోసిన వ్యక్తిలా మాట్లాడతాడు. తాము కూర్చున్న బెంచీ మీద దీపకాంతి పట్టం లేదు, గుడ్డి వెలుతురు పరుచుకున్నది. తమ చుట్టూ ఆ మసక చీకట్లో విగ్రహంలా కూర్చుని ఉన్నాడు అతను. అతను ఒక్కోసారి శతవృత్తునిలాగా కనిపిస్తాడు మాటల్లో, మరోసారి అల్లరి పిల్లవాళ్లా కనిపిస్తూ ఉంటాడు. వయసులో భాస్కర్ కంటే చిన్న, రాజా కంటే పెద్ద. బొద్దుగా తెల్లగా ఉంటాడు. పొడవులో రాజా కంటే చూపు వాసి తక్కువే. ముఖంలో కొంత కఠినత్వం పట్టుదల కనిపిస్తూ ఉంటాయి. క్రాఫింగ్లో అక్కడక్కడా వెండి వెంట్రుకలు. దుస్తుల్లో అలంకారంలో ఎక్కడా శ్రద్ధ చూపించినట్లే కనపడదు. విశాలంగా ఉండే నుదురు, తీక్ష్ణంగా ఉండే చిన్న కళ్ళు. మనిషిని చూస్తే అందగాడనిపించదు గాని నవ్వుతున్నప్పుడు తమాషాగా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అతను ఏం చేస్తుంటాడో? ఎలా బతుకుతున్నాడు? ఉద్యోగమా, చదువా? మీరెక్కడుంటారు? పద్మభర్త మీకెలా తెలుసు? మీ ఫ్రెండా? అడిగింది అరుణ. కాకినాడలో. నేను మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నాను, అన్నాడు అతను క్లుప్తంగా. చూసారా, మీరేం చేస్తున్నారో మీతోనే చెప్పించాను. మీరు చెప్పించలేదు, నేను చెప్పదలుచుకున్నాను, అన్నాడు అతను నవ్వుతూ. వాతావరణం కొంచెం తేలికయింది. దూరం నుంచి ఏదో రైలో గూడ్సో కూత వేసింది. ఆ కూతకి చెవులు చిల్లులు పడ్డట్టయింది అరుణకి. అబ్బా, ఎంత రొదగా ఉందో ఈ ప్లాట్ఫామ్, అన్నది పైకి. రొదలేనిదెక్కడా? అన్ని రొదల్లోంచి మనిషి తనకేం కావాలో వెతుక్కోగలగాలి, అదే జీవితం, అన్నాడు రాజారావు నెమ్మదిగా, తనలో తను అనుకుంటున్నట్లు. ఆ మాటలు వింటున్నప్పుడు అరుణకి రాజారావు మీద సానుభూతి కలిగింది. అతనికి తనపై ఇష్టంగా ఉంది. ఇష్టానికి మించిన మరో భావంతో సతమతమవుతున్నాడు. అది పైకి చెప్పే అవకాశం లేక తపన పడుతున్నాడు. ఐఎమ్ సారీ, అన్నది అరుణ. డోంట్ బాదర్, అన్నాడు అతను కరెక్ట్గా. మీరు మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోండి. మంచి పిల్ల అంటే కాస్త డెఫినిషన్ చెప్పండి, అడిగాడు రాజారావు. మీకు నచ్చిన పిల్ల, అదే ఈ జీవితంలోని కామెడీ. మనకి నచ్చిన వాళ్ళకి మనం నచ్చం, మనం కావాలనుకున్న వాళ్ళు మనకి దొరకరు, దొరికిన వాళ్లతో అడ్జస్ట్ అవ్వలేం. అరుణ మాట్లాడలేదు. సంభాషణ మళ్లీ ఇబ్బందికరంగా తయారవుతోంది. రైలు ఎన్ని గంటలకు వస్తుందో ఎస్ఎంని అడుగుదాం. 9 కావస్తోంది, ఒక్కసారి మీనాక్షిని కూడా చూద్దాం. అలాగే అలాగే, పదండి. అరుణ, ఒక్క మాట విని వెళ్ళండి. అరుణ లేవబోయి కూర్చుండిపోయింది. తాను ప్రేమించేవాణ్ణి పెళ్లి చేసుకునే కంటే తనను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీ ఎక్కువ సుఖపడుతుందిట. ఇవి నా మాటలు కావు, ఎక్కడో చదివాను. నాకెందుకు చెప్తున్నారిప్పుడు? మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని. మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు. ఈ సాయంత్రం మీ హృదయంలో చాలా రోజులు మరిచిపోలేని విచిత్రమైన అనుభవంగా మిగిలిపోవచ్చు. ఎప్పుడైనా నా ఈ మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు వాటిలోని నిజం మీకే బోధపడుతుంది, అన్నాడు రాజారావు. సంతోషంగా సరదాగా మాట్లాడి మీరు ఇలా అండం ఏం బాగాలేదండి. జీవితంలో క్రాస్ రోడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికీ హాస్యాలు అల్లర్లు పనిచెయ్యవు. ఇక్కడ హృదయం, హృదయంలోనికి చూటిగా చూడగల నిజాయితీ, ఇవే పనిచేస్తాయి,

నాలో నిజాయితీ లేదని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు నిజంగా రాజాని ప్రేమించి ఉంటే, అతని మీద మనస్ఫూర్తిగా మమకారం ఉంటే నేను చెప్పిన ఈ మాటలు విని ఉండేవారు కాదు. డియర్ అరుణ గారు, మీకు మనసులో ఎక్కడో సంశయం, సందేహం దోబూచులాడుతున్నాయి. దయచేసి మీరు ఇంకొక మాట కూడా మాట్లాడకండి. ఎదుటివారి జీవితాలని కల్లోలపరిచి వాళ్ళ విశ్వాసాలను షేక్ చేస్తే గానీ మీకు తృప్తిగా ఉండదా? మీరు నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? దానివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? విగ్రహాలని ప్రేమించకండి అరుణ. మనసున్న మనిషికి మీ మనసు ఇవ్వండి. మగవాడు అంటే వాళ్ళలో చీము, నెత్తురు, ఈర్ష్య, ప్రేమ, కోపం, జాలి, ద్వేషం ఇవన్నీ ఉండాలి. ఇవి ఉన్నవాడే మనిషి. అటువంటి వాణ్ణి ప్రేమించిన స్త్రీ సుఖపడుతుంది. ఓహో, ఆ లక్షణాలన్నీ మీ ఒక్కరికే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ లేవనుకుంటున్నారా? ఉన్నాయి, చాలామందిలో ఉంటాయి. కానీ అవి లేనివాళ్లు కూడా ఉన్నారు. అది మీరు మర్చిపోవద్దు అని స్నేహితునిగా చెప్తున్నాను. మీ సలహాకి కృతజ్ఞురాల్ని. మనం ఎంతసేపు ఈ బెంచి మీద కూర్చున్నా మీరు మళ్ళీ మళ్ళీ ఈ సంగతులే చెప్తున్నారు. మనం లేవడం మంచిదనుకుంటాను ఇంకా. అలాగే అంటూ లేవబోయాడు రాజారావు. మీరు ఇందాకటి నుంచి మాట్లాడారు, నేను విన్నాను. మీరు హద్దులు దాటి మాట్లాడినా ఊరుకున్నాను. నేను కూడా ఒక విషయం చెప్తాను, వినండి. మనుషులందరికీ మీరు చెప్పారే విగ్రహాల వంటి మనుషులు, ఆ విగ్రహాలకి కూడా హృదయం ఉంటుంది. ఆ హృదయం పరిస్థితుల ప్రభావం వల్లనో పిరికితనం వల్లనో స్పందించడం తెలియకపోవచ్చు. ఆ హృదయ వీణకి శృతి పలికించగల మరో హృదయం తటస్థపడినప్పుడు ఆ వీణ పలుకుతుంది, క్రమంగా ప్రేమగానం ఆలపిస్తుంది అని నా నమ్మకం. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. విగ్రహాన్ని మనిషిని చేయగలను, రాయిలో స్పందన కలిగించగలనని భరోసా నాకుంది. మీ సానుభూతిని నా మీద వృధా చేసుకోకండి. మీకు మీకు కక్షలు, కార్పణ్యాలు ఉండవచ్చు, కానీ నాతో ఈ ధోరణిలో మాట్లాడడం మటుకు ఏమీ బాగాలేదు. పదండింక లేద్దాం అంది రాజారావు. ఓకే, నా పరాజయాన్ని అరుణ ప్రస్తుతానికి అంగీకరిస్తాను అన్నాడు నవ్వుతూ.

మీరింతవరకు మనసులో మనసు మాలతి చందూరు గారి నవల 19వ భాగం విన్నారు. పఠనం శ్రీమతి శారదా శ్రీనివాసన్. కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో చార్మీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల నుంచి పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: భావలహరి కార్యక్రమంలో సినీ నటి చార్మి కౌరు గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు విందాం. అందం అభినయం కలబోసుకున్న చార్మి కౌర్ ప్రస్తుతం నటనకు దూరంగా ఉండి చిత్రసీమలోనే నిర్మాతగా కొనసాగుతున్నారు. మంత్రాగా తనదైన అభినయంతో ఉత్తమ నటిగా నంది అవార్డును సొంతం చేసుకున్న చార్మి గారు ఆపై కూడా కొన్ని చిత్రాల్లో ముద్దు ముద్దుగా మురిపించింది. పూరి జగన్నాథ్ గారితో కలిసి ప్రస్తుతం చార్మి గారు నిర్మాతగా కొనసాగుతున్నారు. కార్యక్రమంలో రాఖీ చిత్రం కోసం దేవశ్రీ ప్రసాద్ మమతా మోహన్ దాస్ పాడిన పాట, సంగీతం దేవశ్రీ ప్రసాద్, గీత రచన సిరివెన్నెల

చార్మి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటున్నారు. భీమినేని శ్రీనివాసరావు గారు నిర్మించి దర్శకత్వం వహించిన నీతోడు కావాలి సినిమాతో చార్మి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత హిందీ, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించారు. కానీ నటిగా ఆమెకు గుర్తింపు సంపాదించి పెట్టినవి తెలుగు చిత్రాలే అని చెప్పాలి. కృష్ణవంశీ గారి స్త్రీ ఆంజనేయంలో చార్మి గారి అందంతో అందరినీ అలరించింది. అలాగే మాస్ చిత్రంలో నాగార్జున గారితో చిందులేసింది. అల్లరిపిడుగులో బాలకృష్ణ గారితో తకదిమితై అంటూ ఆడింది. లక్ష్మి సినిమాలో వెంకటేష్ గారితో నటించారు. టాప్ స్టార్స్తో నటించి విజయాలను అందుకున్నారు చార్మి గారు. కార్యక్రమంలో లక్ష్మి చిత్రం కోసం టిప్పు శ్రేయ ఘోషల్ పాడిన పాట, సంగీతం రమణ గోకుల, గీతరచన చంద్రబోస్.

కృష్ణవంశీ గారు తెరకెక్కించిన చక్రం, రాఖీ చిత్రాలతోనూ నటిగా మంచి మార్కులు సంపాదించారు చార్మి గారు. ప్రభాస్ గారి పౌర్ణమి సినిమాలో చార్మి గారు మరపురాని పాత్రనే ధరించారు. కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లోనూ కూడా మురిపించారు. ప్రత్యేక గీతాల్లోనూ అలరించారు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ మంత్ర, మంగళ అనుకోకుండా ఒక రోజులో తనదైన బాణి పలికించారు చార్మి గారు. హిందీలో పూరి జగన్నాథ్ గారు తెరకెక్కించిన బుడ్డా హోగా తెర బాపులో

అమితాబ్ బచ్చన్ గారితో నటించారు. కార్యక్రమంలో పౌర్ణమి చిత్రం కోసం చిత్ర పాడిన పాట సంగీతం దేవశ్రీ ప్రసాద్, గీత రచన సిరివెన్నెల

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో చార్మి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటున్నారు. కృష్ణవంశీ గారు చందమామ సినిమాలో కాజల్ గారికి చార్మి గారు గాత్రం కూడా అందించారు. చార్మి గారి అందాన్ని, వారిలోని చలాకితనాన్ని ఇప్పటికీ ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. పూరి జగన్నాథ్ గారి జ్యోతిలక్ష్మిలో వైవిధ్యమైన పాత్రలు ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో నిర్మాణ భాగస్వామిగా కూడా మారారు. పూరి జగన్నాథ్ గారితో ఏర్పడిన పరిచయంతో పూరి కనెక్ట్స్ బ్యానర్లో చార్మి గారు కూడా నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఈ బ్యానర్లో మరికొందరు నిర్మాతలతోనూ కలిసి చిత్రాలను నిర్మించారు. బాలకృష్ణ గారి పైసా వసూల్, రామ్ గారి ఇస్మార్ట్ శంకర్, పూరి జగన్నాథ్ గారి తనయుడు ఆకాష్ నటించిన మెహబూబా చిత్రాల నిర్మాణంలో చార్మి గారు భాగస్వామి. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో హిందీ తెలుగు భాషల్లో రూపొందిన లైగర్ నిర్మాణంలోనూ చార్మి గారు పాల్పంచుకున్నారు. భవిష్యత్తులో తన అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మిస్తానని అన్నారు చార్మి గారు. మళ్ళీ ఎప్పుడు తెరపై తళుక్కుమంటుందో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి అది ఎప్పుడు సాధ్యమవుతుందో చూడాలి. కార్యక్రమంలో అనుకోకుండా ఒకరోజు స్మిత పాడిన పాట సంగీతం ఎంఎం కీరవాణి, గీతరచన సిరివెన్నెల.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో చార్మి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Tambi Kurana.
1: Thank you, Sunil. Pune botany professor held for NEET leak was NTA's subject expert is the top headline in the Indian Express. She is the second member of the National Testing Agency's paper-setting committee who allegedly disclosed botany and zoology questions at coaching classes she conducted at her Pune residence, writes the Hindustan Times. The Asian Age reports that the Narcotics Control Bureau has seized the first ever consignment of captagon, also known as jihadi drug, worth 182 crore rupees on way to the Middle East. In its editorial piece titled Plugging Leaks, the Statesman argues that recurring examination paper leaks in India are not merely policing failures but signs of a deeply outdated and fragile exam system. It says the answer lies not in harsher punishment alone but in the thorough redesign using secure, adaptive and carefully tested technological systems alongside stronger institutional transparency and accountability. The editorial warns that unless India reforms how competitive exams are conceived and administered, public trust in merit itself will continue to erode. Dailies have prominently reported the decision of the Netherlands to return 11th century Chola era plates to India. The Tribune, calling it a moment heavy with history and symbolism, writes that the Leiden University announced its decision to return the plates after an official inquiry concluded that they were taken during the Dutch colonial rule without the consent of their rightful custodians. And finally, an elephant has given birth to twin calves at the Corbett Tiger Reserve, reports Hindustan Times. Wildlife experts have described it as a rare event among elephants. And with that, it's back to you, Sunil.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. India and the Netherlands elevate their ties to strategic partnership following talks between Prime Minister Narendra Modi and his Dutch counterpart, Rob Jetten. Prime Minister Modi to reach Gothenburg today on a two-day visit to Sweden to hold talks with his Swedish counterpart Ulf Kristersson. Archaeological survey of India allows Hindus unrestricted access to Bhochala temple after Madhya Pradesh High Court verdict. Government imposes curbs on import of silver, moves it to restricted category. Delhi government decides to reduce value-added tax on aviation turbine fuel in national capital from 25% to 7%. And in badminton, Indian duo Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty to face Indonesian pair in men's doubles final of Thailand Open in Bangkok today. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani బాపట్ల జిల్లా సమాచార లేఖ రచన శ్రీయస్ స్వామినాథ్.
3: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షించిన బాపట్ల ఎంపీ, సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ క్రీడలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాలైన సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సూర్యలంక బీచ్ లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బ్లూ వేవ్ అడ్వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వెంచర్ క్రీడలను ఆయన ప్రారంభించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు కొలుసు పాతసారథి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. రేపల్లె మండల కేంద్రంలో 600 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను మంత్రులు భూమి పూజ చేశారు. అలాగే 49 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం బాపట్ల ఎంపీ లోక్సభ ప్యానల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు. న్యూఢిల్లీలో 18వ సివిల్ సర్వీస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్ షాప్ కు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్ షాప్ లో దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలన విధానాలు, వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికైన అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్ చోటు దక్కటం విశేషం. ప్రధానమంత్రి సూర్యగారి పథకంతో ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరులోని ద్వారకాపూడి గ్రామంలో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత సోలార్ పథకాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. ఇదే క్రమంలో లబ్ధిదారు

0: ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని వాహన చోదకులకు ఎస్పీ ఉమామహేశ్వర స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రమైన బాపట్లలో చేపట్టిన అవగాహన కార్యక్రమాలను జిల్లా ఎస్పీ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తూ సేవలు అందిస్తున్న వివోఏల సేవలు విలకట్టమైనవని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల వేటపల్లి మండలాల్లో వివోఏలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య 5G స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకే అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. బాపట్ల పరిధిలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను ఎంపీ తేనేటి కృష్ణ ప్రసాద్ రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. బాపట్ల భర్తిపూడి మధ్య జరుగుతున్న అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఇదే క్రమంలో చుండూరుపల్లి ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే కంకటపాలెం రైల్వే గేట్ పనుల కోసం అనుమతులు రావాల్సి ఉందన్నారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే కోట ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజమంత్రితో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 892 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సమ్మిట్ స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: మీరింతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2233393 మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నెంబర్ మరోసారి 2233393 ఫోన్ నెంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లో ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: ఆగు, అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
4: బ్రో, ఇది చిరిగింది.
3: ఇదిగో చిరిగినా లేదా పాత.

0: పడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: హలో ఎఫ్ఎం కార్యక్రమం ఫస్ట్ కాలర్ చూద్దాం. హలో హలో
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: ఎస్, కొత్తపల్లి నుంచి ఆవుల కోటేశ్వరం మేడం. బాగున్నారా?
2: బాగున్నానండి, మీరు బాగున్నారా?
3: బాగున్నాను మేడం, అందరు బాగుండాలని కోరుకుంటున్నా. మాస్ సినిమాలో మేడం చార్మింగ్ బర్త్డే సందర్భంగా ఒక మంచి పాట వేయండి మేడం.
2: మాస్ సినిమాలో పాట కావాలా?
3: ఒక మంచి పాట వేయండి చార్మింగ్ బర్త్డే సందర్భంగా. ఇటువంటి సినిమాలో ఆమె ఇప్పుడు ఆమె నిర్మాతగా మారుతుంది, అందు గురించి ఏదైనా ఒక మంచి పాట వేయండి మేడం. మాస్ లో
2: మాస్ లో ఏ పాట వేయమంటారు?
3: ఏదైనా పర్లేదు, ఒక మంచి పాట వేయండి మేడం.
2: ఓకే ఓకేనండి,
3: విన్న శ్రోతలు అందరి కోసం థ్యాంక్ యూ మేడం.
2: ఓకే, వెల్కమ్ అండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.

0: హలో, వెల్కమ్ టు హాలా ఎఫ్.
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: హలో మేడం, బాగున్నారండి?
0: బాగున్నానండి. మీ పేరండి?
1: నా పేరు మంగమ్మ మేడం.
0: మంగమ్మ గారు. ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: పుట్టింటికి రాచెల్లిలో వేయండి మేడం.
0: పుట్టింటికి రాచెల్లి.
1: ఉందా మేడం?
0: చూస్తున్నానండి, పుట్టింటికి రాచెల్లి. ఓకే, అందులో ఏ పాట అండి?
1: ఏ పాట అయినా పర్వాలేదు మేడం.
0: ఏ పాట అయినా పర్లేదా? ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: సరే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరేనా?
1: నా పేరు రఫీ మేడం, మార్కాపురం పూల సుబ్బాయికాల నుండి మాట్లాడుతున్నాను.
0: రఫీ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం, అభినందన మూవీలో నుంచి చుక్క లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి.
0: అభినందన మూవీ నుంచి పాట కావాలి. ఓకేనండి రఫీ గారు.
1: చుక్కనై అదే చుక్క లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది,
1: ఓకే
0: వినండి రఫీ గారు.
1: ఓకే థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: నమస్తే మేడం. జవహర్ గట్టి సాల్మన్ మేడం.
0: సాల్మన్ గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: హా, బాగున్నానండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాడుకోవాలి?
1: వెంకటేష్కి కూలీ నెంబర్ వన్ మేడం.
0: కూలీ నెంబర్ వన్?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట?
1: ఏ పాట మంచి పాట వినిపించండి మేడం. ఈ పాట ఆర్లగడ్డ పోలయ్య, హత్యాల జిల్లా, నూనెపల్లి రామయ్య, నూనెపల్లి చిన్నప్ప, శేషిరెడ్డి.
0: ఓకేనండి.
1: వెంకటేశ్వరుడు
0: ఓకే ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: హలో, వెల్కమ్ టు హలైఫ్.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: హలో, నమస్తే మేడం.
1: హలో, నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? బాగా డిస్టర్బెన్స్ గా ఉందండి. బయట ఉన్నాయా?
2: పంతులమ్మ చిత్రం నుంచి మేడం.
1: ఏ సినిమా అండి?
2: పంతులమ్మ. పంతులమ్మ
1: పంతులమ్మ
2: మానసులోని సాంగ్.
1: మాట్లాడాలి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో, వెల్కమ్ టు హాలే ఎఫ్ఎం.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: రాఘవేంద్రరావు మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: బాగున్నాను మేడం. రేపు ప్రముఖ సినీ నటుడు, సహాయ నటుడు, నిర్మాత చలంగారి జయించింది మేడం. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించారు. మట్టిలో మాణిక్యం, కంబాటోళ్ల రామదాసు, బొమ్మపురం చిత్రంలో నటించిన చలంగారికి ఒక రోజు ముందుగానే ఘనమైన నివాళులు అర్పిస్తూ కంబాటోళ్ల రామదాసు చిత్రం నుండి ఈ పాల వెన్నెల్లో నా జాలి కళ్ళల్లో ఆ పాటను ప్రసారం చేయరా. లంబాటోళ్ళ రామదాస్
1: ఈ పాల వెన్నెల్లో.
2: అవును మేడం.
1: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: హలో, వెల్కమ్ టు హాలా ఎఫ్ఎం.
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరండి?
1: హలో మేడం, నా పేరు లక్ష్మి మేడం.
0: లక్ష్మి గారు చెప్పండి, మార్కాపురం నుంచేనా?
1: అవును మేడం.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: జీవనజ్యోతి సినిమా నుంచి కావాలి మేడం, శోభన్ బాబు నది.
0: జీవనజ్యోతి.
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి? హలో లక్ష్మి గారు, అందులో ఏ పాట అండి?
1: అందులో సినివో సినియ పాట.
0: ఓకేనండి, లక్ష్మి గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం. మా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి మేడం.
0: ఓకేనండి,
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: பச்சா பப்பலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో, వెల్కమ్ టు హాలేషం.
4: హలో
3: హలో, నమస్తే అండి.
4: నమస్తే మేడం.
3: మీ పేరండి?
4: నా పేరు సీతామహాలక్ష్మి.
3: సీతామహాలక్ష్మి గారు మార్కాపురం నుంచా?
4: అవునండి.
3: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
4: శ్రీ ఆంజనేయం నుంచి రామ రామ హనుమ శ్రీరామ్ పాడుతున్న హనుమాన్ మేడం.
3: శ్రీరామాంజనేయ.
4: మా అబ్బాయికి ఇష్టం అంట మేడం ఆ పాట.
3: ఓకేనండి. శ్రీరామాంజనేయం కదా?
4: శ్రీ ఆంజనేయం.
3: శ్రీ ఆంజనేయమా?
4: అవును మేడం.
3: ఓకేనండి.

0: అందులో ఏ పాట అండి?
1: రామ రామ శ్రీ హనుమ రామ
0: రామ రామ రఘురామ. ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో, నమస్కారం. నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి?
1: నేను రమేష్ మాట్లాడుతున్నాను మేడం.
0: రమేష్ గారు, మీరే లాస్ట్ కాల్ చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: అవును మేడం, నచ్చి ఇవ్వాల్సింది. అబ్బాయి నుంచి ట్రై చేస్తున్నాను, అంత ఎనర్జీ అంత వేస్ట్ అయిపోయింది మేడం.
0: ఓకే ఓకే, కాల్స్ ఎక్కువ ఉన్నారు కదండి శ్రోతలు.
1: అయితే నాకు ఇలా ఒక సంతోషమైన పాట కావాలి.
0: చెప్పండి.
1: ఎందుకంటే త్రినేత్రం మూవీ నుంచి కావాలి.
0: త్రినేత్రుడా?
1: త్రినేత్రం.
0: త్రినేత్రం.
1: అందులో చీర కావాలా, పిల్ల కార కావాలా, చీరలైతే సీమల పడతాయి, కారు కావాలి, పట్టు చీర. ఈ పాట కావాలి అంతే మేడం.
0: చూస్తున్నానండి, ఒక్క నిమిషం.
1: ఉంటుంది తప్పకుండా, ఆ పాట నాకు చాలా ఇష్టం.
0: త్రినేత్రంలో శ్రీకర శుభకర అనే పాట ఉందండి, ఒక్కటే ఉంది.
1: అంటే వేరే లేవా మేడం?
0: ఒక్క సాంగే ఉంది అందులో మన దగ్గర.
1: అవైలబుల్లో లేవా? అంటే ప్రజెంట్ అందుబాటులో లేవా?
0: అంటే అందుబాటు అంటే ఒక్క సాంగ్ మాత్రమే ఉంది, మీరు ఆడి ఒక్క సాంగే ఉంది ఆ సినిమాలో.
1: ఇంకొక పాట అడుగుతాను మేడం.
0: ఇంకో మూవీ అడుగుతారా?
1: చెలికాడు.
0: చెలికాడు.
1: చెలికాడు సినిమా పేరు. వడ్డే హీరో ఉంటాడు, వడ్డే నారాయణ మేడం. అది చెలికాడు సినిమా పేరే చెలికాడు.
0: లేదండి, చెలికాడు.
1: మనం మేడం, నాకు సంక్రాంతి మూవీ నుంచి కావాలి.
0: సంక్రాంతియా?
1: సంక్రాంతి. సంక్రాంతి.
0: అందులో
1: పాడే పాడే వయసుకునేడే అందిన కానుక, మాటే తెలియని మనసుకునేడు. అది ఆ పాట.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

మీరింతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కెటింగ్ కేంద్రం

0: బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో కంభం ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక ప్రకటన.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే

0: ఈ గణన పూర్తి చేసుకుంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: కార్యక్రమంలో ఖమ్మం ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
2: బాలానందం కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు ఖమ్మంలోని ఎంపీపీఎస్ ఎన్ఎస్ ఉర్దూ పాఠశాలలో ఉన్నాం. మన చిన్నారుల కదంబ కార్యక్రమం విందామా. మరి ముందుగా 4వ తరగతి విద్యార్థులు ఆఫ్రీన్, సాదియా, ఉమేరా గ్రూప్ గా ఒక కితనే ప్యారే అప్నే రసూల్ అనే నాత్ వినిపించడానికి మన ముందున్నారు. విందామా మరి.

ఆఫ్రిన్ సాదియా ఉమేరా, చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు కదా, వీళ్ళకి జేజేలు చెప్దాం. తర్వాత 3వ తరగతి చదివే ఖాదర్ బి అస్మా, వీళ్ళు తల్లి భారతి అనే తెలుగు రైమ్ చెప్పడానికి మన ముందుకొచ్చారు. విందామా మరి?

0: వినిపించేదము.
1: చిన్నారులు అస్మా ఖాదర్బి ఇద్దరు తల్లి భారతి అనే రైమ్ చాలా చక్కగా ఆలకించారు కదా, వీళ్ళకి జేజేలు చెబుదామా? మరి ఇప్పుడు తర్వాత మూడో తరగతి చదివే అస్మా అనే అమ్మాయి ఐదో జహాంకే వాలి అనే రైమ్ వినిపిస్తుంది, విందామా మరి?
2: ఐదో

0: తేరా.
1: చిన్నారి అస్మా చాలా చక్కగా ఐదో జహాన్ కే వాలి అనే రైమ్ చాలా చక్కగా ఆల్పించింది కదా. మరి చిన్నారికి జేజేలు చెప్దామా? తర్వాత ఐదో తరగతి చదివే సాదియా హమ్ద్ ఆదుఆకు అనే ఒక హమ్ద్ వినిపించడానికి మన ముందుకొస్తుంది. విన్నామా మరి?

0: బనాదే.
1: చిన్నారి సాదియా చాలా చక్కగా హమ్దు వినిపించింది కదా, మరి చిన్నారికి జయజయలు చెప్దామా? తరువాత ఆఫ్రిన్ ఉమేరా, తేనెల తేటల మాటలతో అని మంచి రైమ్ వినిపిస్తున్నారు, రైమ్ విందామా మరి?

0: నిలుపుకొని.
1: ఆఫ్రిన్ ఉమేరా, చిన్నారులు చాలా చక్కగా తేనెల తేటల మాటలతో అనే రైమ్ పాడారు కదా, చిన్నారులకి జేజేలు చెప్దామా మరి? ఆ తరువాత ఆవ్ సీఖే అనే ఒక రైమ్, హురూఫ్ ఉర్దూలో హురూఫ్ తెహజీ రైమ్ సాదియా వినిపించడానికి మన ముందుకు వచ్చింది. విందామా మరి?

0: गए हरी घास खाए। लाम से लौटा पेटे इसका मोटा, वो से वरख सीखो उर्दू सबक। हे से हाथी हाथी मेरा साथी, ए से यक्का आओ लगाए धक्का।
1: 5వ తరగతి చదివింటున్న సాదియా చాలా చక్కగా చదివింది కదా, మరి సాదియాకు జయజేతులు చెప్దామా? మరి 3వ తరగతి చదివే ఖాదర్ బి అస్మా నన్నీ మున్నీ ప్యారీ చిడియా అనే రైమ్ పాడుతున్నారు, విందామా? మరి

ప్యారీ చిడియా అనే రైమ్ మనకి వినిపించారు కదా, జేజేలు కొడదామా మరి. ఐదో తరగతి చదివే సాదియా డే బై డే అండ్ వీ షల్ ఓవర్కమ్ అనే రెండు రైమ్స్ పాడటానికి మన ముందుకు వస్తుంది. విన్నామా మరి?

0: డివిల్యూ దట్ వి షల్ ఓవర్ కమ్ సమ్ డే.
1: చిన్నారికి జేజేలు కొడదామా మరి. ఐదో తరగతి చదివే ఫరీన్ ఏ దేశం ఏగినా అనే రైమ్ వినిపించడానికి మన ముందుకు వచ్చింది, విన్నామా మరి?
2: ఏ దేశమేగినా ఎందుకాలి.

0: ప్రేమించినాడో నినుమో చెయ్యి తల్లి కనక గర్వం. లేదురా ఇటువంటి భూదేవి అందు, లేదురా మన వంటి పౌరులింకెన్. సూర్యుడు వెళ్తూ సోకునందాక, ఓడలు జెండాలు ఆడునందాక.
1: 5వ తరగతి చదివే ఫరీన్ చాలా చక్కగా ఏ దేశం ఎగినా అనే రైమ్ వినిపించింది కదా, జేజేలు కొడదామా మరి. 5వ తరగతి చదివే సాదియా ఆవు కోడి గొర్రె అనే మంచి కథని చెప్తుంది, విన్నామా మరి.
2: ఆవు కోడి గొర్రె అనగనగా ఒక అడవిలో ఆవు కోడి గొర్రె ఉండేవి. ఈ మూడు చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆవు ఒక కొత్త రూకను కోడికిచ్చి, పట్నం పోయి బిల్ల తీసుకురా, మా అమ్మకు జ్వరం వచ్చింది అని చెప్పింది. కోడేమో తనకు పనుందని చెప్పి గొర్రెను పట్నం పంపించింది. గొర్రె దారినెక్కడో ఆ కొత్త రూకను పారేసింది. జ్వరం వచ్చినా బిల్ల తెప్పించలేదని అలిగి ఆవు వాళ్ళ అమ్మ ఇల్లు ఎటో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవులన్నీ పాపం అమ్మా అమ్మా అని అరుస్తూనే ఉన్నాయి. అదే మనకు అంబా అంబా అని వినపడుతుంది. కోడేమో కొత్త రూక పోయిందని బాధతో కొత్త రూకే అని అరుస్తూనే ఉంది. అదే మనకు ఒక్కొక్కరుకు అని వినపడుతుంది. గొర్రె కొత్త రూక ఎక్కడైనా దొరుకుద్దేమో అని చూస్తూ ఉంది. ఎక్కడైనా చూడండి, గొర్రెలు దారిన పోయేటప్పుడు తలకాయలు వంచి అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంటాయి.
1: చిన్నారికి జేజేలు చెబుదామా మరి. 4వ తరగతి చదివే చిన్నారులు ఆఫ్రిన్ ఉమేరా సీదా కిట్టెన్ అనే రైమ్ వినిపించడానికి మన ముందుకొచ్చారు, విన్నామా మరి.

నాలుగో తరగతి చదివే ఆఫ్రిన్ ఉమేరా చాలా చక్కగా సీదక్కిట్టెన అనే రైమ్ చదివారు కదా, వీళ్ళకి జేజేలు చెబుదామా మరి. తరువాత ఐదో తరగతి చదివే సాదియా బతా క్యా పూచుతా హే ఏ హిందుస్థాన్ హమారా అనే రైమ్ వినిపించడానికి మన ముందుకొచ్చింది. విన్నామా మరి?

0: మామ వినురవేమ.
1: ఐదో తరగతి చదివే ఫరీన్, సాదియా, ఉమేరా, ఆఫ్రిన్ వీళ్ళు కలపండి అనే చదువుతున్నారు. విన్నామా మరి?
2: కలపండి.

0: చెప్పండి.
1: ఈ చిన్నారులే రేలా రేలా రేలా అనే ఒక రైమ్ చెబుతున్నారు. మళ్ళీ విందామా మరి.
0: రేలా రేలా రేలా రేలా రేలా రే రేలా రే.

ఐదో తరగతి చదివే చిన్నారులు ఫరీన్, సాదియా, ఆఫ్రీన్, ఉమేరా వీళ్ళు చాలా చక్కగా రేలారే రై అనే రైమ్ ఆలకించారు కదా, వీళ్ళకందరికీ జేజేలు చెబుదామా మరి. తరువాత నాలుగో తరగతి చదివే ఉమేరా, ఆఫ్రిన్ దేశమును ప్రేమించుమన్నా అనే రైమ్ చెప్తున్నారు, విందామా మరి.

0: మా తమ్ములన్నీ మెలగవలనోయ్.
1: ఐదో తరగతి చదివే సాదియా భారత్ అనే మన దేశం గురించి ఒక మంచి పాట ఉర్దూలో వినిపించడానికి ముందుకొచ్చింది. విందామా మరి?

0: देश हमारा सबसे सुंदर है। भारत प्यारा देश हमारा सबसे सुंदर है।
1: ఐదో తరగతి చదివే చిన్నారి సాదియా చాలా చక్కగా భారత్ ప్యారా దేశ్ హమారా అనే రైమ్ చదివింది కదా, చిన్నారికి జయజయలు చెబుదామా? మరి తర్వాత ఐదో తరగతి చదివే సాదియా ఒక అంకె సంఖ్యలో అనే ఒక రైమ్ చెబుతుంది, విన్నామా మరి?

0: 99 అన్నది.
1: మూడో తరగతి చదివే అస్మ ABCDE అనే ఒక రైమ్ చెబుతుంది, విన్నామా మరి?
0: ABCDE ఏముంది ఇంగ్లీషు, ABCDE ఏముంది ఇంగ్లీషు, ఏంటి యాంట్ అంటే చిమ్మ. ABCDE ఏముంది ఇంగ్లీషు, ABCDE ఏముంది ఇంగ్లీషు, BIRD బర్డ్, బర్డ్ అంటే పక్షి, పక్షి చీమను పట్టాను. ABCDE ఏముంది ఇంగ్లీషు, ABCDE ఏముంది ఇంగ్లీషు, ఏఎన్సిఏటి క్యాట్, మ్యా మ్యా మ్యా సిఏటి క్యాట్, క్యాట్ అంటే పిల్లి, పిల్లి పక్షిని పట్టాను, పక్షి పిల్లిని పట్టాను. ABCDE ఏముంది ఇంగ్లీషు, ABCDE ఏముంది ఇంగ్లీషు, డి ఓ జిడా భౌ భౌ భౌ, డి ఓ జిడా డాక్ అంటే.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 15 మంది నర్సింగ్ నిపుణులకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపికైన 15 మంది నర్సింగ్ సిబ్బందికి ఈ పురస్కారాలు లభించాయి. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు 100,000 రూపాయల నగదు బహుమతిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. ఆరోగ్య సంరక్షణ సేవల్లో, ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులలో నర్సులు అందిస్తున్న అంకిత భావం, కారుణ్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రభుత్వం ఏటా అందజేస్తుంది. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్ధరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణిచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
2: వినాశ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై, మే యహా దేఖ్ రహా హూ అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై, మే యహా దేఖ్ రహా హూ హజారో వర్షో కీ ఆధ్యాత్మిక చేతనా కో జిస్నే మానవ మాత్ర కే కళ్యాణ కీ సీఖ్ సముచే విశ్వ కో దీ హై, మే యహా దేఖ్ రహా హూ భారత్ కే ఉస్ అవినాశీ స్వరూప్ కో జిసే సదియో కే కుత్సిత్ ప్రయాస్ భీ న మిటా సకే న హరా సకే.
1: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ SIR 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని తెలిపింది. అయితే ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 3,94,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, BLOలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ

0: పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఓలను నియమించాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడించారు. 2026-27 ఖరీఫ్ పంటల మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపిందని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్కు 824 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: कोल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इससे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3 लाख करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్సీఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావటంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మనిర్భరత అనేది ఒక కీలకమైన అంశమని పేర్కొన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
2: और इसका एक बहुत इंपॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे.
0: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఏఐడిసి విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది బుధవారం నుండి అమలులోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా, వెండి దిగుమతిలో 1వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: The next global competition will not be won only by capital. It will be won by knowledge, technology, trust and speed. It is always a pleasure to engage with the Confederation of

0: Indian industry, an institution that has played a major role in shaping India's economic and industrial transformation. India stands today talent, innovation, energy security, and manufacturing ecosystem the fastest will define the next global economic order.
1: అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండవసారి బాధ్యతలు చేపట్టారు. గుహవాటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వ శర్మ చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత నలుగురు శాసనసభ్యులు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మంగళవారం ప్రకటించింది. పేపర్ లీక్ కు పాల్పడిన వారిని కేంద్ర దర్యాప్తు బృందం సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
2: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియోం కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
1: ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రీ కజగం పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శాసనసభలోనే తన బలాన్ని నిరూపించుకుంది. బుధవారం జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటు వేశారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం సోమవారం సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్టంగా మార్చే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ,
3: ఒక మంచి డేట్ టు టైము తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివలసింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
1: ఇంధన పొదుపు చర్యలలో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం దృశ్య మాధ్యమ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ, శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విషయాలు దృశ్య మాధ్యమం ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా

0: ఉపయోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించినట్లు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల సావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. ఈ నెల 21 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఇందులో లోక్సభ నుంచి 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. ఈ కమిటీ గత ఏడాది ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు సైబర్ భద్రత, అసంఘటిత రంగంలో మహిళలకు సంరక్షణ, గిరిజన మహిళలకు వైద్యారోగ్య సౌకర్యాలు, జాతీయ రాష్ట్రాల మహిళా కమిషన్ల పనితీరు గురించి 4 నివేదిక పార్లమెంటుకు సమర్పించింది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఇప్పుడు రావోయీ అతిథి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటలు వింటారు. ముందుగా పెళ్లి సందడి చిత్రం నుంచి ఘంటసాల బాలసరస్వతి పాడిన పాట. ఈ పాట వినిపించమంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కోరుతున్నారు.
2: ప్రేమలతా నీవే నా కవిత, ఇన్నెర మీ తులకి నవి పలువన్నెల.

కార్యక్రమంలో తర్వాత గుండమ్మ కథ చిత్రానికి ఘంటసాల పాడిన పాట వినిపించమంటున్న శ్రోతలు ఎద్దుమైలారి నుంచి బాలకృష్ణ శారద శ్రీనిధి అఖిల్ కార్తికేయ.

తర్వాత అమ్మనగుర్తి శ్రోతలు లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణ యలకోరిక్పై అల్లరిబావ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వినండి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట తొలిముద్దు చిత్రం నుంచి. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఈ పాట వినిపించమంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామ్ దాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్

తర్వాత మోరుపొలం శ్రోత శ్రీనివాసరావు గంగాభవాని వారి కుటుంబ సభ్యుల కోరికపై దేవత చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా దక్షిణ చిరువలంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశుల కోరికపై ఖైదీ నెంబర్ 786 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రానికి పి శాంతకుమారి బృందం పాడిన పాట వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండార్ త్రిమూర్తులు గుప్త, నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరందరి కోరికపై ఈ పాట.

బంగారు కానుక చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ మురళి భట్టిప్రోలు నుంచి కోరుతున్నారు.

కార్యక్రమంలో చివరిగా ఆరాధన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం వింటారు. సంగీతం ఇళయరాజా, రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ వనస్థలపురం నుంచి దొర్నాల రేణుక బాలాజీ కోరుతున్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా అవధాన చమత్కారాలపై శ్రీ మేడసాని మోహన్ గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం డాక్టర్ మేడసాని మోహన్ గారు. ఈనాటి అవధాన చమత్కారాలు అనే అంశం మీద మనం మీ యొక్క పూర్వ అనుభవాలను ముచ్చటించుకుందాం. తెలుగుదేశంలో ప్రత్యేకించి తిరుపతి వెంకట కవులు పెట్టినటువంటి భిక్ష ఈ అవధాన కార్యక్రమం అనేటువంటిది. మీరు పంచసహస్రావధానిగా యావత్ భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆంధ్రుల యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి వారిలో ప్రధానులు. మీరు ఆకాశవాణి విజయవాడ కేంద్ర స్టూడియోకి రావడం అనేది శ్రోతల యొక్క అదృష్టంగా మనం భావించాలి. అవధానాలు మీరు గత 40 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. ఈ అవధాన ప్రారంభం ఎలా ప్రారంభమైందంటారు?
2: నేను చంద్రగిరి ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే ఆసుగా పద్యాలు చెప్పే అభ్యాసం చేసేవాడిని. అప్పుడు యాదృచ్ఛికంగా నేను ఏదైనా చెప్పానంటే కంద పద్యంగానో తేటగీతగానో ఇలా ఉంటూ వచ్చేది. నాకు తెలుగు పాఠాలు చెప్తున్నటువంటి అప్పుడు ఉపాధ్యాయులు కొంతమంది నన్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ప్రాచ్య కళాశాల, ఈ గ్రంథాలయాల నుంచి నానారాజ సందర్శనము, శతావధాన సారము ఇలాంటి గ్రంథాలు తెప్పించి నా దగ్గర చదివించి అలా అభ్యాసం చేశారు. 10వ తరగతి విద్యార్థిగా మొట్టమొదటి నేను మా ఉపాధ్యాయులతోనే అవధాన సభ చేయడం జరిగింది.
1: ఏ సంవత్సరం అండి?
2: 1971. ఆ తర్వాత 72 నుంచి మా ఉపాధ్యాయులు, కొంతమంది స్నేహితులు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఈ అవధానాలు నిర్వహింపజేసేవారు. చిత్తూరు జిల్లాలోనే పనపాక ఉన్న ఊరుంది, అక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను మొట్టమొదటి అవధానం చేయడం జరిగింది. అది ఒక సభగా నేను ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి అనుభవం. సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా, చుట్టుప్రక్కల పాఠశాల నుంచి ఉపాధ్యాయులు అటువంటి ఆ సభాంగణాలంతా చూస్తూ ఒక ఉత్తేజంతో చేసినటువంటి మంచి అవధానంగా నాకు మంచి మధురను అనుభూతి కలిగించింది. ఇప్పటికి కూడా ఆ సభను తలుచుకుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. అలా మొదటి సభ దిగ్విజయం కావడంతో ఇక అప్పటి నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతూ ఉంది. అలాగా
1: మరి సాహిత్యం అనగానే మనకు తిరుపతి వెంకట కవులు గుర్తుకొస్తారు. సరసులు పండితుల కవుల సజ్జులు తెనుగున సంస్కృతాన సుందరతర కావ్య కల్పన విధానములో అవధాన విద్యలో తిరుపతి వెంకటేశ కవిధీరులు. అలాంటి తిరుపతి కవులు పెట్టినటువంటి ఒరవడిలో మీరు చతుర్గుణిత అష్టావధానాలు చేశారు, సహస్రావధానాలు చేశారు, పంచసహస్రావధానం చేసినటువంటి వేళ్ల మీద లెక్క పెట్టుకోదగిన కొద్ది మందిలో తెలుగు రాష్ట్రంలో మీరుగా ఉన్నారు. మరి ఎలాంటి ప్రముఖులు మీ అవధానాలతో ముడిపడి ఉన్నారు?
2: నా అదృష్టం ఏమిటంటే విద్యార్థి దశలోనే అవధానాలు ప్రారంభించాను కాబట్టి అప్పటికి ఈ సాహిత్య రంగంలో నిష్ణాతులైనటువంటి పెద్దలు దివాకర్ల వెంకటావధాని గారు మదనపల్లి దివ్యజ్ఞాన కళాశాలలో నేను బీఏ విద్యార్థిగా చేసిన అవధానంలో వారు సభాధ్యక్షులు. నా అవధానం చూచి, ధారాధారణలు చూసి చాలా ఆనందించారు వారు. ఆనందించి నాకు ఆ రోజు పోతన ఎలా సహజ పాండిత్యుడో, ఈ అబ్బాయి ఎలాగ సహజావధాని అని పేర్కొని ఒక

0: బిరుద ప్రదానం కూడా చేశారు. సకల సభాంతర స్థితులు సంతసమంద ప్రధాన కార్యముత్సుకతమియన్ పునర్చి వినుతుల్గును మోహనమూర్తి నామ బాలకవి శిరోవతంసునకు రమ్యముగా సహజావధానయంచొక బిరుదుంబు నిత్తుము అది ఒప్పుకొనుండు సభాసదులు తగన్ అని వారాసుగా పద్యం చెప్పి నన్ను ఆశీర్వదిస్తూ, సరసంబైన కవిత్వము అంచిత సమస్యాపూరణ ప్రజ్ఞ విస్ఫురితంబైదగు హాస్యసూక్త కరణా భోగంబు సద్ధారణా పరిపాకంబును పాండితీగరిమమొప్పన్ నేడు శ్రీ మోహనున్ అరుదౌరీతి వధానమును సలిపే ఆహా సద్బుధులు మెచ్చగన్ అని దివాకర్లవారే ఎంతో నన్ను ఆశీర్వదిస్తూ వాత్సల్యామృతాన్ని వర్షిస్తూ సభాముఖంగా నాకు ఆ సహజావధాని అనే బిరుద ప్రదానంతో నన్ను వారు ఆశీర్వదించారు. అలాంటి పెద్దల యొక్క అదృష్టం, నాకు వారి యొక్క ఆశీర్వాదం తీసుకునే అదృష్టం కలగడం నాకెంతో భవిష్యత్తులో ఉత్తేజదాయకమైనటువంటి మనకు భవిష్యత్తు ఉంది అని నాకు అనిపించింది. అలాగే పుట్టపర్తి నారాయణాచార్య వారు కూడా ప్రొద్దుటూరులో నేను చేసిన ఒక చతుర్గుణితాష్టావధానానికి సభాధ్యక్ష స్థానం వహించి నన్ను ఎంతో ఆశీర్వదించి, ఒక దశలో ఆయన ఉపన్యాసంలో అప్పుడు రాజన్న కవి గారు అంతా కూడా ఉన్నారు, ధారణ చేత వీడు సరస్వతీ పుత్రుడు అన్నారు. అంటే వారు సరస్వతీ పుత్రులు. అప్పటి నుంచి నన్ను కూడా పండితులు కవులు సరస్వతీ పుత్రుడు అనడం ప్రారంభించారు. అలా నాకు వారి యొక్క ఆశీర్వాదం తీసుకునే అవకాశం కలిగింది. అలాగే శ్రీకాళహస్తిలో జమదగ్ని శర్మ గారి ఇంట్లో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఆశీర్వాదం పొందే అదృష్టం కూడా నాకు కలిగింది. వారు ఆసుగారిని కొన్ని పద్యాలు చెప్పమన్నారు. వారి కల్పవృక్షం చదివిన పద్యాలు చదివావని అడిగారు. చదివానని చెప్పాను. అయితే నీకు ధారణలో ఉన్న పద్యాలు కొన్ని చెప్పు అన్నారు. ఆ శివధనుర్భంగంలో సందర్భంలో ఉండే పద్యాలు నేను చెప్పాను. ఆ పద్యాలు విన్న తర్వాత తప్పకుండా వీడు భవిష్యత్తులో రసవదవధాన ప్రతిభామూర్తి అవుతాడు అని నాకు అనిపిస్తూ ఉంది అన్నారు. తాడిగొండ వెంకటకృష్ణయ్య గారు ఉన్నారు అప్పుడు ఆ ప్రక్కనే. వారు నాకు ఒక పుస్తకాన్ని కూడా ఇస్తూ అందులో రాసిచ్చారు, రసవదవధాన ప్రతిభామూర్తి అని కూడా. అలా నాకు విశ్వనాథ వారు, పుట్టపర్తి వారు, దివాకర్ల వారు, ఇక ఇప్పుడు కూడా ఉన్నటువంటి మహాకవి నారాయణ రెడ్డి గారు, వారు కూడా ఎన్నో సఫలను ఆశీర్వదించారు. అలా అటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడం నాకు ఉత్తేజదాయకమైనటువంటి అంశంగా మిగిలింది. మల్లెమాల రామాయణకర్త మల్లెమాల గారు, వారంతా కూడా నాకు సఫల్లో ఆశీర్వాదాలు అందించారు.
1: అవధాన ప్రదర్శనం రక్తి కట్టడం అనేది ప్రతి ప్రసవ కష్టంతో సమానం అని చెప్పి మన పూర్వులు చెప్పారు. మీరు శతావధానంలో ఏదైనా ఒక చమత్కార సన్నివేశాన్ని చెప్పగలరా? మీరు నిర్వహించిన శతావధానంలో
0: నాకు అష్టావధానాలు చేస్తూ ఉన్న రోజుల్లో నాకు ఒక జిజ్ఞాస కలిగింది. తిరుపతి వెంకట కవుల్లాగా, కొప్పరపు కవుల్లాగా మనం కూడా శతావధానాలు చేయాలి అని. సుమారు కొన్ని దశాబ్దాలు తిరుపతి కవుల తరం తర్వాత శతావధానాలు లేవు మనకు. ఆ తరువాత శతావధానాలు విజయవాడలో తిరుపతిలో నేను ప్రారంభించాను. వరుసగా పరంపరగా జరుగుతూ విజయనగరం వరకు కూడా నేను ఆ శతావధాన జైత్రయాత్ర చేయడం జరిగింది. ఈ శతావధానాలు చేసే సమయంలో ఎక్కువగా సమస్యల్ని, దత్తపదలనే పూరిస్తూ నేను ఈ పూరణలు, ఈ పద్యాలు అవి చెప్పేవాడిని. అలా చెప్పినటువంటి పద్యాల్లో విజయనగరంలో ఒక పండితులు కవులు చాలా పరమోత్కృష్టమైనటువంటి సమధికమైన ఉత్సాహంతో జరిగినటువంటి సభ అది. రవిచంద్రులు పొడతీర ఘోరతిమిర ప్రాగ్భార మొప్పెన్ దివిన్, సూర్యుడు చంద్రుడు ఉదయిస్తే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి అనే అర్థంతో ఇస్తే, స్థవనీయాద్భుత ధర్మరక్షణ కళాంచద్భూరి లీలాగతిన్ ఠవణించన్ మదిలోన కృష్ణుడు పటిష్ఠస్ఫూర్తిమై శీఘ్రమే అవిధేయుండగు సైంధవున్ దునుమ దీక్షారూఢి అచ్చూపులన్ రవిచంద్రులు పొడతేర ఘోరతిమిర ప్రాగ్భార మొప్పెన్ దివిన్ అని నేను సైంధవుని వధించినటువంటి ఘట్టను తీసుకుని, శ్రీకృష్ణ భగవాను యొక్క చూపులే సూర్యచంద్రుడు, ఆ సూర్యచంద్రుడిలో కాంతి ఉప్పొంగుతూ ఉంటే ఆకాశంలో మబ్బులు కమ్ముతూ ఉన్నాయి, అదే తిమిరం గప్పింది అనే అర్థంతో నేను పూరించడం జరిగింది. శతావధానాల్లో ఉత్సాహం కూడా ఏమిటంటే, ఇప్పుడు ఠవణించన్ అలాంటి నిఘంటూ ఉండే శబ్దాలు కూడా ప్రయోగించాలనే ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే తెలుగు భాష ఎంతో సుసంపన్నమైనటువంటి భాష, వేల కొలది ఉన్నటువంటి శబ్దజాలనంతా కూడా మనం సముచితంగా ఈ పద్యధారలో, శబ్దధారలో చెప్పించాలి అనే అవకాశం కూడా ఎక్కువ శతావధానంలో ఉంటుంది అష్టావధానం కంటే కూడా.
1: శతావధానం మించి సహస్రావధానం చేయడానికి ఒక విధమైనటువంటి స్ఫూర్తి, ధైర్యము, భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి, దేవి యొక్క అనుగ్రహం కూడా కావాలి. మరి సహస్రావధానాన్ని మీరు ఎలా పూర్తి చేయగలిగారు?
0: నా అదృష్టం ఏమిటంటే, నేను చంద్రగిరి ఉన్నత పాఠశాలలో ఉన్న రోజుల్లోనే 7వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు శివానంద మౌన గురుదేవులని అవధూత, వారితో నాకు పరిచయం ఏర్పడడం. అనారోగ్య కారణంగా నేను వారి దగ్గరికి మా తల్లిదండ్రులు తీసుకెళ్తే, మా తల్లిగారు ఈ మధ్యనే కాలం చేశారు, మేడసాని లక్ష్మమ్మ. మా నాన్నగారు చాలా కాలమైంది కాలం చేశారు, మేడసాని అయ్యన్నాయుడు గారు. వారు నా భవితవ్యాన్ని

0: పోరి ఆ అవధూత గారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నన్ను అక్కడికి తీసుకెళ్లారు. శివానందమౌన గురుదేవుల పరిచయంతో నాకు అనారోగ్యం కూడా పోయి ఆరోగ్యం కలిగి వారు నాకు ఒక దీక్షానుగ్రహం చేశారు. అప్పటి నుంచి నేను ధ్యానయోగాన్ని బాగా అవలంబించాను. ఆ ధ్యానయోగం చేత ధారణాయోగం బాగా పెరిగింది. ఆ ధారణ అనేది శతావధానంలో నేను పద్యాలు ధారణ చేసిన తర్వాత కూడా ఇంకా మన ధారణాశక్తి ఉంది, మిగిలి ఉంది, ఇంకా కొన్ని వందల పద్యాలైనా మనం ధారణ చేయగలము అన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం నాలో ఉండేది. అప్పుడు నేను కొంతమంది సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషుల దగ్గర సహస్రావధానమైనా చేయగలిగితే బాగుండని అంటూ ఉంటే 1996లో ఫల్గుణ కుమార్ గారని తిరుపతిలో ఉన్నారు, వారు నేతృత్వంలో ఒక పెద్ద కమిటీ ఏర్పడి, రమేష్ కుమార్ గారు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార నిర్వాహకులుగా ఉన్నారు, వారంతా కలిసి ఆ కార్యక్రమం నిర్వహించారు. 18 రోజుల పాటు జరిగింది. 900 పద్యాలు చివరలో నేను ధారణ చేయడం జరిగింది. చెప్పిన పద్యాలన్నీ కూడా పరకాలమఠం పీఠాధిపతులు అభినవ వాగీశ సర్వతంత్ర స్వతంత్ర పరకాలమఠం స్వామి ఆ ధారణా సమయంలో ఇచ్చేశారు ఆ కార్యక్రమానికి. అవి చూచిన తర్వాత వారు ఎంతో ఆనందించి ముచ్చటపడి నన్ను మైసూర్ తీసుకెళ్లి మహాసహస్రావధాన స్థాపనాచార్య అనే బిరుద ప్రదానంతో నన్ను వారు సత్కరించారు, ఆశీర్వదించారు.
1: మామూలుగా అపప్రథ ఏమిటంటే, అవధానాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు గాలికి పోతాయి, అవధానులు స్వతంత్రించి కావ్యాలు రాయటం లేదు అనేటువంటి ఒక అపప్రథ ఉంది.
0: కానీ ప్రఖ్యాత శతావధానుడు గడియార వెంకటేశ్వర శాస్త్రి గారు శివభారతం రాశారు. దుర్భాక రాజశేఖర శతావధాని గారు రాణా ప్రతాప సింహ చరిత్ర, తిరుపతి వెంకట కవులు వారు
1: పాండవోద్యోగం
0: చెప్పిన పాండవోద్యోగాలు జగత్ ప్రసిద్ధమైనాయి. వారు రచించినటువంటి బుద్ధ చరిత్రం కూడా ఎంతో ప్రఖ్యాతి పొందింది.
1: మీరు రాసిన
0: నేను
1: కావ్యంలో
0: కూడా పురుషోత్తమ చక్రవర్తి అనే కావ్యాన్ని ఆ వీరరస ప్రధానంగా ఎంతో సర్వాంగ సుందరంగా నేను రాయడం జరిగింది.
1: ఒకటి రెండు పద్యాలు అందులో నుంచి
0: అలెగ్జాండర్ దండయాత్రలు చేస్తూ ప్రపంచమంతా జయించాలని వస్తూ ఉంటాడు. మండెన్ గుండెలు వేదనా శిఖల చేయి, మా తండ్రి కంఠం బలగ్జాండర్ మండిత ఖడ్గధారకనయ్యి, చండోజ్వల ద్రక్తపుండిండీరంబులు తోప నేలబడగా, ఢీకొన్న తద్దేశ భూపుండున్ భూస్థలిగూలే గ్రీకులకు సమ్మోదం వపారంభుగన్. అలా ఆయన ఆ ఖడ్గానికి ఎదురు లేకుండా ఎన్నో దేశాలు జయిస్తూ వస్తున్నాడు వస్తున్నాడు అని చేసిన వర్ణనలో రౌద్రము వీరము అంతా కూడా తొణికిసలాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. పురుషోత్తమ చక్రవర్తి ఆయన సభా స్థలానికి వస్తూ ఉన్నాడు ఆ పవిత్ర సంధ్యా సమయంలో, పౌర్ణమి, చంద్రుడు ఉదయిస్తున్నాడు, అప్పుడు ఎలా ఉంది ప్రకృతి భూమి అంటే ఒక నాయకుని కోసం వేచి ఉన్న నాయికామణిలాగా భూమి ప్రకాశిస్తూ ఉంది అని నేను వర్ణించడం జరిగింది. మృదులక్షాయల అద్దకంబులిడి సంప్రీతాత్మయై మేనదాల్చి దిదృక్షాకలితాత్మయై ప్రియుని సంశ్లిష్టోరు సాన్నిధ్యమున్ మది వాంఛించిన నాయికామణి వలెన్ క్ష్మాక అంత యొప్పెన్ కడున్. అలాగా ఆ క్ష్మాకాంత అలా ప్రకాశిస్తూ ఉంది అని ఆలంకారికమైనటువంటి ప్రాచీన కవుల యొక్క ముద్ర అంతా కూడా నాకు ఆ కావ్యంలో భాషించింది. అలా నేను చెప్పిన పురుషోత్తమ చక్రవర్తి కావ్యం పైన కూడా విశ్వవిద్యాలయాల్లో కూడా పరిశోధనలు జరిగాయి, పండితుల మన్ననలు పొందడం జరిగింది. కాబట్టి అవధానులు కావ్యాలు చెప్పలేరని, వారు చెప్పే పద్యం అంత రసస్ఫూర్తిమంతంగా ఉండదని అనుకోవడం కూడా పొరపాటు. అది ఎప్పుడైనా ప్రారంభ దశలో అవధానాలు ఉండొచ్చు, కానీ బాగా పరిణతి చెందిన తరువాత అవధానులు మంచి శిల్పబంధురమైనటువంటి పద్యాలు చెప్పగలరు.
1: మామూలుగా శతలేఖిని పద్య సంధాన ధౌరేయ అని చెప్పి ఇంతకుముందు మనకు చెప్పుకున్నారు. ఇటీవల కాలంలో, ఒక దశాబ్ది కాలంలో, మీరు మరికొందరు కవులు పంచసహస్రావధానాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఇతర భాషలలో దేనిలో కూడా లేనటువంటి ఒక సొగసు మన భాషకు మాత్రమే కలిగింది. మీరు నిర్వహించినటువంటి పంచసహస్రావధాన నేపథ్యం చెప్తారా?
0: పంచసహస్రావధానం చేయాలనే కోరిక కూడా నాకు భాగ్యనగరంలో ఆచార్య నారాయణ రెడ్డి గారు, ఎంకే రాము గారు ఇలాంటి పెద్దలంతా కూడా నన్ను ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో 5000 పద్యాలు చెప్పాలి, అందులో ఎన్ని వీలైతేని ధారణ చేయగలగాలి అనే జిజ్ఞాసతో ఆ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అది 30 రోజుల పాటు లలిత కళా తోరణంలో జరిగింది. అయితే ఇతఃపూర్వం ఒక సందర్భంలో పంచసహస్రావధానం జరిగిందని దానిపైన పరిశోధన చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. కానీ అక్కడ ఆచార్యులు కూడా తేల్చింది ఏమిటంటే, వారు కార్డుల సిస్టంలో చేశారు. ముందే 5000 కార్డులపైన 5000 పద్యాలు రాసుకోవడం, అవి ధారణ చేయడం, అవి పండితులకు ఇచ్చి 950 కార్డులో పద్యం చెప్పంటే చెప్పాలి. అలా కార్డుల సిస్టంలో చేశారే కానీ ఆవృత్తి క్రమంలో చేయలేదని చెప్పారు. ఆవృత్తి క్రమంలో చేసిన మొట్టమొదటి పంచసహస్రావధానం నాదే. అందులో దత్తపదులు, సమస్యలు, ఆశువులు ఈ 3 అంశాలే మేము తీసుకోవడం జరిగింది. అక్కడక్కడ కొన్ని సంస్కృతంలో కూడా చెప్పడం జరిగింది. ఇలాగా ఒక్కొక్క రోజుకు సాయంత్రానికి పూర్తిగా వారు విశ్లేషకులు చెప్పేవారు.

0: 200 పద్యాలు, 300 పద్యాలు అలా చెప్తూ చాలా వేగంగా జరిగినటువంటి ప్రక్రియ అది. సహస్రావధానం నిర్వహించిన సమయంలో నేను ప్రదర్శించిన ఆసు కవితాధార, ధారణ చేసినటువంటి పద్యాలు, అప్పుడే అనిపించింది నాకు ఇంకా కూడా మనం ఒక సాహసం చేయగలము దీనికి మించి కూడా అని. ఆ సాహసం మళ్ళీ 96లో సహస్రావధానం అయితే 2007లో 11 సంవత్సరాల తర్వాత అది ఫలించింది ఆ తపస్సు.
1: మరి పృచ్ఛకులతో ఒక్కొక్కసారి వారు కూడా మనతో సమానంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళలో కూడా పాండితి ప్రకాశం కలిగినటువంటి వారు ఉంటారు, వారితో మీకు ఎలాంటి సంఘటనలు సాటిస్తపడ్డాయి?
0: అవి సహజంగా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే అధునాతన కాలంలో చాలామంది ఒక పైరవీలతో ఉద్యోగాలకు వస్తుంటారు, కానీ నిజమైనటువంటి పెద్ద పాండిత్యం పెద్దగా ఉండదు. పాపం గొప్పగా పాండిత్యం ఉన్నటువంటి వారు ఉన్నత పాఠశాలలో అట్లా ఉంటారు. కానీ రెండు రకాల వాళ్ళని నేను చూశాను. ఎలాంటివంటే, ఇప్పుడు న్యస్తాక్షరి ప్రశ్నిస్తారనుకోండి, మొదటి పాదంలో 3వ అక్షరం రా అంటారు, చంపకమాల అంటారు, అంటే లఘు గురువు రాదక్కడ, అంటే ఛందశాస్త్రం పట్ల పరిజ్ఞానం లేకుండా ఏదో ఒక ప్రశ్న అడిగేసేయడం అన్నమాట. అలాంటి వాళ్ళతో కొన్ని ఇబ్బందులు పడడం జరిగింది. వారికి మీరు ఒకసారి చూసుకోండి, ఛందోభంగం ఉన్నట్టుంది అని మనం చేస్తుంటాం మెల్లగా. మరొకసారి తమరే ఒకసారి అధ్యక్ష స్థానం వహించినప్పుడు ఒంగోలులో చతుర్గుణితావధానం చేస్తూ ఉంటే ప్రతి పృచ్ఛకులు దైవ ప్రార్థన చేసినట్టు ప్రశ్న అడగడం ప్రారంభించారు. అలా చేస్తే నా సమయం వృధా అయిపోతుంది. ఎందుకంటే అవధానం ఎంత సమయంలో చేయగలము, ఎంత తక్కువ సమయంలో ఎన్ని ఎక్కువ పద్యాలు చెప్పగలము అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అప్పుడు మీరు జాగ్రత్తగా ఎవరిని నొచ్చుకోకుండా దయచేసి పృచ్ఛకులందరూ మనసులో దైవ ప్రార్థన చేసుకుని సిద్ధంగా ఉండండి అని అన్నారు. అప్పటి నుంచి పృచ్ఛకులు మనసులోనే దైవ ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు సమయం మిగిలింది. కాబట్టి ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ కష్ట నష్టాలన్నీ కూడా మనం జాగ్రత్తగా భరించి వారి కవింపులు లోరు కాకుండా తీసుకెళ్లాల్సి వస్తూ ఉంది. అది
1: ఇటీవల కాలంలో కొంతమంది విమర్శకులు ఈ అవధానం అనేది పాత చింతకాయ పచ్చడి, యువతరానికి ఎందుకు పనికిరానటువంటిది, దీనికోసంగా మనం సమయాన్ని వృధాపరుస్తున్నామనే ఒక అపవాదాన్ని కూడా సృష్టించారు.
0: ఈనాడు యువతరం, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో వారు దిగ్విజయం సాధించాలంటే ఏకాగ్రత, ఏకాగ్రతతో కూడిన చిత్తవృత్తి, ధారణ చాలా అవసరం. అటువంటి ధారణ ఎలా ఉంటుందో, అటువంటి ఏకాగ్రత ఎలా ఉంటుందో ప్రత్యక్ష ప్రమాణంగా వారు చూడదలుచుకుంటే ఈ అవధాన ప్రక్రియ కంటే మించినటువంటి ప్రక్రియే లేదు. ప్రపంచ భాషల్లో ఏ భాషకు లేనటువంటి ప్రత్యేకత మన మాతృభాష తెలుగు భాషకు ఈ ప్రక్రియ వల్ల కలిగింది. కాబట్టి అది కేవలం అవగాహన లేకుండా చేసే విమర్శ మాత్రమే. కాబట్టి యువతకు అసలు ముఖ్యంగా కావాల్సిన ప్రక్రియ ఇది. యువత ముఖ్యంగా చూచి నేర్చుకోవాల్సిన ప్రక్రియ ఇది. ధారణ అంటే ఎలా ఉంటుంది, ఏకాగ్రత అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు గంటలు గంటలు క్రికెట్ చూస్తూ వృధా చేస్తూ ఉంటారు, మరి అంత ఏకాగ్రత క్రికెట్ చూస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ అది కేవలం కాలహరణానికే ఉపయోగిస్తుంది. కానీ క్రికెట్ చూడడం, ఇక్కడ విజ్ఞానము ఉంది, వినోదము ఉంది. విజ్ఞాన వినోద సమ్మిళితమైనటువంటి ప్రక్రియ అవధాన ప్రక్రియ. కాబట్టి ఇది యువతకు చాలా అవసరమైందని కూడా మనం తెలుసుకోవాలి.
1: మీరు విదేశాల్లో కూడా చాలా సందర్భాల్లో అవధానాలు నిర్వహించారు, అక్కడ పృచ్ఛకులతో ఎలా మీరు నిర్వహణ కార్యక్రమాన్ని?
0: నేను ప్రప్రథమంగా 1989లో అక్కడికి వెళ్ళాను. అప్పుడు తెలుగు వారు వివిధ నగరాలు నన్ను పిలిపించారు. అవధాన ప్రక్రియ అంటే వాళ్ళకి ఎంతో ఆసక్తి, కానీ ప్రశ్నించగలిగినటువంటి పరిణతి లేదు. కాబట్టి మొదటి పర్యాయం నేను మాత్రం వీళ్ళకి పెద్ద పరిణతి లేదు కదా, ఏమడిగినా చెప్పొచ్చు అని అలా వెళుతూ వచ్చాను. కానీ మళ్ళీ 91లో వెళ్ళాను. అప్పటికి బాగా వాళ్ళు అందులో గడిదేరి ఉన్నారు, రాటుదేలి ఉన్నారు. ఎంతగా రాటుదేలి ఉన్నారంటే, ఇప్పుడు నేను ఒక నగరానికి అవధానం చేయడానికి వెళ్తాననుకోండి, ముందే ఆయన పలానానికి దత్తపది మీరు నిర్వహించాలని చెప్తారు. ఆయన ఆంధ్రదేశానికి ఫోన్ చేసి 4 పండితులను సంప్రదించి 5-6 మంది ప్రశ్నలు తయారు చేసుకొని సిద్ధంగా ఉంటాడు ఆయన. అలాగా సమీక్షించుకుని ప్రశ్నించే పద్ధతి బాగా వచ్చేసింది. అందులో అక్కడ హిందూ దేవాలయాలు 100 పైగా ఉన్నాయి, 200 దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఆ హిందూ దేవాలయాల్లో ఉన్న అర్చక స్వాములు సంస్కృతంలో కొంత నిష్ణాతులు, వారు ఈ అవధాన ప్రక్రియలో ప్రశ్నావళి బాగా సంసిద్ధం చేయగలరు. అలాగా ఇప్పుడు అక్కడ కూడా చాలా పట్టుదలగా ప్రశ్నించడం, ధారణ ఎలా ఉంటుందో తెలుసుకోవడం, కవిత ధార సామాసికమైనటువంటి ధార కావాలని అడగడం, ఇవన్నీ అక్కడ బాగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి.
1: అక్కడ మీరు పూరించినటువంటి ఒక చమత్కారమైన విశేషాన్ని చెప్పండి.
0: నేను ఒక నగరంలో అవధానం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒక పెద్ద మందిరం, అది ఒక వరండాలో 2 యువతులు వస్తూ ఉన్నారు, ఒక నల్ల యువతి ఒక తెల్ల యువతి. ఆ 2 సౌందర్యాన్ని వర్ణించండి అని ఒకసారి అడిగారు. నాకు చూపిస్తూ, అంబరాంతర హిమనగమందు నుండి క్ష్మాస్థలింబడ్డ తెలిమంచు గడ్డ ఒకరు, చండతరమైన కాటుక కొండ నుండి విడివడ్డ ఖండిక మరొకరు మిత్ర, ఊడివ ఖండి

0: మరొకరు మిత్ర అని
1: బాగుంది.
0: చెప్పడం జరిగింది. ఆయన ఏదో ప్రాబంధికంగా నేను వర్ణిస్తానని ఊహలో ఉన్నారు, కానీ నేను అలా తేల్చేశాను ఆసుగా. దానికి అది చమత్కారంగా చాలా ఆనందించారు.
1: అదే, ఏ అవధానంలో అయినా కూడా పాండిత్య స్ఫోరకమైనటువంటిది అవధానం యొక్క ప్రతిభను వ్యక్తపరిచేటువంటిది నిషిద్ధాక్షరి. మీరు ఎన్నో నిషిద్ధాక్షరి కార్యక్రమాలను నిర్వహించి ఉంటారు, అందులో మీరు ఎదుర్కొన్నటువంటి ఒకటి రెండు విశేషాలు చెప్తారా?
0: నిషిద్ధాక్షరిలో నిజం చెప్పాలంటే నేను చిన్న వినూత్న ప్రయోగాలు కూడా చేశాను మాస్టరు. ఎలాగంటే సహజంగా కందపద్యంలోనే నిషిద్ధం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా, కానీ నేను తేటగీతి, ఆటవెలది, అచ్చతెలుగు పదాలతో కందపద్యం, అచ్చతెలుగు పదాలతో సర్వలఘు కందాలతో కూడా నిషిద్ధాక్షరి ఇలాంటి నేను నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. శార్దూల మత్తేభాదుల్లో వృత్తాల్లో కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని దశల్లో కొన్ని సందర్భాల్లో పంచచామర వృత్తంలో కూడా నేను నిషిద్ధాక్ష నిర్వహించాను. అయితే ఈ నిషిద్ధాక్ష నిర్వహించడంలో ఉన్నటువంటి క్లేశం ఏమిటంటే ఎక్కువగా నైఘంటిక పరిజ్ఞానం కావాలి. సౌలభ్యం కూడా ఏమిటంటే ఏకాక్షరం పైన ద్వ్యక్షరం పైన ఆధారపడతాం అనుకోండి, సులభంగా పద్యం తీసుకెళ్లిపోతూ ఉండొచ్చు. అలా కాకుండా పృచ్ఛకులతో అవధానికి మంచి బాగా పట్టు విడుపు ఒక మల్ల యుద్ధంలాగా సాగాలంటే సంధులు, సమాసాలు ఈ శైలితోనే పద్యం బాగా తీసుకెళ్లాలి. ఇక్కడ మనం పలానా అక్షరం నిషిద్ధం చేసినా ఇంకొక అక్షరం ఉంది, ఆ స్ఫూర్తితో పద్యాన్ని తీసుకెళ్తూ ఉంటానమాట. ఇప్పుడు ఒకసారి నేను మన కవితాప్రసాద్ గారే సభాధ్యక్షులు, ఖమ్మంలో అవధానం చేస్తూ ఉన్నాను. అక్కడ శ్రీరామచంద్ర ప్రభు ఆ స్వామిని వర్ణించవలసిందిగా వారు నిషిద్ధాక్షరంలో కోరారు. సహజంగా మొదటి అక్షరం రెండో అక్షరం ప్రాస కాబట్టి ఈ రెండు మీరే చెప్పేసిండు అన్నాడు ఆయన.
1: శ్రీరా
0: రెండు అనుకుంటే శ్రీరా చెప్పిన వెంటనే పట్టుకుంటాడు అది ఆయన. నేనేం చేశానంటే భద్రా అన్నాను, భద్రా శ్రీరా అంటారని అనుకున్నాడు కానీ నేను భద్రా అన్నాను. భద్రా అంటూనే ఆయన చా నిషిద్ధం అన్నాడు, నేను ద్రి అన్నాను, భద్రాద్రి అన్నాను. సరే ఓ భద్రాద్రి వాస ఏదో అంటాడు అనుకుని వా నిషిద్ధం అన్నాడు, నేను స్థి అన్నాను. ఓ భద్రాద్రి స్థిరవాస అంటాడు అనుకుని రా నిషిద్ధం అన్నాడు, తా అన్నాను,
1: స్థిత
0: భద్రాద్రి స్థిత అన్నాను. అలాగా జాగ్రత్తగా వారు ఏ అక్షరం, మళ్ళీ మనకు ఒక అక్షరం ఉండాలి, ఇంకా రెండు ఉండాలి, మన అంబురు బదులు రెండు అక్షరాలు కూడా ఉండాలి. అలా సమాసానికి మనం అవకాశం ఇవ్వాలి, ఏకాక్షరాలు జోలిగిపోకుండా నిజమైనటువంటి పాండిత్య ప్రకట జరిగే నిషిద్ధాక్షరం అది, అలా నిర్వహించాలి.
1: కొంతమంది నిషిద్ధాక్షరాలు డ్రూ డ్రుక్ అని వాళ్ళే అర్థం చేస్తారు,
0: అవి కేవలం ఏకాక్షర నిఘంటువులు, అవి అట్లా చేయడం వల్ల రక్తి గట్టదు, అది పద్యం కూడా ఒక ధారాశుద్ధితో రాదు. కాబట్టి అది నేను వినేంత వరకు అలాంటి వాటిపైన ఆధారపడకుండా సమాసానికి, సంధులకు, ఒక శయ్యా సౌభాగ్యానికి ఆస్కారం కలిగించే రీతిలోనే పద్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను.
1: నాలుగు పాదాలు నిషిద్ధించిన పద్ధతి, రెండు పాదాలు చేసి రెండు వదిలేయడం ఒక పద్ధతి, మీరు పూరించిన ఒక నిషిద్ధాక్షరి గుర్తున్నది చెప్పండి.
0: నాలుగు పాదాలు చేయడం అనేది కొంతమంది పృచ్ఛకులు అలా చేయిస్తారు, అలా అది కూడా మంచిదే. ఎందుకంటే నాలుగు పాదాలు కాకుండా నాలుగో పాదం కొంతమంది వదిలేస్తారు, పై మూడు పాదాలు నిర్వహించే అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు ఆ భద్రాద్రి స్థిత అన్న తర్వాత ఆయన ఇంకొక అక్షరం మీరు చెప్పండి అన్నాడు, రా అన్నాను. ఇంకా మా అంటాడు అనుకుని మా నిషిద్ధం జా అన్నాను. భద్రాద్రి స్థిత రాజు రాముడే కదా. అలాగా ఆ పద్యం అంతా కూడా అటువంటి చమత్కార బంధురమైన నడకతోనే నడిచింది. ఇక శార్దూలాది వృత్తాలు నిర్వహించేటప్పుడు పెద్ద పెద్ద సమాసాలపైన మనం బాగా ఆధారపడే అవకాశం ఉంటుంది. ఒకసారి వెంకటేశ్వర స్వామి గారి గురించే అటువంటి అడిగారు, చిట్టాదామవర శాస్త్రి గారిని విద్యార్థి దశలో ఉండగా అడిగారు. అప్పుడు ఆ శార్దూలం పెద్ద వృత్తం, నేను చెప్తూ ఉన్నాను, మొదటి అక్షరం సా అన్నాను, ప్రాస కదా రెండో అక్షరం చెప్పండి, రా అన్నాను. ఓ సారాచార ఏదో అంటాను అనుకుని చా నిషిద్ధం అన్నాడు, నం అన్నాను, సారా నం అంటే అనంత శబ్దం పైన ప్రయోగం చేస్తున్నాడు, తా అన్నాడు, దా అన్నాను, సారానంద అనంత కాకపోతే ఆనంద. అలాగా అలాగే పద్యం అంతా నడిచింది. మూడు పాదాల వరకు సమాసంగానే చెప్పాను, ఆయన నాలుగో పాదం వదలలేదు, నాలుగో పాదం కూడా చెప్పాడు. అప్పుడు ఇక కొద్దిగా ఏకాక్షరాలపైన ఆధారపడ్డాను, సద్విట్ ద్విట్ ద్విట్ అలాగా పద్యాలతో తీసుకుంటూ ఆ పద్యం పూరించడం జరిగింది. అలా ఎన్నో సందర్భాల్లో ఇక విధి లేని పరిస్థితుల్లోనే అర్జునుడు పాశుపతంజలికి వెళ్ళినట్టు వెళ్లాల్సి వస్తుంది. ఇది
1: నిషిద్ధాక్షరిలో అటు పృచ్ఛకుడికి ఆనందంగా ఉంటుంది, వినేటటువంటి శ్రోతకు కొద్దిపాటి పరిజ్ఞానం ఉంటే అతనికి ఆనందం ఉంటుంది. అది నిజానికి అవధాని యొక్క పాండిత్య స్ఫోరక నికషోపలంగా మనం చెప్పుకోవచ్చు. రెండవది సమస్య. ఈ సమస్య పూరణలో అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ సమస్య జటిలమైంది ఇవ్వాలి అని చెప్పి పృచ్ఛకుడు అనుకుంటాడు, దాన్ని సులువుగా పూరించినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి, కొన్ని చెప్పండి.
0: సమస్య

పూర్ణనిధి ఆబాలగోపాలని అలరించే ప్రక్రియ. నిషిద్ధాక్షరి కొంత భాషా పరిజ్ఞానము, నైఘంటిక పరిజ్ఞానం ఉన్న వారికే ఆ మల్లయుద్ధంలో అక్షరయుద్ధంలో ఉండే రసస్ఫూర్తి తెలుస్తుంది. ఈ సమస్య అనేసరికి పరస్పర విరుద్ధమైనటువంటి అర్థాలనిచ్చి, అసంబద్ధమైనటువంటి అర్థాలనిచ్చి, అర్ధాంతరన్యాసాలకు అవకాశం లేని రీతిలో సమస్యలు చూస్తే అది ఎలా పరిష్కరిస్తాడు అవతారని చాలా జిజ్ఞాసులై చూస్తారు. అలా నేను ఎన్నో కొన్ని వేల సమస్యల్ని అవధానాల్లో నేను పూరించడం జరిగింది. మూడో పాదం నాలుగో పాదంలో ఉన్నటువంటి విరుపులు, శబ్ద సంయోజనాలు, మద్యమునను మునిగినాడు మాధవుడాహా, ఇది సమస్య అనుకోండి. మద్యములో మాధవుడు ఎందుకు మునుగుతాడు? ఇది భాగవత పరంగానే మీరు పూరించండి. మాధవుడనే వ్యక్తి మద్యం తాగాడని పూరించవచ్చు, కానీ అలా కాకుండా ఇది కృష్ణుడి పరంగానే పూరించండి అని అడిగారు. అప్పుడు నాకు తళుక్కున స్ఫురించింది ఆ పదాన్ని విరిచి శ్రీమద్యమునన్, శ్రీ చివరి పాదం మూడో పాదంలో చివరి అక్షరం శ్రీ ఉంచితే శ్రీమద్యమునన్, యమునా నదిలో మునిగినాడు మాధవుడు. ఇంకా ఆ చమత్కారం తెలిసిపోయినప్పుడు పై మూడు పదాలు అలడం వెంట వెంటనే సామాసంగా మనం అల్లుకుంటూ వస్తుంది. అలాగా జమునను చూడగా

0: అని అడిగారు. అప్పుడు నాకు తళుక్కున స్ఫురించింది. ఆ పదాన్ని విరిచి శ్రీమద్యమునన్, శ్రీ చివరి పాదం మూడవ పాదంలో చివరి అక్షరం శ్రీ ఉంచితే శ్రీమద్యమునన్, యమునా నదిలో మునిగినాడు మాధవుడు. ఇంకా ఆ చమత్కారం తెలిసిపోయినప్పుడు పై మూడు పాదాలు అనడం వెంట వెంటనే సామాసికంగా మనం అల్లుకుంటూ వస్తుంది. అలా జమునను చూడగా విజయశాంతి లభించ జయప్రదంబుగా, ఇది సమస్య. ఇందులో మూడు సినిమా నాయకుల పేర్లు జమున, విజయశాంతి, జయప్రద. సమస్య నాకు ఇచ్చినప్పుడు దీన్ని కూడా చమత్కారంగా పూరించాలని ఎంతో ప్రయత్నం చేశాను. ఒక పండితుడు రాజస్థానంలో పండితులతో వాదం చేయడానికి వెళుతున్నాడు. తన ధర్మపత్ని ఎదురుగా రమ్మని అడిగాడు శుభశకునంగా. అప్పుడు చెప్తున్నాడు, త్వదాస్య కంజము నన్ను చూడగా విజయశాంతి లభించ జయప్రదంబుగా, నాకిక్కడనే విజయం లభించినంత ఆనందంగా ఉంది అని చివర పై మూడు పాదాలు అల్లడం ఇంకా సమయస్ఫూర్తి వచ్చేస్తుంది ధారాశుద్ధిగా. కానీ ఆ మూడవ పాదం నాలుగవ పాదం సంయోజనం చేసే చోటనే అవధానం యొక్క ప్రతిభ తళుక్కు వినిపించాల్సిన అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో సమస్యల్ని అసంఖ్యాకంగా నేను పూరించడం జరిగింది. ఆ పదాస్య కంజము అనడం కానీ, శ్రీమద్యమునన్ అనడం కానీ, దివి ఉద్యోగంబు సలిపే అని ఒక సమస్య ఇచ్చారు. దివి ఉద్యోగంబు సలిపే ధీరస్ఫూర్తిని అని, ఆకాశం ఉద్యోగం చేయడం ఏముంటుంది అని ఆ పండితుడు ఆకాశం అనే అర్థంతోనే ఏదో సమస్య తీసుకొచ్చాడు. కానీ నేను చదివి అని పూరించాను. చదివి ఉద్యోగం చేసి చదివితే ఉద్యోగం ఏదో చేస్తాము. కాబట్టి ఒక్కోసారి పండితులు ఊహించిన ఊహ కంటే కూడా మా పూరణలే ఇంకా సారస్యంతో ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. అలా ఎన్నో సమస్యల్ని నేను అవధానాల్లో పూరించడం జరిగింది.
1: గత 50 సంవత్సరాలుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం సరస వినోదిని సమస్యాపూరణం అనే కార్యక్రమం ద్వారా సమస్యలను ఇచ్చి ఎంతోమంది యువ కవులను సృష్టించింది, ఎంతోమంది ప్రాచీన కవులకు ఒక రకమైనటువంటి సజ్జ స్ఫూర్తిని కలిగించింది. ఆ కార్యక్రమం ఇప్పటికీ కూడా జయప్రదంగా నిర్వహించబడటం సంతోషించదగిన విషయం. సమస్య తర్వాత అవధాని యొక్క పాండిత్యాన్ని బాగా ప్రస్ఫుటం చేసేటువంటిది దత్తపది. అది పాదం మొదట్లో ఇవ్వచ్చు లేదా మధ్యలో ఇవ్వచ్చు, ఇది ఆ అడిగేటువంటి పృచ్ఛకుడి మీద ఆధారపడి ఉంటుంది. ఛందో నియమం కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఎలా జరిగాయి?
0: ఈ సమస్యాపూర్ణం ఎలా ఆబాల గోపాలని అలరిస్తుందో ఈ దత్తపది కూడా అంతే. అవధానంలో ఉన్న 8 అంశాల్లో ఎక్కువగా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయే అంశాలు ఈ రెండూను. కాబట్టి ఈ రెంటి విషయంలో అవధాని చాలా జాగ్రత్త పడాలి. ఇక్కడ రెండూ అసంబద్ధమైనటువంటి అంశాలను సంబద్ధంగా చేయడమే ఇక్కడ ప్రక్రియ ప్రధాన లక్ష్యము. ఇటీవల నేను పంచసహస్ర అవధానం భాగ్యనగరంలో చేసినప్పుడు ఈ దత్తపదుల్లో ఎన్నో చమత్కారాలు నేను నిర్వహించడం జరిగింది. ఈ దత్తపదుల్లో ఎంత అసంబద్ధమైనటువంటి అంశాన్నైనా మనం సంబద్ధం చేయడంలో, ఆ నాలుగు పదాలని పాద మధ్యంలో కానీ పాదాదిలో కానీ బాగా అనుసంధానం చేయడంలో అవధాని చూపించే ప్రతిభపైనే ఈ దత్తపదుల యొక్క దిగ్విజయం ఆధారపడి ఉంటుంది. ఇలా నేను ఎన్నో చమత్కారాలు చేశాను. ఇక క్రికెట్ ఆడుతున్నటువంటి వారి పేర్లతో గంగూలీ, ద్రావిడ్, సచిన్, ధోని, ఈ నాలుగు శబ్దాలతో గజేంద్ర మోక్షాన్ని వర్ణించమని అడిగారు ఒక అవధానంలో. వేగం గూలిచినావు రాక్షసుల, వేగం గూలిచినావు రాక్షసుల, మున్ విశ్వస్వరూప హరి, త్యాగాది స్తవనీయ సద్గుణ సముద్ర విడ్గుహంతఃప్రభ ద్రావిడ్, యోగప్రాభవ హాస చిన్మహిత సచిన్, దైన్యున్ హస్తి నన్ బ్రోవుమా అని, సత్కృపాపరిత సింధో ద్యో గంగాపద సత్కృపాభరిత సింధో నీవి దిక్కీయడం. సత్కృపాభరిత సింధో అన్న చోట ఆ గజేంద్రుడి ఆర్తి కూడా సత్కృపాభరిత సింధో నీవే
1: ధోని,
0: ఆ ధోని కోసం అలా చెప్పడం జరిగింది. మన తెలుగు వారి ప్రత్యేకత చాటే ప్రక్రియల్లో ఈ పద్య ప్రక్రియ, ఆ 1000 ఏళ్లకు పైగా ఉన్న పద్యం యొక్క చరిత్ర, వీటి అవగాహన ఈ అవధానం ద్వారా మనం సమాజానికి చెప్పినట్టు అవుతుంది.
1: సరస్వతీ పుత్రులైన మీరు మీ 4 దశాబ్దుల అవధాన ప్రస్థానంలో అనేకానేక సంఘటనలను శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం మాస్టర్.
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా అవధాన చమత్కారాలపై శ్రీ మేడసాని మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా మిర్చి చిత్రానికి విజయ్ ప్రకాష్, అనిత పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత దొంగోడు వచ్చాడు చిత్రానికి రాత్ సీతారాం పి సుశీల గానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, కుమారయ్య, గంగాధర్, శ్రీనివాస్, శేఖర్, సుంకే, కార్తీక్, వీరం అమ్మన్గుర్తి గ్రామం నుంచి కోరుతున్నారు వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత గోపి గోపిక గోదావరి చిత్రానికి చక్రి కౌసల్య గానం వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

మా ఇద్దరి కథా చిత్రానికి వి రామకృష్ణ పి సుశీల గాన వింటారు రచన దాశరథి. ఈ పాటను వినిపించమంటూ పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, హన్విత కోరుతున్నారు.

ఎమ్మెల్యే చిత్రానికి ఘంటసాల యజానికి గానం వింటారు రచన ఆరుద్ర. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి రాధామున్న సుధారాణి సాయి తేజ లీలాసింగ్ కోరుతున్నారు.

మరణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానా వింటారు రచన వీటూరి. ఈ పాటను వినిపించమంటూ ఉప్పలూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-2488-812 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశల పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: మరి గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన చూద్దాం. అయితే మరి శ్రోతలు ఎండలకి ఎలా ఉన్నారు, అయితే మీరు ఎలా ఉన్నారో తెలియజేయండి. కూల్ కూల్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇలాగా వాట్సాప్ కూడా మా కార్యక్రమాల మీద పంపించండి. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వాట్సాప్ పంపించండి. 0868648812. ముందుగా మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశల పరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మేము కోరినట్లుగా గత వారంలో శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి జానికితో జనాంతికం ప్రసంగాన్ని పునఃప్రసారం చేసినందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారాలు అంటున్నారు. నమస్కారాలండి. అలాగే మేము గత వారంలో శ్రీ శ్రీ రమణ గారి గల్పికలను పునఃప్రసారం చేశారు, ఆనందదాయకం. గత బుధవారం శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు ఆత్మవిశ్వాసాన్ని గూర్చిన చక్కగా తెలిపారు. డాక్టర్ దేవి నరసింహ దీక్షిత్ గారి ఆలోచనాలోచనం చైతన్యకర కాంతిమంతం. ఇక నేటి సరస వినోదిని సమస్యాపూర్ణం పద్య కవితావాణికి ఆభరణమే. మాకు ఒక దిగులు ఏర్పడింది అంటున్నారు. చూద్దాం అదేమిటో. అదేంటంటే అంటున్నారు వారే, ప్రతిరోజు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి శ్రీ భగవద్గీత గానం విశ్లేషణం కొద్ది రోజుల్లో అయిపోతుంది కదా అని. ఎందుకంటే ప్రస్తుతం 18వ అధ్యాయం నడుస్తోంది కదా, ఆ తర్వాత కూడా అటువంటి కార్యక్రమాన్ని ప్రసారం చేయ కోరిక. శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండ గానం విశ్లేషణం ధారావాహిక ప్రసంగాలుగా ప్రసారం చేయ కోరిక అంటున్నారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుండి. ఇంకా వీరేం రాస్తున్నారంటే మీ సూచన గమనించామండి. ఇంకా వీరేం రాస్తున్నారంటే చూద్దాం. ఏమంటున్నారంటే, తరచుగా ప్రసారమయ్యే డాక్టర్లతో ఇంటర్వ్యూలను శ్రీ బి వెంకటేశ్వర్లు గారు అవగాహన కలిగే ధోరణిలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. రేడియోతో ఉండే అనుబంధాన్ని గురించి శ్రీ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం ప్రసారం చేశారు. అలాగే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో ఇంటర్వ్యూను ముందు 5 నిమిషాలు ప్రసారం చేసి విశాఖపట్నం వార్తలంతరం తరువాయి భాగం ప్రసారం అవుతుందన్నారు, కానీ ప్రసారం కాలేదంటున్నారు. తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు పునఃప్రసారమైన అవధాన చమత్కారాలపై డాక్టర్ మేడసాని మోహన్ గారితో ముఖాముఖి రసవత్తరంగా ఉందండి. డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు చక్కగా వివరించారు. అందరికీ నమస్కారాలు అంటూ మన కార్యక్రమాల మీద వారి చక్కటి అభిప్రాయం తెలియజేశారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే మా ప్రసారాలు వింటూ మీ అభిప్రాయాలు ఉభయ కుశల పరికి తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకి, సిబ్బందికి మా యొక్క నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం ప్రసారంలో భాగంగా వినిపించిన దేశభక్తి

0: గీత్ నమో మంగళ స్త్రీ మహా మాతృభూమి దేశ ఔన్నత్యాన్ని చాటిన గీతం చాలా బాగుంది. అలాగే వైద్య ఆరోగ్యం గురించి, బీపీ, గుండె జబ్బులు, షుగర్, ఇతర వ్యాధులు అరికట్టే విధానం డాక్టర్ చౌదరి బోడేపూడి గారి ప్రాయోజిత కార్యక్రమంలో బి వెంకటేశ్వర్లు గారి పరిచయంలో విన్నాము. తదుపరి సరస వినోదిని సమస్యాపూర్ణం డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారి ప్రసంగం వ్యాఖ్యానం ప్రతి వారం వింటున్నాము. అలాగే ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా నిర్వహిస్తున్న మీ మా కార్యక్రమాలను క్రమం తప్పకుండా వింటున్నాం. ఆకాశవాణికి 1000 నోళ్ళ ధన్యవాదాలు అంటున్నారు. రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని మొదలైన అంటే వీరు ఏం రాశారంటే సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్, నందన్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ, లింగాల, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి వీరంతా రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు
1: మెసేజ్ ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్న. నమస్తే అండి. 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా మా ఆకాశవాణి శుభాకాంక్షలు అందిస్తున్న ఆకాశవాణికి అంటున్నారు. 11వ తేదీ సోమవారం సూక్తి సుధలో నేటి సాంఘిక రంగం ఏ విధంగా అభివృద్ధి పదంలో సాగుతోందో ఎంతో వివరంగా తెలియజేసిన శ్రీ ఆర్బి ఉదయ్ కిరణ్ గారికి మా నమస్తే అని అంటున్నారు. ఇక 12వ తేదీ మంగళవారం సూక్తి సుధలో శ్రీ ఆంజనేయ స్వామి వారి గుణగణాలను ఎంతో వివరంగా తెలియజేసిన దేవి ప్రియశ్రీ గారికి మా నమస్తే. భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ చాలీసా, హనుమాన్ భక్తి గీతాలు విని తరించామని అంటున్నారు. ఇక శ్రీ ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచన లోచనంలో శ్రీ డిఎన్ దీక్షిత్ గారు చెప్పిన తాబేలు కథ నచ్చింది. ఆరోగ్య సలహాల శీర్షికన అధిక రక్తపోటు కారణాలు, నివారణ మార్గాల గురించి డాక్టర్ ఆర్ భిక్షపతి గారితో పరిచయం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అంటున్నారు. డాక్టర్ గారికి, పరిచయకర్త గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. 12:40 కార్యక్రమంలో జీవన్ లహరిలో వయోధికులో వివిధ కంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించిన డాక్టర్ ఇండ్ల స్వప్న గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. 4:45 ప్రసారమైన లయ విన్యాసంలో శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి డోలు వాదనం మాకు నచ్చింది. 13వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో ఆత్మవిశ్వాసం గురించి శ్రీ నాగలింగం హరిహరరావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అంటున్నారు. ఇక భక్తిరంజని కార్యక్రమంలో పువ్వాడ రామదాసు గారి కీర్తనలు విని భక్తి పారవస్యం చెందాం. కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుధా రఘునాథన్ గారి గానం మా వీణులు విని చేసింది. కార్యక్రమంలో మా తల్లి రాజరాజేశ్వరి అనే కీర్తన మాకు మరీ నచ్చింది అంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సున్నాబాయి, రాధామున్న వీరందరూ ఈ మెసేజ్ని అయితే పంపించారు.
0: ఇక మనకి పంపించారు, చూద్దాం వీరెవరంటే ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యాపూర్ణం కవి పండితులు డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారు చాలా చక్కటి కార్యక్రమం అందించినందుకు ధన్యవాదాలు అంటున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. ఇంకా వీరే ఏమంటున్నారంటే మనకి రాసి పంపించారు, ఈరోజు మీరు వినిపించిన కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు 1 గంట పాటు వినిపించారు అంటున్నారు. ఇవాళ 1/2 గంటే ప్రసారం అయిందండి కల్పలత. అందులో శ్రోతలు కోరిన అద్భుతమైన పాటలు విని ఆనందించాము. అలాగే ప్రతిరోజు మీరు ప్రసారం చేసిన యువలయ కార్యక్రమం తప్పకుండా వింటున్నాము. కానీ ఇట్టి కార్యక్రమం గతంలో 1 గంట పాటు వినిపించేవారు, ప్రస్తుతం ఇట్టి కార్యక్రమం 1/2 మాత్రమే వినిపిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు. చాలా బాధగా ఉంది అంటున్నారు. ఇట్టి విషయంపై ఈ కార్యక్రమం మళ్ళీ ఈ కార్యక్రమం 1 గంట పాటు ప్రసారం చేస్తే బాగుంటుంది అని నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుంచి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాము. ఇక తర్వాత మనకి రాశారు, ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమైన కార్యక్రమంలో మేడసాని మోహన్ గారితో పరిచయం చాలా బాగుంది అని రాసి పంపించారు. ఈరోజు ఉదయం ప్రసారమైన వార్తావాహిని చాలా బాగుంది, ఇందులో చక్కటి విశేషాలను తెలియజేశారు. యువలయ చాలా బాగుంది, క్విజ్ ప్రశ్నలు మెదడుకు మేత పెడుతోంది. ఈ కార్యక్రమం 1 గంట ప్రసారం చేయండి, మరి మీ అభిప్రాయం అని అడుగుతున్నారు. రాచల సుబ్రహ్మణ్యం, సర్పల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మనకి రాసి పంపించారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. ఇక తర్వాత స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. నేను ప్రతిరోజు వాట్సాప్ ద్వారా పాటలు కోరుకుంటున్నాను, కానీ నేను కోరిన పాటలు 10 రోజులకు 1 లేక 15 రోజులకు 1 వినిపిస్తున్నారు. కానీ వేరే శ్రోతల పాటలు ప్రతిరోజు

0: వినిపిస్తున్నారు. నా పాటలు కూడా వినిపించమని కోరుతున్నాను. అలాగా కుదరదని చెప్పండి, పాటలు కోరటం మానేస్తాను అంటున్నారు వీర కనకారావు వీరభద్రాపురం నుంచి. అదేమి లేదండి, తప్పకుండా మీరు కోరుకోండి, అందరూ కోరుకోండి, అందరి పాటలు వేయటానికి మేము ప్రయత్నం చేస్తాము. ప్రతిరోజు మీరు వాట్సాప్ చేయండి, మీకు నచ్చిన పాటలు కోరుకోండి. తర్వాత మనకి వాట్సాప్ చేశారు, ఏమంటున్నారంటే ఆకాశవాణి విజయవాడ వారికి 90 వసంతాలు పూర్తి అయిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మేము మీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రతిరోజు వింటాము. రాబోయే అతిథి కార్యక్రమానికి మేము కూడా వాట్సాప్ సందేశాలు పంపిస్తాము. మేము కోరిన పాటలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తారు. కొంతమంది శ్రోతలు కోరిన పాటలు ప్రతిరోజు వినిపిస్తారు. కానీ గత 13 రోజుల నుండి మేము కోరిన పాటలు వినిపించటం లేదు అని అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ రాసి పంపించారు. అయితే మీరు వాట్సాప్ చేయండి, తప్పకుండా వేయటానికి ప్రయత్నం చేస్తాము. మీ పాట, మీ కోరిన పాట మేము వేస్తాము. అలాగే కల్పలతలో కూడా మీరు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకోండి, మీ పాటను మేము ప్రసారం చేస్తాము. తర్వాత మనకి రాసి పంపించారు, ఆకాశవాణి ఉభయ కుశలోపరి చదువుతున్న నిర్వాహకులకు మా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి వెలువడుతున్న 90 ఏళ్ళ ఆకాశవాణి వసంతోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు 11 గంటలకు ప్రసారం చేస్తున్న గుర్తుకొస్తున్నాయి, గుర్తు చేసుకున్నాం. కార్యక్రమంలోని వివిధ కార్యక్రమాలు గతంలో ప్రసారమైన రికార్డులన్నీ మాకు వినిపిస్తున్నారు. ఇది చక్కని కార్యక్రమం, ఎందుకంటే వినని వాళ్లకు ఇది మళ్ళీ వినే అవకాశం. ఈ కార్యక్రమం ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంటోంది. వినిపిస్తున్న మా ప్రియమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి అభినందన మందార మాలలు అంటున్నారు దొర్నాల బాలరాజు వానస్థలిపురం హైదరాబాద్ నుండి. ఇక తర్వాత వీరే ఏమంటున్నారంటే చూద్దాం.
1: ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ కార్యక్రమం మేము ఎప్పుడూ వింటున్నాం. మంచి కార్యక్రమం విని ఆనందిస్తున్నాం. మంచి సూక్తులు వినిపిస్తున్నారు ఇందులో అని చెప్పి రాస్తున్నారు. అలాగే భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విని తరిస్తున్నాం అని అంటున్నారు. ఇక ప్రతిరోజు 8:15 కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణిలో భాగంగా మేము కార్యక్రమాలను వింటున్నాం. కడప కేంద్రం నుంచి రిలే అయిన కార్యక్రమం, అలాగే కర్నూలు నుంచి, అలాగే మార్కాపురం నుంచి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. మళ్ళీ గుర్తు చేస్తున్నారు, ఈ కార్యక్రమం విని తరిస్తున్నాం. వినిపిస్తున్న ఆకాశవాణి కేంద్రం విజయవాడ వారికి మా ప్రత్యేక అభినందన మందార మాలలు అంటూ వనస్థలిపురం నుంచి దోర్నాల బాలరాజు ఈ మెసేజ్ని పంపించారు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు విని మీ స్పందన తెలియజేస్తూ ఉండండి ఉభయ కుశలోపరికి. ఇక తర్వాత మనకి రాసి పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. భక్తి గీతం, దేశభక్తి గీతం, సూక్తి సుధ ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం బాగుంటుందని రాసి పంపించారు. వినియోగదర్శిని పద్యతోరణం కార్యక్రమం కూడా బాగుంది. సరస వినోదిని, అలాగే వనితవాణి స్త్రీల కార్యక్రమంలో చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు. విశేషాలు కార్యక్రమం కూడా మాకు నచ్చుతుంది. లలిత గీతాలు బాగుంటున్నాయని రాసి పంపించారు. అలాగే రాత్రి 7:45 వికసిత భారత్ కూడా కార్యక్రమం మాకు నచ్చుతోంది అని రాస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతిరోజు రాత్రి 8:15 ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి 90 సంవత్సరాల కార్యక్రమం చాలా బాగుంది. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు రోజు వినిపించిన వారే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు అంటున్నారు. కల్పలత ఉత్తరాల పాటలు ప్రతిరోజు వినిపించండి, దయచేసి గమనించగలరు. టీన్ టైంలో హిందీ పాటలు బాగుంటున్నాయి. అలాగే యోలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. హిందీ పాఠం, సంస్కృత పాఠం, జానపద గీతాలు, ఇలాగే మనం ప్రసారం చేసిన కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి అంటూ రాసి పంపించారు మనకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనల్ని అడుగుతున్నారు, ప్లీజ్ ప్లే రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం అంటూ ఓంకార్ రాశారు ఖమ్మం నుంచి. ప్రయత్నం చేద్దామండి, మీ సూచన గమనించాము. ఇక తర్వాత పసడి పంటలు పునరుద్ధరించండి, టీన్ టైంలో వేసిన పాటలే వేస్తున్నారు, బోర్ కొడుతోంది అంటూ రాసి పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు. ఓకేనండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు కాకపోతే సుదీర్ఘమైన

రాశారు. నమస్తే, నేను ఆత్మూరి మురళి భట్టిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపరి కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ బాగుంటున్నాయి. ఈరోజు సమస్యాపూర్ణం శీర్షికన చదివిన తీరు చాలా బాగుంది, శ్రోతలు చాలా చక్కని రచనలు చేశారంటున్నారు. తర్వాత రాబోయే అతిథి శీర్షికన నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు భజన గీతాలు వినిపించారు, బాగున్నాయంటున్నారు. అలాగే ప్రతిరోజు సూక్తి సుధా బాగుంటుంది, భక్తిరంజని కార్యక్రమంలో మంచి పాటలు వినిపిస్తున్నారు. ప్రతిరోజు యువలయ

0: దూర పండ జామ పండ అయితే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్లా ఉంది. దొరికితే ఆనందం, సీతాకోక చిలుకకు పువ్వులోని మకరందం దొరికితే ఆనందం, రాజహంసలకు తామర పుష్పం కలిగిన సరస్సులు కనబడితే ఆనందం. అలాగే మీ ఉభయ కుశలోపరి కార్యక్రమంలో మా అభిప్రాయాలు చదువుతుంటే మాకెంతో ఆనందం
1: వాహ్వా.
0: అంటున్నారు. మీరు రాస్తుంటే మాకు చాలా ఆనందం. మా కార్యక్రమాలు మీరు తప్పకుండా వినండి, పార్టిసిపేట్ చేయండి. మా కార్యక్రమాల గురించి మీరు ఉభయ కుశలోపరికి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా వీరే రాశారు, అంటున్నారు మా భట్టిప్రోలు ఎండలు చాలా చాలా ఉన్నాయి అంటే రాసి పంపించారు. ఓకే, కాకపోతే చల్లగానే ఉంటుంది ఇంట్లో అంటే రాస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే వీరు, ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ చాలా బాగుంటున్నాయి అంటున్నారు. ఈరోజు సమస్యాపూర్ణం చదివిన తీరు బాగుంది అంటూ రాసి పంపించారు. ఓకేనండి, మురళి భట్టిప్రోల నుంచి మనకి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు.
1: ఉభయ కుశలోపరి ఆకాశవాణికి విజయవాడ వారికి నమస్కారాలు అంటున్నారు. 14వ తేదీ ప్రసారమైన తెలుగు కవిత మణిదీపాలు కార్యక్రమంలో,
0: భక్త
1: అలాగే
0: శిఖామణి
1: భక్త శిఖామణి తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుల గారి కవితా వైభవం గురించి, డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి ప్రసంగం బాగుంది, తర్వాత బారిస్టర్ పార్వతీశం గారి గురించి, శ్రీ మొక్కపాటి వెంకటరత్నం గారి హాస్యం గురించి, శ్రీ పురాణ పండ సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగ హాస్యం బాగుంది అని అంటున్నారు. ఇక 16వ తేదీ ప్రసారంలో దక్షిణాది శివభక్తులు కవుల గురించి, డాక్టర్ పసుమర్తి కామేశ్వర శర్మ గారు భక్తి సిరియాల ప్రవచనం బాగుంది, నమస్కారాలతో భవది సుబ్బరాయమ్మ సుబ్బరామమ్మ చీరాల నుంచి.
0: సర్విశెట్టి
1: రామమ్మ
0: సుబ్బరామయ్య అనుకుంటా, సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకు పంపించారు వీరెవరంటే, కొంచెం సుదీర్ఘంగానే ఉంది లేక, చాలా చాలా రాసి పంపించారు మన కార్యక్రమాల గురించి. మీరు ఏం రాస్తారంటే, 14వ తేదీ భక్తి రంజనీలో శ్రీ రాఘవేంద్ర స్వామి సుప్రభాతం విన్నాము, కార్యక్రమాలు అన్నీ బాగున్నాయని రాసి పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ్ రెడ్డి, రిషికేశవరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రమణమ్మ, సావిత్రి, ఇంకా వారి కుటుంబ సభ్యులు చాలా మనకి మన కార్యక్రమాల గురించి రాసి పంపించారు. అయితే మనకి సమయం అయితే చాలా తక్కువగా ఉంది, తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యాపూర్ణం బాగుంది అంటున్నారు. ఈ మాసపు పాట చాలా బాగుంది. రాబోయే అతిథి వాట్సాప్ పాటలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దయచేసి కొత్త వారికి అవకాశం ఇవ్వండి. కల్పలత ఉత్తరాల పాటలు రోజు వినిపించండి అంటున్నారు. ఆలోచన కార్యక్రమం చాలా నచ్చింది. టీన్ టైంలో హిందీ పాటలు సూపర్ అంటున్నారు. యోలయా క్విజ్ కార్యక్రమం అదుర్స్ అంటూ రాసి పంపించారు. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. ఉభయ కుశలోపరి కార్యక్రమానికి మేము రేడియో శ్రోతలం. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాలు వింటాం. పసిటి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి అంటూ ధూళిపాడ నుండి చాంద్ బాషా జానీ బేగం షాహిద్ కోరుతున్నారు. ఇక తర్వాత మనకి రాసి పంపించారు. నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసే అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి, బాగా లేవు అని చెప్పేదానికి లేకుండా ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఎన్నో తెలియని మంచి విషయాలు కొత్త కొత్త ప్రోగ్రామ్ శ్రోతలకు అందిస్తారని ఆశిస్తున్నాం. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ బాగుంటుంది అంటూ భారతి కిషోర్ అనంతపురం నుంచి సింపుల్గా రాసి పంపించారు మన కార్యక్రమాల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ మళ్ళీ రాసి పంపించారు. ఈనాటి సూర్యస్తుతి
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సర మధ్యకాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37 పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956 సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38 పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా

ఎస్పీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా పూజ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర, రచన దాశరథి.

0: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా

0: పిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 90 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: కార్యక్రమం తర్వాత అల్లరి చిత్రానికి దేవన్ అపర్ణ పాడిన పాట వింటారు, రచన సిరివెన్నెల.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత

0: విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా, అమరగాథగా, సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: కార్యక్రమం తర్వాత బ్రహ్మ చిత్రానికి ఎస్పి బాలసుబ్రమణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా. అమ్మా ఇషు.
0: అబ్బా అవును నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయంలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: కార్యక్రమంలో తర్వాత మన్మథ లీలా చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం వింటారు, రచన వీటూరి.

0: No need to hold back my dog. Hand in hand, let's sail, my dear. Come near, don't fear, dear.
1: Saginchu payanani, neeve chupinchu swarganni.
0: Oh, let's start the game of our life, and you be my dear wife.
1: Bale bale nadadi oy bangaru na sami oy. Nee magasiri gulamunai, nee anani dananai.
0: बड़े बड़े मखाड़ वो फंकार ना शामी वो भगत भी खुला मुनो याण निदान
2: కార్యక్రమం తర్వాత నాయకుడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు రచన రాజశ్రీ.

కార్యక్రమంలో చివరిగా నేను లోకల్ చిత్రానికి కపిల్ సమీరా భరద్వాజ్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోలు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై మున్సిపల్ వాటర్ వర్క్స్కు వెళ్లి తాగునీటి చెరువుల్లో నీటి పరిమాణాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో మంత్రి మాట్లాడారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల యుద్ద ప్రాతిపదికన బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో గత రాత్రి 4,31,00,000 రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొంటూ,
1: దాదాపు 900 మంది పైన రైతులు అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాల కోసం అప్లై చేస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు అగ్రికల్చర్ సేవలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి 1 రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన కరెంటు పగలపూట డే టైం రైతులకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ ఆర్డీఎస్ఎస్ ద్వారా దాదాపు 250 కోట్ల పైన ఖర్చు పెడతా ఉన్నాం అన్నమాట. మిగతా అన్నింటిని కూడా త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం.
0: ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని స్వయం ఉపాధితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా సంజామల ఎంపీడీఓ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల సభ్యుల ఆర్థిక పురోగతిపై మంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సభ్యుల విజయగాథలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. పర్యాటక, పురావస్తు శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం, పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని బాపు మ్యూజియంలో ఉదయం నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, హెరిటేజ్ వాక్, చిత్రలేఖన పోటీలు, క్విజ్, ఫోటోగ్రఫీ, కథారచన వంటి వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులకు ఉచిత గైడెడ్ టూర్లు, లేజర్ షో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి జరగనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష ఈరోజు జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్లో ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 5:25 ధర్మవరం నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ, వరంగల్ మీదుగా ప్రయాణించి నాందేడ్ చేరుకుంటుందని ఎంపీ తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 4:45 నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం సాయంత్రం 7:30 ధర్మవరం చేరుకుంటుందని చెప్పారు. చేనేత కేంద్రమైన ధర్మవరం ప్రజల రాకపోకలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సేవల పట్ల ప్రజలకు అవగాహన

నిరూపించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1865 సంవత్సరం మే 17వ తేదీన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 17వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దైనందిన జీవితంలో టెలికమ్యూనికేషన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఆధునిక సమాచార వ్యవస్థలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, రేడియో, టెలివిజన్ వంటి అధునాతన సదుపాయాల వల్లనే ప్రపంచ పురోగతి సాధించగలుగుతోంది. అయితే ఈ ఆధునిక సమాచార వ్యవస్థ దుర్వినియోగం కాకుండా

0: ఆ తర్వాత 3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నెంబర్కు, MyGOV.in వెబ్సైట్ ద్వారా కానీ నరేంద్ర మోదీ యాప్ కానీ ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు నేర నియంత్రణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: వంతవాణి కార్యక్రమంలో ముందుగా ఓడిజారిన బిడ్డ కోసం శ్రీమతి కోనేరు కల్పన గారి కథానిక వింటారు.
9: ఓడిజారిన బిడ్డ కోసం. నానమ్మ అంటూ 6 ఏళ్ల మనోరాలు పద్మ పరిగెత్తుకుంటూ వచ్చి సుందరమ్మ కాళ్లను చుట్టేసింది.

కోడల రాజ్యం వంటగదిలోంచి తొంగి చూసింది. తమ్ముడేడి, మనవరాల్ని విడిపించుకుని ముద్దాడి అడిగింది సుందరమ్మ. నాన్నతో బజారుకి వెళ్ళాడు గాని నాకు దసరా పండగకి పట్టు పరికిణి కుట్టిస్తానన్నావుగా, పండుగ వెళ్ళిపోయింది, నువ్వెక్కడికి వెళ్ళావు ఇన్నాళ్ళు? దీపావళికి కుట్టిస్తాలేమ్మా. ఆ కుట్టిస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చి అంటూ లోపల నుంచి సాగదీసింది రాజ్యం. సుందరమ్మ అంది, ముసలాళ్లకు పెన్షన్ ఇస్తున్నారుగా, నేను కాగితం పెట్టానులే. నిన్ను పోషించే కొడుకుండగా నీకెందుకు ఇస్తారు పెన్షను? కోడల మాటతో ఉసూరు అనిపించింది సుందరమ్మకి. నాకు పట్టుపరికిణి కావాలి, రాగం మొదలెట్టింది పద్మ. ఏడమ్మాకే తల్లి, ఎలాగోలా దీపావళికి కుట్టిస్తాలే. ఏం కాదు, నాకు అట్ల తద్దికే కావాలి, పట్టుపరికిణి కట్టుకుని ఉయ్యాలలోగాలి. చూద్దాంలే, నీకు బడికి వెళ్ళవుతుంది అనుకుంటా, బయలుదేరు. పసిపిల్లకు ఆశ పెట్టమాకండత్తయ్య, అలవి కాని వాగ్దానాలు ఎందుకు? రాజ్యం మాటల్లోనూ సత్యముందనిపించింది సుందరమ్మకు. మారు మాట్లాడకుండా పెరటివైపు నడిచింది కాళ్లు కడుకునేందుకు. అట్ల తద్ది మాత్రమే అన్నాళ్ళుంది, ఆ రోజు ఈ రోజు పోతే మధ్యలో 6 రోజులేగా. ఏం చేస్తే వస్తాయి లంగా డబ్బులు? ఎవరికైనా పచ్చళ్ళు పట్టి పెడదామన్నా సీజన్ కాదు, అప్పడాలు వడియాలు తాను ఇంటింటికి తిరిగి అమ్మలేదు. చివరికి దీపావళి టపాసు ఉల్లిపాయలు కడదామనుకుని ఇంట్లోకి రాకుండానే అట్నుంచి అటే పెద్ద బజార్లో ఉల్లిపాయలు కడుతున్న కాంతమ్మ దగ్గరకు వెళ్లి తనకు మందుగుండు సామాను తెప్పించమని చెప్పి వచ్చింది. దీపావళికైనా లంగా కుట్టించగలనో లేదో, సగం డబ్బులిస్తే బట్టలబ్బాయి అరువివ్వకపోతాడా అనుకుంది. 10 రోజుల నుంచి సరైన ఆహారం లేక ఒళ్ళు తూలుతోంది. పేదరికంలో మగ్గుతున్న కొడుకు రామం కోసమే నవరాత్రులు మొదలైనప్పటి నుంచి మౌనవ్రతం బూని ఆ అయాచిత ప్రసాదాన్ని మాత్రం స్వీకరిస్తూ అమ్మవారి ఆలయంలోనే గడిపింది. పండుగెళ్ళిన మర్నాడు సంతృప్తిగా ఇలా ఇల్లు చేరింది. మధ్యాహ్న భోజనం ముగించి కాస్త నడుం వాల్చింది. ఆ పడుకోవటం పడుకోవటం రాత్రి భోజనానికి రామం లేపితేగాని లేవలేదు. కాళ్లు కడుకుని వచ్చేసరికి వెన్నులోంచి చలి తన్నుకు వచ్చింది. జ్వరం వచ్చిందేమో అనిపించింది. అత్తయ్య, మీరు కూడా తినేస్తే గిన్నెలు సర్దేస్తాను, రాజ్యం కేకేసింది. భోజనం వద్దన్నా, జ్వరం వచ్చిందన్నా రామం అరుస్తాడని కొంగు కప్పుకునే భోజనానికి కూర్చుంది. రామం గమనించనే గమనించాడు. ఆ ముసుగేమిటే, మళ్ళీ ఏ రోగం తెచ్చిపెట్టావు నా ప్రాణానికి అన్నాడు. సుందరమ్మ మాట్లాడలేదు. 10 రోజుల పాటు తిండి తెప్పులు లేకుండా ఆ గుళ్ళో ఆ చలిగాలిలో పడి ఉండటం దేనికి? తిండి తినకుండా నీవు నాకు చేసిన పొదుపుకి 10 రెట్లు 100 రెట్లు అవుతుంది ఇప్పుడు హాస్పిటల్కి వెళితే అన్నాడు. వాడి బాధ వాడిది అనుకుంది సుందరమ్మ. అన్ని సవ్యంగా ఉంటేనే బొటాబొటిగా సరిపోతుంది వాడి జీతం. ఒడిదుడుకులు తట్టుకునే స్థితిలో లేదు వాడి పరిస్థితి. చారుతో 2 ముద్దలు తిని లేస్తూ రాజ్యం, ఒక వెల్లుల్లి రెబ్బ చిటికెడు పసుపు ఇలా ఇవ్వు అంది. రాజ్యం ఒకసారి అత్తగారి అగాధిగా చూసి ఆ 2 చిన్న మూతపళ్ళెంలో పెట్టి ఇచ్చింది. కాసిన తులసి ఆకులు వాటితో కలిపి నూరి మాత్రలా వేసుకుని పడుకుంది సుందరమ్మ. మర్నాడు బాగా వృద్ధెక్కిన తర్వాత గానీ లేవలేకపోయింది. మొహం కడుకుని రాత్రిలా వెల్లుల్లి రెబ్బ, తులసి ఆకులు, పసుపు, నూరి మాత్ర చేసి వేసుకుని తీత్రాగింది. జ్వరం తగ్గినట్లున్నా నీరసంగా ఉంది. కాంతమ్మ పంపిన సైకిల్ అబ్బాయి మందుగుండు సామాను ఇచ్చి వెళ్లాడు. వాడిని చూసి నెట్టూర్చింది సుందరమ్మ. ఈ నీరసంతో దానికి ఇంకా లంగా కుట్టించటం నా వల్ల అవుతుందా అనుకుంది. 3వ పూట కూడా ఆ మాత్ర వేసుకోవటం వల్ల జ్వరం పూర్తిగా పోయింది. 2 రోజుల తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు కట్టడానికి కూర్చుంది. ఇంతలో పద్మ వచ్చి నానమ్మా అంటూ ఒళ్ళో కూర్చుంది. సుందరమ్మ కంగారుగా, మందు సామాన్ దగ్గరకు పిల్లలు రాకూడదు, దూరంగా వెళ్ళిపో అంది. పద్మ కాస్త ఎడంగా జరిగి అంది, నానమ్మా నాకు లంగా వద్దులే అమ్మా. సుందరమ్మ ఆశ్చర్యపోయింది. ఎందుకమ్మా? నీకు జ్వరం వచ్చిందిగా, పని చేస్తే మళ్ళీ జ్వరం ఎక్కువవుతుంది, నువ్వు పడుకో అంటూ సుందరమ్మ చేయి పట్టుకులాగింది. నా బంగారు తల్లే అని సుందరమ్మ 2 చేతులతో పద్మ బొగ్గలు నిమిరి తన తల మీద వేళ్లు విరుచుకుంది. ఆడపిల్ల కాబట్టే ఈ ఆపేక్షలు అని మురిసిపోయింది. ఆ ముత్తవ మనవరాళ్ల ప్రేమను అభినందిస్తున్నట్లుగా చల్లగాలి వాళ్ళిద్దరిని చుట్టి వెళ్ళింది. ఆ చల్లగాలికి పద్మ బయటకు పరిగెత్తింది. సుందరమ్మ ఆకాశం కేసి చూసింది.

నీటి మబ్బులు నెమ్మదిగా ఆకాశమంతా ఆక్రమిస్తున్నాయి. సన్నగా మొదలైన తుంపర్లు సాయంకాలానికి జల్లులుగా కురిసి పిల్లలను పెద్దలను ఇళ్లల్లోకి నెట్టేసింది. ముసురు పట్టినట్లుగా మూడో రోజు కూడా వర్షం పడుతూనే ఉంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రామం మళ్లీ బయటకు వెళ్తుంటే, ఒరే రామం, వర్షంలో మళ్లీ ఎక్కడికి రా అంది సుందరమ్మ. బిడ్డ ఎక్కడ తడిసిపోతాడో, ఏ అనారోగ్యం వస్తుందోనని ఆ తల్లి ఆవేదన. నీకెందుకే, నువ్వు లోపలికి పో, అన్నీ నీకే కావాలి, విచక్షణ మరచిన కొడుకు మందలింపు. తన సత్తువ ఉడిగిపోయిన ముసలిదే అయితే అలా కూరాకుల పురుగుల విదిలించేయాలా? వాడు మొదటినుంచి ఇంతే, ఎదుటివారిని కించపరచడంలో తన అసమర్థతను మరుగుపరుచుకోవాలని చూస్తుంటాడు. ఆమె మనసు చివుకుమంటుంది. ఎవరో మెలిపెట్టినట్లు భరించలేని బాధ కలుగుతుంది. ఇలాంటప్పుడు ఆమెకున్న ఒకే ఒక్క తోడు కన్నీళ్లు. ఇదిగో అత్తయ్య, అయినదానికి కానిదానికి అలా ఏడవద్దు, నిండింట్లో కోడలో ఆర్డర్ వేసింది. చంపలు తుడుచుకుని బలవంతంగా గుండెను బుజ్జగించింది సుందరమ్మ. బయట వానజోరు పెరిగింది. తల్లి మనసు మళ్లీ రెపరెపలాడింది. తుఫాను అంటున్నారు, వీడు ఎటు వెళ్లాడో. ఆమె మనసులోని మాటలు బయటికే వచ్చినట్లున్నాయి. కోడలు అందుకుంది, అందుకే వెళ్లారు కూరగాయలు వెచ్చాలవి తేవటానికి. గుమ్మంలోంచి రోడ్డు వైపు చూస్తూ అంది కోడలు రాజ్యం. 2 రోజుల నుంచి వానగానే ఉందిగా, కాస్త ముందుగా తెచ్చుకోకూడదు. ఆ మాత్రం మాకు తెలియక, నీవు నీ కొడుకు ఇచ్చిన మూటలు విప్పడం చేతగాక ఈ తిప్పలు పడుతున్నాం. భళ్ళున తలుపు వేసింది రాజ్యం. తన ముఖం మీద చచ్చినట్లు అనిపించింది సుందరమ్మకు. సర్రున కోపం కూడా వచ్చింది. చిన్నప్పుడే బాగుపోతే రెక్కలు ముక్కలు చేసుకుని చదివించాను వాడిని, నా ఓపికంతా వాడికే ధారపోసాను అంది. మా గొప్ప చదువులు చెప్పించావులే, చాలీ చాలని ప్రైవేటు గుమ్మస్తా ఉద్యోగం రావటమే గగనమైపోయింది. కోడలు అలా అంటుంటే సుందరమ్మకు కడుపు మండిపోయింది. ఎన్ని వేలు తగిలేశాను వాడి చదువుకి, ఎంత ఆరాటపడ్డా చదివేటప్పుడు, తర్వాత ఉద్యోగం కోసం ఎంత తిరిగాను వాడి వెనకాల. మొదటి నుంచి ఇంతే, మాట వినిపించుకోడు, తలబిరుస్తానో తప్ప. రాజ్యం మళ్లీ ఏదో అనుభూతుంటే తలుపు తట్టాడు రామం. వెళ్లి తలుపు తీసింది. రామం తెచ్చిన బియ్యం తీసి రాజ్యం వంటకు ఉపక్రమిస్తుంటే, ఇంట్లో ఈ నెల పిల్లలకు ఫీజులు పుస్తకాలు కట్టానయ్యే అన్నాడు రామం. సుందరమ్మ కడుపు తరుక్కుపోయింది. మరి ఇవి అప్పు తెచ్చావా? రామం కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. తల్లి కళ్ళల్లోకి చూడలేక రామం చిర్రుబుర్రులాడాడు. నీకెందుకే ఇవన్నీ? పేదరికం ఎంత భయంకరమైందో సుందరమ్మకు తెలుసు. తన కొడుక్కు ఈ పరిస్థితి రాకూడదని ఎంత తాపత్రయపడింది, అశ్రద్ధ చేశాడు. ఇప్పుడు ఈ ఆర్థిక బాధలు తప్పటం లేదు. అందరితో పాటు 2 ముద్దలు తిని లేచింది. కానీ ఆ రాత్రి సుందరమ్మకు నిద్రపట్టలేదు. ప్రక్కగదిలో రామం పరిస్థితి అలానే ఉంది. తను చదువుకునే వయసులో భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, అలాసాగా గడిపాడు. ఇప్పుడు బాధ్యతలు భయపడితే నిభాయించుకోలేక కృంగిపోతున్నాడు. నిద్రపోతున్న భార్యాబిడ్డలను అర్ధరాత్రి దాటే వరకు అలా చూస్తూ కూర్చున్నాడు. వాన కురుస్తూనే ఉంది. తెల్లవారుజామున సుందరమ్మ కంగారుగా అరుస్తూ తలుపు బాదుతూ ఉంటే త్రుళ్ళిపడి లేచాడు. తలుపు తీసి, ఏమిటే, ఏం కొంప మునిగింది అన్నాడు చిరాగ్గా. కొంపే మునిగిపోతుందిరా పిచ్చి సన్నాసి, వరద నీరు వచ్చి పడుతోందిరా అంది ఏడుస్తూ. రామం గడప దాటి యువతలకు అడుగు వేశాడు. చల్లని నీరు జువ్వున తగిలింది. ఇంతలో రాజ్యం లేచింది. చూస్తూ ఉండగానే లోపల గదిలో కూడా నీరు చేరుతోంది. పిల్లలిద్దరిని బీరువా మీదకి ఎక్కించాడు. అదే లాభం లేదని టేబుల్ లాగి దానిమీద నుంచి ఇంటి పై కప్పుకి చేర్చాడు అందరిని. పిల్లలు ఏడుస్తున్నారు. రాజ్యం భయంతో వాళ్ళిద్దరినీ గట్టిగా పట్టుకుని కూర్చుంది. సుందరమ్మకు గుండె చెరువయింది. సందకాడ అప్పు తెచ్చిన బియ్యంతో సహా ఇంటెడు సామాను వరదపాలైపోయింది. తన కొడుకు కోలుకోళ్ళేడన్న భయం భూతంలా ఆవరించింది ఆమెను. తూర్పు దిక్కున కొద్దిగా తెల్లబడుతోంది. చుట్టూ మసకగా కనిపిస్తోంది. నీటిలో పడవ మీద ఉన్నట్లుగా ఉంది వాళ్లకి. ఇప్పుడెలాగండి అంది రాజ్యం. గుండె రాయి అయిపోయింది రామానికి. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా అంది మళ్ళీ. రామం మాట్లాడలేదు. తూర్పు ఇంకాస్త తెల్లబడింది. అత్తయ్య అంత చివరిగా కూర్చున్నారేమిటి, పడిపోతారేమో. రాజ్యం కంగారు పడింది. అయ్యో, ఆవిడ నివతులకు పిలవండి. రాజ్యం రామం భుజం పట్టుకుని కుదిపింది. రామం ఉలిక్కిపడ్డాడు. అమ్మా పైకి రా అంటూ

0: కొంచెం కొంచెం నెమ్మదిగా తల్లివైపు జరుగుతున్నాడు. సుందరం ఆలోచిస్తోంది, తను వాడు బాధలు చూడలేదు, తను పోతే తను బరువన్నా వాడికి తగ్గుతుంది. అదీ కాకుండా ఇలాంటి విధి వైపరీత్యాల్లో వారి కుటుంబాలకు డబ్బిస్తారుగా, ఇలాగైనా వాడికి తను ఉపయోగపడగలిగితే. సుందరమ్మ తూర్పు వైపు చూస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించింది. తన చావుతోనైనా తన బిడ్డ బ్రతుకులో వెలుగు నింపమని భగవంతుని ప్రార్థిస్తూ నెమ్మదిగా వరద నీటిలోకి జారిపోయింది. తల్లి భుజం పట్టుకోబోయిన రామం చేష్టలుడికి తెల్లబోయాడు. నివ్వెరబోయిన వరుణదేవుడు స్తంభించిపోయాడు. పురిటి నొప్పులు పడుతున్న తూర్పు ముఖం జేవురించింది.
1: మీరింతవరకు ఒడిజారిన బిట్ట కోసం శ్రీమతి కోనేరి కల్పన గారి కథానిక విన్నారు.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు విశేషాలు వింటారు.
1: ఇప్పుడు బూడిద గుమ్మడికాయ వలన కలిగే లాభాలు. ఎవరినైనా సరే బూడిద గుమ్మడికాయతో ఏం చేస్తారు అని అడిగినట్లయితే, కొందరు వేసవిలో ఒడియాలు పెట్టుకుంటామని, లేదంటే మజ్జిగ పులుసులో వేస్తామని చెప్తారు. చాలామంది మటుకు ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టుకుంటామని అంటారు. అదే మన భారతదేశపు ఉత్తరాదిన ఉండే వాళ్ళు ఈ గుమ్మడికాయతో పేఠ అని తీపి పదార్థాన్ని చేస్తారు. ఆగ్రా అనగానే మనకు తాజ్మహల్ ఎలా గుర్తుకు వస్తుందో అలాగే అక్కడ వాళ్ళు తయారు చేసే పేఠ కూడా అంతే గుర్తుకు వస్తుంది. తీయగా, జ్యూసీగా, క్రిస్పీగా ఉండే ఈ పేఠాని బూడిద గుమ్మడికాయతో తయారు చేస్తారు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. గుమ్మడికాయల ముక్కలుగా కోసి కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం అంటే సున్నపు తేటలో 7 లేదా 8 గంటలు నానబెట్టి ఆ పైన మరిగిస్తారు. దీంతో సున్నపు తేట అంతా పోతుంది. ఇక తరువాత ఆ ముక్కల్ని పంచదార ద్రావణంలో నానపెట్టి తీస్తారు. తెల్లని పటిక బెల్లంలా కనపడే ఈ పేఠ సిద్ధమైనట్లే. కొన్ని చోట్ల ఈ పంచదార పాకంలో ఆరెంజ్, వెనీలా, స్ట్రాబెర్రీ, కేసరి, రోజ్ వాటర్, ద్రాక్ష వంటి పళ్ల రసాలు లేదా ఎసెన్సులు కలిపి వివిధ రంగుల్లో ఈ పేఠాలను తయారు చేస్తారు. అందంగా కనిపించే ఈ పేఠాలని ప్రపంచంలోకెల్లా ప్యూరెస్ట్ డిజర్ట్గా పేర్కొంటారు. పైగా ఈ పేఠాలో నూనె, నెయ్యి ఇవి వాడకపోవడం వల్ల దీని తింటే మంచి నిద్రపడుతుందని, అలాగే జ్ఞాపక శక్తి, జుట్టు కూడా పెరుగుతుందని అంటారు. ముఖ్యంగా కామెర్ల రోగులకి ఈ పేఠ చాలా మంచి ఆహారమనే చెప్పాలి. అసలు ఈ బూడిద గుమ్మడికాయ పాదు రూపంలో మన ఇంటి పెరట్లోనే పెంచుకోవచ్చు. లేతగా ఉన్నప్పుడు ఈ బూడిద గుమ్మడికాయకి నూగులాంటిది ఉంటుంది. ఇక ముదిరే కొద్దీ ఆ నూగు రాలిపోయి బూడిదను పులుముకుంటుంది. ఇది ఒక మైనం లాంటిదనే చెప్పాలి. కాయ పాడవకుండా ఉండటానికి ఈ మైనం కాపాడుతుంది. సాధారణంగా బూడిద గుమ్మడికాయ ఆకృతి కనుక చూసినట్లయితే ఇది గుండ్రంగానూ అండాకృతిలోనూ ఉంటుంది. కొన్ని చోట్ల సొరకాయలాగా పొడవుగా కూడా ఉంటుంది. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ గుమ్మడికాయ నున్నగా ముదురాకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కాయ ఏ రకానికి చెందిందైనప్పటికీ ఈ కాయ ముదిరాక కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది అనేది మాత్రం నిజం. ఉత్తరాదిన పేటా రూపంలో తీసుకుంటే ఇక దక్షిణాదిన మాత్రం మోర్కుళంబు, మజ్జిగ పులుసు, హల్వాల రూపంలో వాడుతుంటారు. ఇప్పటి కాలానికి వచ్చేసరికి దీంతో కూరలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో దీని దిగుబడి ఎక్కువ. అంతేకాదు అక్కడ వాడకం కూడా చాలా ఎక్కువే. చాలా చోట్ల దీనితో వడియాలు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాము. రాత్రి ఈ గుమ్మడికాయను సన్నని ముక్కలుగా తరిగి ఒక బట్టలో ఉంచి పైన బరువు పెట్టి రాత్రంతా ఉంచేయాలి. అప్పుడు దీనిలో ఉన్నటువంటి నీరు పోతుంది. ఈ ముక్కలలోకి మెత్తగా రుబ్బిన పెసరపప్పుని లేదా మినప్పిండిని కలిపి ఉప్పు వేసి ఎండలో వడియాలు పెడతారు. ఇవి గట్టిగా అయిపోయాక డబ్బాలో పోసి ఉంచుకుంటే చాలా నెలల పాటు వాడుకోవచ్చు. అయితే ఎప్పుడు తినాలి అనిపిస్తుందో అప్పుడు వాటిని నూనెలో వేయించుకుని పప్పుతో పాటు కనుక

0: తీసుకుంటే ఆ రుచే వేరు. కేవలం కాయలే కాదు, కొన్నిచోట్ల బూడిద గుమ్మడికాయ పాదు ఆకులు, కాడలు, లేత కొమ్మల్ని కూడా కూరల్లో వేసుకుంటున్నారు. తెల్లగా రుచి లేకుండా ఉండేటటువంటి ఈ గుమ్మడికాయను ఏ కూరలో కలిపినా కూడా దానికి సంబంధించిన ఫ్లేవర్ని పీల్చుకొని రుచి మరింత పెరుగుతుంది. అందుకే సలాడ్లు, రైతాలు, జ్యూసుల్లో ఇది చక్కగా ఒదిగిపోతుంది. అన్ని జ్యూసుల మాదిరిగానే ఈ గుమ్మడికాయతో చేసిన జ్యూస్ కూడా అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ గుమ్మడికాయ రసం ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఎందుకంటే ఈ కాయలో 96% నీరే ఉంటుంది. అందుకే ఈ జ్యూస్ కొంచెం తాగినా కడుపు నిండిపోతుంది, చాలాసేపటి వరకు ఆకలనేది వేయదు. ఇక బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాలను కనుక చూసినట్లయితే దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల బూడిద గుమ్మడికాయ కనుక తీసుకుంటే 13 క్యాలరీలు లభిస్తాయి. పిండి పదార్థాలు 3 గ్రాములు లభిస్తే అందులో 2.9 గ్రాములు పీచు, ప్రోటీన్ 0.4 గ్రాములు, 111 మిల్లీగ్రాముల సోడియం, 359 మిల్లీగ్రాముల పొటాషియం లభ్యమవుతాయి. అందుకే ఉదయాన్నే ఓ గ్లాసు బూడిద గుమ్మడి రసం తాగినట్లయితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, అలాగే రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారని శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. ఇక అంతేకాదండి, ఈ బూడిద గుమ్మడి రసం పైల్ సమస్యల్ని కూడా నివారిస్తుంది. ఇక రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ రసం తాగడం వల్ల అలసట, నీరసం లేకుండా ఉంటుంది. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఇందులోని పీచు ప్రోబయోటిక్గా పనిచేసి శరీరంలో చెడు బ్యాక్టీరియాని తగ్గించి మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. గర్భవతులు ఈ రసం తాగితే ఇందులో ఉన్నటువంటి B3 విటమిన్ పాపాయి పెరుగుదలకు, తల్లి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఈ బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఉండే రిబోఫ్లేవిన్ ఒత్తిడిని కలిగించే హార్మోన్ను క్రమబద్ధీకరిస్తుంది. థైరాయిడ్ పనితీరుకు మంచిగా ఇది తోడ్పడుతుంది. బూడిద గుమ్మడి రసం మ్యూకస్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రసం మాత్రమే కాదు, ఈ గుమ్మడికాయ గుజ్జుని పంచదారతో కలిపి కనుక తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఇక జుట్టు రాలే సమస్యతో బాధపడే మహిళలు ఈ గింజలను పొడి చేసి కొబ్బరి నూనెలో మరిగించి రాసుకున్నట్లయితే తలనొప్పి, చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, మృదువుగా ఉంటుంది. పెరట్లో కాచే గుమ్మడికాయ పాదు మనకి ఆరోగ్యపరంగా ఎంతగా ఉపయోగపడుతుందో, ఎన్ని లాభాలను చేకూరుస్తుందో విన్నారు కదా.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. ఇప్పుడొక లలిత గీతం వినండి.

మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: కార్యక్రమంలో గన్నవరం సెయింట్ జాన్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: నమస్కారం అండి, ఆకాశవాణి బొమ్మరిల్లు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి ఆలస్యం ఎందుకు? మొదట మన ముందుకి రాబోయేవారు జ్ఞాన కార్తిక. ఆమె మనకు వినిపించబోయేది ఎంతో పవిత్రమైన మహాగణపతి వర్ణం. మరి విందామా ఆ మధుర గానాన్ని?

0: ఎంత మధురంగా పాడిందో కదూ. ఇప్పుడు మన ముందుకి రాబోయేవారు ఆకృతి మరియు తనిష్క. వారు మనకు వినిపించబోయేది భగవద్గీతలోని 12వ అధ్యాయం, అనగా భక్తి యోగలోని శ్లోకాలు మరియు వాటి తాత్పర్యం. విందామా మరి.
1: అథ ద్వాదశోధ్యాయః భక్తియోగః అర్జున

0: అర్జునుడు ఇలా అడిగెను, నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మను ఉపాసించేవారు, వీరిలో యోగములో ఎవరెక్కువ శ్రేష్ఠులని నీవు పరిగణిస్తావు?
1: శ్రీ భగవానువాచ, మయ్యా వేశ్య మనో ఏమాం నిత్యయుక్త

0: శ్రీభగవానుడు ఇలా పలికెను, నాపైన తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. ఎంత చక్కగా చెప్పారు. తదుపరి మన ముందుకి రాబోయేవారు రాజ్యలక్ష్మి. ఆమె మనకు వినిపించబోయేది పవిత్రమైన అన్నమయ్య కీర్తన. మరి విందామా ఆ మధురమైన కీర్తనను?
1: అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిన వియ్యాల, అలర చంచలమైన

నిజమైన తొడువాయి ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్య

అలరచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసినే ఉయ్యాల అలరచ

0: పవనమందున్నని భావంబు తెలిపెనే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల.
1: ఎంత ఆహ్లాదకరంగా పాడిందో కదూ. ఇప్పుడు మన ముందుకి రాబోయేవారు ఆరాధ్య. ఆమె మనకు వినిపించబోయేది ఎంతో చమత్కారమైన జాలరి తెలివి నీతి కథ. మరి విందామా ఆసక్తికరమైన నీతి కథను?
2: అందరికీ నా నమస్కారం. నేను చెప్పబోయే కథ పేరు తెలివైన జాలరి. పూర్వం అవంతీపురం అనే రాజ్యాన్ని ఆనందభూపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన మంచి పాలకునిగా పేరు ప్రతిష్టలు సంపాదించినారు. ఆయన మంచి భోజన ప్రియుడు కూడా. ఆయనకి చేపల కూర అంటే చాలా ఇష్టం. ఒకరోజు రాజుగారు తన భార్య సుశీలతో మాట్లాడుతూ ఉండగా ఒక జాలరి రాజుగారి సుముఖానికి ప్రవేశపెట్టబడ్డాడు. జాలరి తనతో పాటు ఒక పెద్ద చేపను తీసుకువచ్చాడు. దేగాలి బాబులకు దాండాలండే, చేపలాటలో నాకు ఒక పెద్ద చేప దొరికింది, దీనిని తవరికి ఇవ్వాలని వచ్చానండే. దొరవారికి చేపల కూర అంటే చాలా ఇష్టం అని రాజ్యంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నా కోరిక కాదనక ఈ కానుక సేకరించండే అన్నాడు జాలరి వినమ్రంగా. రాజు సంతోషంగా,
3: నీకు బహుమానంగా 500 బంగారు నాణాలు ఇస్తున్నాం, కోసాధికారి దగ్గరకు వెళ్ళి నా మాటగా చెప్పు
2: అన్నారు దర్పంగా రాజు. జాలరి సంతోషంతో రాజు దంపతులకు వంగి నమస్కరించి ఖజానా వైపు నడిచాడు. ఇంతలో రాణిగారు, మహారాజా జాలరికి అంత సొమ్ము ఇవ్వటం సముచితంగా అనిపించటం లేదు అంది రాణి. రాజు ఆలోచిస్తూ,
3: ఆ చేప అంత ఖరీదు చేయదనా మీ అభిప్రాయం? మేము చేపకు వెలకట్టి అంత సొమ్ము ఇవ్వలేదు. అతడికి మా పట్ల ఉన్న గౌరవ మర్యాదలు బట్టి చూస్తే అదేమంత పెద్ద మొత్తం కాదు
2: అన్నా రాణిని ఉద్దేశించి. జాలరికి అంత సొమ్ము ఇచ్చారని మిగిలిన వారందరికీ తెలిసిపోతుంది. ఇక మీదట వారందరూ పెద్ద పెద్ద చేపలను కానుకగా తీసుకువస్తారు. వారందరికీ 500 బంగారు నాణాలు చొప్పున ఇస్తారా అని సూటిగా ప్రశ్నించింది రాణి. రాణి చెప్పిన దానిలో వాస్తవాన్ని గ్రహించిన రాజు,
3: ఆలోచన సబబైనదే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు
2: అన్నారు రాజు. దానికి రాణి, మీరు అంగీకరిస్తే ఈ విషయాన్ని నేను పరిష్కరిస్తాను, అతడికి ఇచ్చిన సొమ్ము వెనక్కి తీసుకుంటాను అంది రాణి. రాజు ఆశ్చర్యపోతూ,
3: అది ఎలా సాధ్యం
2: అన్నారు. చాలా సులభం, దయచేసి ఆ జాలరిని వెనక్కి పిలిపించండి. ఆ చేప ఆడదా మగదా అని నేను అడుగుతాను. అది మగ చేప అని చెప్పే పక్షంలో నేను మగ చేపను ముట్టను, వెనక్కి తీసుకుని వెళ్ళు అంటాను. దాంతో మరో దారి లేని జాలరి సొమ్ము వెనకకు ఇస్తాడు అంది రాణి. రాజు ముసిముసి నవ్వులు నవ్వుతూ,
3: ఒకవేళ అది ఆడచేపని చెబుతాను
2: అన్నారు. దానికి రాణి, అప్పుడు మీరు జోక్యం చేసుకుని నేను మగ చెప్పు విషయంలో నేను ఏమైతే చెప్తానో మీరు ఆడచేప విషయంలో అదే చెప్పండి అంది తెలివిగా. బంగారు నాణాలు తీసుకుని ఇంటి దారి పట్టిన జాలరిని వెనకకు రమ్మని ఒక సేవకుని ద్వారా కబురు వెళ్ళింది. తెలివైన జాలరి రాణిగారి ఆంతర్యాన్ని అంచనా వేస్తూ ఆలోచిస్తూ వెనకకు వచ్చాడు. రాజు దంపతుల సమక్షంలో చేతులు కట్టుకుని అమాయకంగా నిలబడ్డాడు. రాణిగారు మాట్లాడుతూ, ఓ జాలరి, నీవు మాకు ఇచ్చింది ఆడచేప మగ చేప అని సూటిగా ప్రశ్నించింది రాణి. జాలరి ఒక్క క్షణం ఆలోచించి, అమ్మగారు ఇది ఆడ కాదు మగా కాదు అన్నాడు వినయంగా. రాజుగారి సమాధానానికి ఆశ్చర్యపోతూ,
3: ఆడామగా కాక మరేవిడి అని గద్దించారు.
2: దర్వారు, కోపం సేకండి, అది అది నపుంసక సేప అన్నాడు జాలరి. ఈ మాటలు రాజుగారి కడుపు బా నవ్వు తెప్పించాయి.
3: జాలరి నీ వాక్చాతుర్యానికి ఇదిగో నా బహుమానం
2: అంటూ తన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని అతడి వైపు విసిరారు. జాలరి వంగి అందుకునే సమయంలో ఒక బంగారు నాణం కింద పడింది. దొర్లుకుంటూ వెళుతున్న నాణాన్ని తీసుకుని కళ్ళ కత్తుకుని జేబులో వేసుకున్నాడు జాలరి. ఇది రాణిగారు చూడనే చూశారు. రాజు వైపు తిరిగి, మహారాజా ఇప్పటికైనా మీకు అర్థమైందా ఈ జాలరి నీచబుద్ధి? వాడి దగ్గర మీరిచ్చిన

0: 500 బంగారు నాణాలు, ఒక ముత్యాలహారం ఉన్నాయి కదా. అయినా కింద పడ్డ ఈ నాణాన్ని అక్కడే వదిలేస్తే మన సేవకుల్లో ఎవరో ఒకరు తీసుకునేవారు కదా అంది కోపంగా. రాజు ఆలోచనలో పడి జాలను ఉద్దేశించి, మేమునికి అంత డబ్బు ఇచ్చింది కేవలం దాచుకోవడానికి కాదు, నీ ఉసుకమైన జీవితం గడపడానికి, మరీ పేదలకు సహాయపడతావని. నీవు ఆ నాణాన్ని అక్కడే వదిలేస్తే నీలాంటి మరో పేదవాడికి దక్కేది, నీవు మరీ పిసినారేవాడిలా ఉన్నావు, నేను శిక్షించకుండా ఎలా వదలమంటావు అన్నారు కోపంగా. జాలరి వినయంగా, ద్వారా ధర్మకు దేవుడితో సమానం, కేంద్రపాటి నాణానికి ఓ ఏపు తారి బొమ్మ, మరేపు తారి పేరు ఉన్నాయి. అందరూ తిరిగే ప్రదేశంలో కింద వదిలేక కళ్ళ కత్తుకుని జేబులో పెట్టుకున్నా అన్నాడు జాలరి. ఆనందంతో రాజుగారు తన వేలికి ఉన్న వజ్రపుటంగారాన్ని జాలరికి బహుమానంగా ఇచ్చారు. రాజుగారు ఇచ్చిన బహుమతులన్నింటినీ తీసుకుని జాలరి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. నీతి జ్ఞానం కన్నా పాండిత్యం కన్నా సమయస్ఫూర్తి మిన్న. ధన్యవాదాలు.
1: ఎంత చక్కగా చెప్పిందో కదూ. తదుపరి మన ముందుకి రాబోయేవారు కే లక్ష్మి మోక్షజ్ఞ. ఆమె మనకు వినిపించబోయేది సౌందర్య లహరిలోని 14వ శ్లోకం. ఈ చిట్టి తల్లి ముద్దు ముద్దు స్వరాలను వినేద్దామా?

0: ప్రతి స్వరం ఒక సుగంధ పరిమళంలా మన హృదయాన్ని తాకింది. మన దేశ చరిత్రలో సాహసం, త్యాగం, దేశ ప్రేమకు చిహ్నమైన పేరు సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మన ముందుకి రాబోయే హరిచందన ఈ మహానుభావుడు గురించి మనకి అద్భుతంగా చెప్పబోతోంది. వినేద్దామా అయితే ఆమె మాటలలో ఆ ప్రేరణ?
1: అన్నింటినీ మించిన నేరం, అన్యాయంతోనూ అక్రమంతోనూ రాజీ పడటమే అన్నాడు నేతాజీ. ఈయన జనవరి 23 1897 కటక్ పట్టణంలో జన్మించారు. ఆంగ్లేయుల చెర నుండి భారతదేశ సైన్యం ఆంగ్లేయుల సైన్యంతో పోరాడి స్వతంత్రం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వతంత్ర సమరయోధుడు మన నేతాజీ. ఈయన జరిపిన పోరాటం ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది. భారత్ ఆయుధాలతో సైనిక మార్గంలో పోరాటం చేయగలదని ప్రపంచానికి ఎలుగెత్తి చూపిన ఘనత నేతాజీకే చెందుతుంది. తన 44వ ఏటనే కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా 2 ఏళ్లు ఎంపికయ్యారు. అయితే అహింసా మార్గం ఆంగ్లేయులకు అర్థం కాని భాషని తెలుసుకున్న బోస్ 1941వ సంవత్సరం హౌస్ అరెస్టులో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ కన్నుల్లో మట్టిగొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్, రష్యా మార్గం ద్వారా జర్మనీ చేరుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధం సమయాన్ని సద్వినియోగం చేసుకుని జర్మన్ ఇటలీల సహాయంతో హిట్లర్తో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. 1945వ సంవత్సరం ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రిటిష్ సైనిక దళాలకు శరణుజొచ్చాయి. దీనితో నేతాజీ సింగపూర్ను వీడి వెళ్లవలసిన పరిస్థితులు వచ్చాయి. ఈ విషయాన్ని తమ సైనిక దళాలకు రేడియో ద్వారా తెలియజేస్తూ నేతాజీ మాట్లాడిన అంశాలివే. ఈ తాత్కాలిక ఓటమిలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. బానిసత్వం, ఏకాధిపత్యం నుంచి త్వరలో విడుదల చేయాలని నేతాజీ ప్రసంగాన్ని ముగించారు. సరిగ్గా 2 ఏళ్ల తరువాత నేతాజీకి దేశాభిమానాన్ని అలవరిచిన శ్రీ అరవిందర్ పుట్టినరోజైన ఆగస్టు 15వ తేదీన భారత్కు స్వతంత్రం లభించింది. 1928వ సంవత్సరం డిసెంబర్ నెలలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పూర్తి స్వతంత్రం లభించేంత వరకు ఒప్పుకునేది లేదని తీర్మానించారు. అయితే గాంధీజీ అహింసావాదంతో ఈ తీర్మానం సద్దుమణిగిందని చరిత్ర వివరాలు పేర్కొంటున్నాయి. 1929వ సంవత్సరంలో లాహోర్లో జరిగిన బహిరంగ సభ నేతాజీ కాంగ్రెస్ కార్మిక సంఘ అధ్యక్షుడిగా నియమించింది. 1938వ సంవత్సరంలో బోస్ తన 41వ ఏట అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1939వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో గాంధీజీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన పట్టాభి సీతారామయ్యపై గెలుపొందారు. 1945 ఆగస్టు 22వ తేదీ నేతాజీ పయనించిన యుద్ధ విమానం ఫార్మోసా దీవుల్లో ప్రమాదానికి గురైందని జపాన్ రేడియోలు ప్రకటించింది. ఈ ప్రకటనను ఇంతవరకు ఎవరూ నమ్మడం లేదు. స్వతంత్ర పోరాటం కోసం ప్రతి క్షణము పాటుపడిన నేతాజీ మరణం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది.
0: చాలా అందంగా చెప్పింది కదూ.

0: జ్ఞానం, బుద్ధి, విద్య ఇచ్చే దేవి సరస్వతీ దేవిని స్మరించడానికి మొట్టమొదటిగా పలికేది ఈ పవిత్రమైన శ్లోకమే. అదే సరస్వతి నమస్తుభ్యం. మన ముందుకి రాబోతున్నాడు పార్థసాయి ఈ శ్లోకాన్ని ఎంతో భక్తితో మనకు వినిపించడానికి. వినడానికి సిద్ధమేనా మరి?
1: సరస్వతీ నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం కలిష్యామి,

0: చాలా చక్కగా ఎంతో భక్తిభావంతో శ్లోకం చెప్పాడు కదూ. తెలుగు తల్లి గర్వించదగ్గ వీరరాణి పేరు రాణి రుద్రమదేవి. ధైర్యం, తెలివి, దయ అన్నీ కలగలిసిన మహానాయకి. ఇప్పుడు మన ముందుకి రాబోతుంది హిమసరేయు. తన అద్భుతమైన నటనతో రాణి రుద్రమదేవి పాత్రలో మనల్ని ఆ కాలానికి తీసుకెళ్లబోయేందుకు విందామా మరి ఆ వీరరాణి గౌరవ కథని ఏకపాత్రాభినయ రూపంలో.
1: నేను రుద్రమదేవి, కాకతీయ వంశపు సింహాసనాధిష్టాత్రి. నా పుట్టుకే ఒక సవాల్. అమ్మాయి పుట్టిందని రాజమందిరం నిశ్శబ్దమైంది, కాని నా తాత రుద్రదేవుడు చెప్పాడు ఈ బిడ్డ మన వంశానికి కీర్తి తెస్తుంది, అందుకే నన్ను రుద్రదేవుడుగా పెంచారు. పురుషుడి వేషంలో సింహాసనంలో కూర్చున్న స్త్రీని ఎవరూ గుర్తించలేదు. నన్ను రుద్రమదేవి అని పిలిచేవారు ఇప్పుడు గర్వంగా చెబుతారు, ఆమె రాజ్యపాలన సింహాసనం మీద కాదు ప్రజల హృదయాల మీద చేసింది. శత్రువులు నన్ను చూసి భయపడ్డారు, అయితే నేను వారిని ద్వేషించలేదు. యుద్ధ భూమిలో నా ఖడ్గం గర్జించింది, కాని నా మనసు కరుణతో నిండింది. నన్ను ఓడించాలనుకున్న వారికి నేను మతిపోగొట్టాను. నా ధైర్యం, నా నిర్ణయం వారిని గెలిచింది. రాజ్యపాలన అంటే కేవలం యుద్ధాలు కాదు, ప్రజల కష్టం అర్థం చేసుకోవడం, వారి జీవనాన్ని మెరుగుపరచడం. నేను కట్టించిన చెరువులు, మార్గాలు, గోపురాలు ఇప్పటికీ నా పేరు చెబుతున్నాయి. ఓ రుద్రమా, నీ ధైర్యం అమరమని ప్రతిధ్వనిస్తోంది. నన్ను ఒక స్త్రీగా ఎగతాళి చేసిన వారు ఇప్పుడు నన్ను రాజరాజేశ్వరిగా స్తుతిస్తున్నారు. స్త్రీ అంటే బలహీనత కాదు, స్త్రీ అంటే శక్తి, స్త్రీ అంటే సృష్టి, స్త్రీ అంటే సామ్రాజ్యం నిలబెట్టే చైతన్యం. నా సింహాసనం రాయి మీద కాదు, నా ప్రజల ప్రేమ మీద నిర్మించబడింది. రుద్రమదేవి అని పిలిచే ప్రతి స్త్రీ ఆత్మవిశ్వాసంతో నిలబడి చెప్పాలి, నేను కూడా నా జీవితానికి రాణినే అని.
0: ఎంత అద్భుతంగా ప్రదర్శించింది! దేవి మహిమాన్విత స్వరూపాన్ని స్తుతించే శక్తివంతమైన కీర్తనల్లో ఐగిరి నందిని ఒక ప్రత్యేకమైనది. ఇప్పుడు మన ముందుకి రాబోతుంది దీక్షిత, తన గంభీరమైన స్వరంతో ఈ కీర్తనను మనకు వినిపించబోయేందుకు. వినేద్దామా మరి?

0: శైలసుతే.
1: ఎంత అందంగా, ఎంత శక్తివంతంగా ఆలపించింది. మన తెలుగు భాష అందాన్ని అత్యంత మధురంగా చూపించేవి పద్యాలు. ఇప్పుడు మన ముందుకి రాబోతుంది గంగామృత, కొన్ని అందమైన పద్యాలు మనకు వినిపించేందుకు.

సుమతి. భావం, ఓ సుమతి, ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయుటలో ప్రత్యేకత లేదు, కానీ అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసేవాడే నేర్పరి.

0: సుమతీం. భావం, ఓ సుమతి, ఆకలిగా ఉన్న వేళలో దొరికిన అన్నం ఎలా ఉన్నా అది అమృతమే. అడిగిన వెంటనే అడ్డు చెప్పక వెనుకాడక ఇచ్చేవాడే దాత. కష్టాలు ఓర్చుకున్నవాడే మనుష్యుడు, సాహసం కలిగిన వాడే వంశోధారకుడు.
1: ఎంత మధురంగా చెప్పింది! ఇలాంటి పద్యాలు మన భాష గొప్పదనాన్ని మనకు మరింత చేరువ చేస్తాయి. శ్రీ హనుమంతుడు బలం, భక్తి, విశ్వాసానికి చిహ్నం. ఆయన పేరు వినగానే మనకు ధైర్యం, మన హృదయానికి శాంతి కలుగుతుంది. ఇప్పుడు మన ముందుకి రాబోతోంది కీర్తి ప్రసూన, తన మధురమైన స్వరంతో హనుమాన్ చాలీసా మనందరికీ వినిపించేందుకు.
2: శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముఖురసుధారి, వరణౌ రఘువర విమలయస్ జోదాయక ఫలచారి, బుద్ధిహీన తను జానకే సుమిరో పవన కుమార్, బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్.

0: ఎంత మధురంగా పాడిందో. ఈరోజు మన ఆకాశవాణి బొమ్మరిల్లు కార్యక్రమం ద్వారా భక్తి, జ్ఞానం, దేశభక్తి, సాంస్కృతిక విలువలతో నిండిన అద్భుతమైన క్షణాలు మనం ఆస్వాదించాం. మన స్నేహిత విద్యార్థులు ఎంతో చక్కగా తమ ప్రతిభను ప్రదర్శించారు. వారికి మన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మనలోని
1: మీరు ఇంతవరకు గన్నవరం సెయింట్ జాన్ స్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. బొమ్మరిలు చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికాసేపట్లో వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఆకాశవాణి పద్మనాభయుద్ధం చారిత్రక నాటకం. రచన శ్రీ రామవరపు వెంకటరమణమూర్తి. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.

0: వినండి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం.
1: విజయనగర సంస్థాన మహారాజాదిరాజ మీర్జా మండే సుల్తాన్ విజయరామరాజు సతీమణి మహారాణి పూసపాటి చంద్రాయమ్మ గారు వేంచేస్తున్నారహో.
2: ప్రణామాలు మహారాణి, ప్రణామాలు.
3: దివాన్ బుచ్చన్న గారు బాగున్నారా?
2: తమ దయ వల్ల.
4: వందనాలు మహారాణి, వందనాలు.
3: ఓహో, సైన్యాధ్యక్షులు, అనకాపల్లి సత్యవరం సంస్థానాధీశులు, రామభద్ర పాయకరావు.

0: గారు కూడా ఉన్నారే. బాగున్నారా మీరు?
1: తమరి దయ.
2: నమస్కారం అమ్మా.
3: నమస్కారం అమ్మా.
0: ఓహో, దంతులూరు వారు, జంపనవారు, దాట్లవారు, వత్సవాయి వారు, నడింపల్లి వారు, ముఖ్యులందరూ ఇలా రావడం మాకెంతో సంతోషదాయకం.
4: మహారాణి, నేనే వీరినందరినీ ఈనాటి మన ఆంతరంగిక సమావేశానికి ఆహ్వానించాను. వీరందరూ మన విజయనగర సంస్థానానికి ప్రాణాల వంటి వారు.
0: అందరూ ఆశీనిల్కండి. దివాన్ గారు, మనం ఇక అసలు విషయానికి వద్దాం.
4: అలాగే మహారాణి. విజయనగర సంస్థాన హితులారా, ఈరోజు మనం సంస్థానం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను చర్చించబోతున్నాం. బొబ్బిలి యుద్ధం తర్వాత పరిణామాలు, మహారాజా వారి మరణం తర్వాత వచ్చిన సమస్యకు నివారణ ఈనాటి ఈ ఆంతరంగిక సమావేశంలో మహారాణి వారు మనకు చెప్పబోతున్నారు.
1: మహారాణి వారికి అన్ని విధాలా సహకరిస్తాం.
0: నేను కోరుకుంటున్నది అదే. విజయరామ మహారాజా వారికి మీ సహకారం ఎలా అందించారో అలాంటి సహకారమే నేను కూడా మీ నుండి ఆశిస్తున్నాను.
1: మేమందరం ఈ విజయనగర సంస్థానానికి రాజభక్తులం.
2: ఇందులో మీరు ఎటువంటి శంకా పెట్టుకోవద్దు మహారాణి.
0: నేను ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంస్థాన పాలన సజావుగా సాగడానికి నేను దత్తత స్వీకరించాలని భావిస్తున్నాను.
4: అమ్మా, చాలా మంచి మాట చెప్పారు తల్లి.
0: కానీ అందరూ దత్తత తీసుకునే విధంగా నేను ఒక చిన్న బాలుణ్ణి దత్తత తీసుకోవడం లేదు. ఎందుకంటే నేడు మన సంస్థానంపై శత్రువుల కన్ను పడింది. బొబ్బిలి యుద్ధం తరువాత జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. మన మిత్రులు అనుకున్న ప్రెంచిదొర బుస్సీ కూడా మహారాజా వారి హత్య విషయంలో ఓ పాత్రధారని మాకనుమానం. ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే సమర్థుడైన వారినే దత్తత తీసుకుందామని మేం భావించాం. అటువంటి వ్యక్తి వలన సంస్థాన పరిస్థితులు సర్దుకుంటాయని, మన శత్రువులు వాళ్ల వాళ్ల హద్దుల్లో ఉంటారని, సంస్థాన ప్రజలు కూడా నిర్భయంగా జీవించగలరని నా అభిప్రాయం. మరి మీరేమంటారు దాట్లవారు?
5: మహారాణి వారు తీసుకున్న నిర్ణయం సమంజసమైందే. ఈ దాట్ల వంశం వారి సంపూర్ణ సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది మహారాణి.
6: మరి కాబోయే మహారాజెవరో ఈ జంపన్ వారు తెలుసుకోవచ్చా?
0: ఎవరో కాదు, మన మహారాజా వారి పెదతాతగారు సీతారామరాజు వారి మనుములు అయిన ఆనందరాజును దత్తునిగా స్వీకరించదలిచాను. ఆనందుడు 27 దాటుతున్న సమర్థ యువకుడు. ఇతని వలన మన సంస్థాన పాలన సజావుగా సాగుతుందని నా అభిప్రాయం. ఆనందుడే సమర్థుడని నా నమ్మకం.
4: చాలా మంచి నిర్ణయం మహారాణి. మీరన్నట్లుగా ఆనందరాజు గారి పాలనలో మన సంస్థానం మరింత బలంగా మారుతుందని నా అభిప్రాయం. సర్వసైన్యాధ్యక్షులు పాయకరావు గారు, మీరేమంటారు?
1: ఎంత చక్కని నిర్ణయం. మహారాజా వారి తండ్రి గారు ఆనంద గజపతిరాజు గారు విజయనగర రాతికోటను నిర్మించారు. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వారే ఈ ఆనంద గజపతి రాజావారి రూపంలో మళ్లీ విజయనగర సంస్థానానికి వెన్నుదన్నుగా వస్తున్నారని నా అభిప్రాయం. ఈ కాకర్లపూడి పాయకరావే కాదు, ఇక్కడున్న అందరి నాయకుల అండదండలు తమరికి ఉంటాయని అందరి తరఫున నేను ఈ కత్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.
3: ఈ జంపన వారు,
5: ఈ దాట్ల వారు,
7: ఈ దంతులూరి వారు కూడా,
3: ఈ వత్సవాయి వారు,
5: ఈ నడింపల్లి వారు, అందరం మహారాణి వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం.

0: అనగా ఆనంద గజపతి మహారాజా వారు ఏం చేస్తున్నారహో?
1: ప్రణామాలు మహారాజా. వందనాలు మహారాజా, వందనాలు.
2: సభాసదులారా, మీ అభిమానము ఈ విజయనగర దుర్గానికి 10 రెట్లు బలంతో సమానం. అందరూ ఆసీనులకండి. ఆ దివాను బుచ్చన్న గారు, ఈనాడు మనం సభలో చర్చించవలసిన ముఖ్య విషయం.
3: మహారాజా, బొబ్బిలిపై జరిగిన యుద్ధంలో విజయం పొందినా మహారాజా వారి హత్య విషయంలో బొబ్బిలి వీరుల ప్రతీకారమే కాదు, ఇందులో ఫ్రెంచి సేనాని బుస్సీదొర కుట్ర కూడా ఉంది అనేది మన సర్దారులందరికీ ఉన్న అనుమానం. యుద్ధానంతరం విజయనగర ఫ్రెంచి వర్గాల నాయకుల రక్షణ బాధ్యతని ఫ్రెంచి వారే చేపట్టారు కదా. మరి అంత కట్టుదిట్టమైన రక్షణలో నిద్రపోతున్న రాజావారిని తాండ్రపాపయ్య, అతని అనుచరులు ఎలా చేరుకోగలిగారు, ఎలా హత్య చెయ్యగలిగారు, అంటే అది ఎలా సాధ్యమైంది అని. అంతేకాదు, రాజావారి మరణం తరువాత ఫ్రెంచి వారు రహస్యంగా పండగ చేసుకున్నారని మన వేగుల ద్వారా తెలిసిన వార్త. అంటే ఈ హత్యలో ఫ్రెంచి వారి పాత్ర లేదనుకోగలమా అని.
2: అవును దివాన్ గారు, మా అనుమానం కూడా అదే. మరి మీరేమంటారు పాయకరావు గారు?
4: నా ఉద్దేశం కూడా ఇదే మహారాజా. దివాన్ గారు చెప్తున్నది పచ్చి నిజం. మహారాజా వారి మరణం తర్వాత బుస్సీదొర గాని లేదా ఏ ఫ్రెంచి అధికారి గాని విజయనగరం కోటకు వచ్చి మన మహారాణి గారిని కాని లేదా మిగిలిన వారినైనా ఎందుకు కనీస మర్యాదగా పరామర్శించలేదు? అందువల్ల నాకే కాదు, మన సర్దారులందరికీ కూడా ఫ్రెంచి వారిపై అనుమానంగా ఉంది.
3: పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన సంస్థాన శక్తిపైన బుస్సీదొరకు నరనరాల్లో భయం గూడు కట్టుకుని ఉంది మహారాజా. ఏనాటికైనా మన చేతిలో చావు దెబ్బ తింటానని వణికిపోతున్నాడని నేను భావిస్తున్నాను.
2: మా వీరత్వానికి తగిన మాట చెప్పారు. మన మహారాజు మరణం అనంతరం కనీస మర్యాదగా మహారాణి మన రాజమాతను ఒక్కసారైనా పరామర్శించని మిత్రద్రోహి ఈ బుస్సీదొర. వాణ్ణి నేను విడిచిపెట్టేది లేదు.
4: అంతేకాదు, మీ ధీరత్వం, దివాన్ బుచ్చన్న గారి కుశలతతో మన విజయనగర శక్తి మళ్లీ పుంజుకోవడం బుస్సీదొరకు కొనుకుటపడని విషయంగా మారింది మహారాజా.
2: అవునవును, మీరన్నది నిజమే. దివంగత మహారాజా వారి విషయంలో బుస్సీ వైఖరిని మనం ప్రశ్నించవలసిందే. ఈరోజే బుస్సీకి వర్తమానం పంపండి. త్వరలో మనల్ని కలుసుకోవాలి.
3: అవశ్యం మహారాజా.
2: ఎందుకైనా మంచిది, బుస్సీదొరను మనం ఆహ్వానిస్తున్నట్లే కబురు పంపండి. మనం మన శత్రువులపై నిఘా పెట్టినట్లుగానే ఈ ఫ్రెంచి వారిని, ఈ మిత్రద్రోహులను కూడా ఓ కంట కనిపెట్టి అప్రమత్తంగా ఉండి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలి.
4: తప్పకుండా మనం బుస్సీపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అందరూ సిద్ధం కావాలి.
5: అవును, సిద్ధం కావాలి. అవును, అందరూ సిద్ధపడము.
3: సభాసదులారా, ఈ రోజున మనం చర్చించిన విషయం బయటికి పొక్కకూడదు. ఎవరి ద్వారానైనా బుస్సీదొరకు ఈ విషయం చేరినట్లయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వార్తలు చేరవేసేవారి ప్రాణాలే కాదు, వారి బంధుజనుల ప్రాణాలకు కూడా ముప్పు. కాబట్టి అందరూ అప్రమత్తులై ఉండండి. సెలవు.
2: దివాన్ గారు,
3: మహారాజా,
2: ఈనాటి ముఖ్య విషయాలేమిటో తెలియజేస్తారా?
3: అవశ్యం మహారాజా. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన కోటని మరింత బలిష్టపరచడం జరిగింది. వేగుల వ్యవస్థను గట్టిపరిచాం.
6: మహారాజా, మన సైన్యాలు కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల స్థాయిలో ఉన్నాయి.
2: ఇంకా చెప్పవలసిందేమైనా
3: ఉంది మహారాజా? కొద్దిసేపటి క్రితమే బుస్సీదొర మన విజయనగరం చేరి విశ్రాంతి మందిరంలో ఉన్నారు. ఏ క్షణమైనా వారు రావచ్చు.
5: జయం జయం మహారాజా. ఫ్రెంచ్ దొర బుస్సీ మహారాజు వారు ఏం చేస్తున్నారు?
2: దివాన్ గారు, మీరు ఎదురు వెళ్లి వారిని సాధారణంగా సభలోనికి ఆహ్వానించండి.
3: అవశ్యం మహారాజా.
2: బుస్సీదొర గారికి స్వాగతం. దయచేయండి, ఈ ఆసనంపై ఆసీనులకండి. ప్రయాణం సజావుగా సాగిందా దొరవారు?
7: అవును రాజావారు, మీరు విజయనగర మహారాజు అయినందున మాకు ఆనందంగా ఉంది.
2: అంతా రాజమాత చంద్రాయమ్మ గారి సంకల్ప బలం, మా ప్రజల కోరిక.
7: ఏమైనా మీ విజయనగర సంస్థానం అదృష్టవంతురాలు. మేం నిజాం ప్రతినిధులు కావడంతో

0: కోస్తా ప్రాంతం మా ఆధీనంలో ఉందని మీకు తెలుసు కదా రాజావారు. ఈ మధ్యకాలంలో కొందరు ఈ ప్రాంత రాజులు పేష్కస్ సక్రమంగా చెల్లించడలేదు. ఇక నీ నుండి ఈ సమస్య రాదు అని ఆశిస్తున్నా.
1: ఇదేమిటి బుశ్రీధర గారు, మీరు ప్రస్తుతం పేష్కస్ గురించి మాట్లాడుతున్నారు, ఇది కాకుండా మీరు ఇంకొక విషయం ప్రస్తావిస్తారని మేము ఆశించాం.
0: దేని గురించి మీరనేది?
1: బొబ్బిలి యుద్ధం తర్వాత మా మహారాజులు విజయరామ గజపతి గారు మరణించారు కదా, కనీస మర్యాదగా అప్పుడు మీరు మా మహారాణి రాజమాతను పరామర్శించనే లేదు. ఇన్నాళ్లకు వచ్చిన మీరు ఇప్పుడు మర్యాద కోసమైనా మా రాజమాతను సందర్శించకపోవడం ఎందుకో మాకు రుచించడం లేదు.
0: అది మీ మహారాజు వారి దురదృష్టం. బొబ్బిలి వారిపై మీ రాజావారు పగదీర్చుకున్నారు. బొబ్బిలి వారికి అపకారం జరిగినందున వారు మీ రాజావారిపై కక్ష తీర్చుకున్నారు. మీ రాజావారి తప్పులే ఆయన మరణానికి కారణమని నా అభిప్రాయం.
1: మా సందేహం ఒక్కటే, బొబ్బిలి యుద్ధ రంగంలో మీ రక్షణలో ఉన్న మా మహారాజుల వారు ఎలా హత్యకు గురయ్యారో మాకు అర్థం కావటం లేదు.
0: ఆనందరాజా, ఏముంది? మీ రాజావారు బొబ్బిలిపై దాడి చేశారు, మా చేత కూడా దాడి చేయించారు. ఓడిపోయిన బొబ్బిలి వారి వైపు నుండి పాపయ్య మీ రాజును హత్య చేశాడు అంతే.
1: అది కాదు దొరగారు, మీ రక్షణలో ఉన్న మా రాజావారిని పాపయ్య ఎలా చేరగలిగాడు?
0: పాపయ్య కోపం అలాంటిది, అదే అతనికి అంతటి శక్తినిచ్చింది.
2: అదలా బుసీవారు, బొబ్బిలి యుద్ధంలో మీరు కూడా పాల్గొన్నారు, బొబ్బిలి కోటలో మరణాలకి మీరు కూడా కారణమే కదా. మరి మీపై పాపయ్య ఎందుకు కక్ష తీర్చుకోలేదు? అంటే మీరే మా రాజావారిని కూడా అడ్డు తొలగించుకోవడం కోసం పాపయ్యకు రహస్యంగా రాజావారి గుడారంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించారని మా అందరి అనుమానం.
3: బుశీధర వారు, మీ మిత్రులైన మా మహారాజా వారి పట్ల మీ మిత్రధర్మం సరిగా పాటించలేదని మా అభిప్రాయం.
0: దివాను బుచ్చయ్య గారు, మీ అందరూ నన్ను ఇక్కడికి పిలిచి ఇలా అవమానించడం ఏమీ బాగోలేదు. మీ రాజావారికి రాజ్యాకాంక్ష ఎక్కువ, తన విజయం కోసం మాతో కలిశాడు. మేము ఎంత రక్షణ పెట్టినా తన జాగ్రత్త తాను కూడా చూసుకోవాలని మీ రాజాగారికి తెలియదా? ఈ విషయంలో ఆయన తప్పే ఆయన ప్రాణం తీసింది.
2: ఏమిటిది బుశ్రీధరా, మీ తప్పంతా మా రాజా వారిపై వేస్తున్నారు? సేనానిగా నేను చెప్తున్నా, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.
0: నన్ను ఇక్కడ పిలిచి ఇలా అవమానిస్తే నేను సహించను. ఇదే పెంచి వారి హెచ్చరిక. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టాలు వస్తాయి మీకు.
3: ఆగండి, అందరూ శాంతించండి. బుశీధర గారు, మీరిలా మా రాజావారిని దూషిస్తే మేము సహించలేము. వారు కూడా మీ మిత్రులేనన్న సంగతి మర్చిపోయారా? మా రాజావారి రక్షణ చేయలేకపోయిన మీ ఫ్రెంచి వారు తక్షణం ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి. మా మాటని కాదని మీరింకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
0: ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను, మీ సంగతి చూస్తా.
1: దివాన్ గారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. బుస్సీ పగ పాము పగే, అందరూ కలిసి యుద్ధ ప్రణాళిక వేయండి. బుస్సీని ఓ కంట కనిపెట్టి ఉంచాలి. అవసరమైతే బెంగాల్ నుండి ఇంగ్లీష్ దొరలను రప్పిద్దాం. సైన్యాలను యుద్ధాన్ని సిద్ధంగా ఉంచండి.
2: మేము సిద్ధం.

0: జయము జయము రాజమాతకు దివాన్ బుచ్చన్న గారు తమని కలవాలని కోరుతున్నారు.
1: రమ్మని చెప్పు.
0: చెప్తాం రాజమాత.
2: రాజమాత చంద్రాయమ్మ గారికి నమస్కారాలు. రాజమాత, మీరు కుశలమే కదా?
1: రండి దివాన్ గారు, రండి. అలా ఆసీనులు కండి. ఏమిటి యుద్ధ విశేషాలు? ఎలా ఉంది మన రాజావారి విజయ పరంపర?
2: ఆ భగవంతుని దయ వల్ల మన విజయ పరంపర నిరాఘాటంగా కొనసాగుతోంది రాజమాత. మీ వద్దకు నా ఈ రాక మహారాజావారి

0: జయాలు తెలపడానికే.
1: ఇంకే మంచి వార్తలే తెచ్చారన్నమాట.
0: అమ్మా, రాజావారు యుద్ధరంగంలో దూసుకుపోతున్నారు, విజయదొందుభులు మోగుతూనే ఉన్నాయి. బుస్సీ కుట్రని మనం బయట పెట్టడంతో కోపంగా ఉన్న ఆ దొర ఆంగ్లేయుల స్థావరాలైన విశాఖపట్నం, వెండమూర్లంక, ఇంజరములను ఆక్రమించాడు. అయితే ఈ ప్రాంతాలన్నీ మన అధీనంలోనే ఉన్నాయి. ఆంగ్లేయులు మన అనుమతితోనే అక్కడ ఉంటున్నారు. ఫ్రెంచి వారిని సమయం చూసి ఎదురు దెబ్బ తీయాలని రాజావారు వేచి ఉన్నారు.
1: ఓహో, అలాగా.
0: ఇంతలోనే మనకి సమయం కలిసి వచ్చింది. తమిళ ప్రాంతంలో ఇంగ్లీషు వారి ధాటికి తట్టుకోలేక పాండిచ్చేరి ఫ్రెంచి గవర్నరు బుస్సీని అక్కడికి పిలిపించాడు. ఆ తరుణం చూసి రాజావారు మన సర్వసేనాని పాయకరావు గారిని పంపి విశాఖపట్టణాన్ని ఫ్రెంచి వారి నుంచి విడిపించి దానిని మళ్లీ ఇంగ్లీషు వారికి ఇచ్చి ఆ స్థావరంపై ఇంగ్లీషు వారి జెండా ఎగరవేశారు. ఇది తెలిసి పాండిచ్చేరి గవర్నరు మన విజయనగరంపైకి సేనలను పంపాడు. మనం ఒక్కరమే ఫ్రెంచి వారిని ఓడించగలం. అయినా భారీ నష్టం తగ్గించడానికి కలకత్తాలోని క్లైవ్ దొరకు ఆంగ్ల సైన్యాన్ని పంపమని వర్తమానం పంపాం. ఇలా మన సైన్యం అటు ఆంగ్ల సైన్యం కలిసి పిఠాపురం దగ్గర చందుర్తి వద్ద ఫ్రెంచి వారిని, వారికి సాయం చేస్తున్నటువంటి పిఠాపురం రాజాను పెద్దాపురం రాజాను ఓడించారు. పిఠాపురం వారు పెద్దాపురం వారు సామర్లకోటకి పారిపోయి అక్కడ డచ్ దేశం వారి రక్షణలో ఉన్నారు. తగిన సమయం చూసి రాజావారు సామర్లకోటపై దాడి చేసి వాళ్లని ఓడించారు. ఆ తరువాత మన సైన్యం ఆంగ్ల సైన్యం మజిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మన దెబ్బకి ఫ్రెంచి వారి పని ఎక్కడతో అయిపోయింది.
1: అంటే మన ఆనంద రాజావారు ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారన్నమాట.
0: అవునమ్మా, మన రాజావారు ఇటు నిజాము నవాబుని అటు ఇంగ్లీషు వారిని సమతూకంలో ఉంచుతూ బహుచతురతతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. మళ్లీ తిరుగుబాటు చేసిన పిఠాపురం వారిని, పెద్దాపురం వారిని, డచ్చి వారిని ఉండూరు యుద్ధంలో ఓడించి తనకు ఎవరు ఎదురు తిరగకుండా చేసి విజయనగర కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నారు.
1: బాగుంది, అంతా బాగుంది. చాలా మంచి మాట చెప్పారు దివాన్ గారు. మొత్తానికి మన ఆనందరాజావారు ప్రతిజ్ఞ చేసినట్టుగానే ఈ తెలుగు నేలపై నుండి ఫ్రెంచి వారిని పారద్రోలాడన్నమాట. ఇన్నాళ్లకు మనకు ద్రోహం చేసిన ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారు మన మహారాజు. ఈనాటికి ఫ్రెంచి వారికి తగిన పరాభవం జరిగినందుకు నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది దివాన్ గారు.
0: ఇక నాకు సెలవు రాజమాత, మళ్ళీ త్వరలోనే కలుస్తాను.
1: అలాగే.
2: రాజమాత, మీరు చేసిన ఈ పని ఏమీ బాగోలేదని మా అభిప్రాయం.
1: ఎందుకు బాగులేదు? యుద్ధ సమయంలో ఆరోగ్యం పాడై స్ఫోటకం సోకడం వల్ల ఆనందరాజు చనిపోయిన విషయం మీకు తెలిసిందే కదా. రాజు లేకుండా విజయనగరం సంస్థానాన్ని ఎలా ఉంచగలం? అందుకే ఈ పని నేను చేయవలసి వచ్చింది. రాజ్య రక్షణ కోసం చేసిందే ఇది. దీనిపై మీకున్న అభ్యంతరం ఏమిటో?
2: అదే నాకు నచ్చలేదు. ఈ రాజ్యభారం వహించడానికి మేము లేమా? మా తమ్ముడి పడే అర్హత మాకు లేదా? బాలుడైన వెంకటరాజుకు మీ భర్త పేరే విజయరామరాజుని పేరు పెట్టి ఈ సంస్థాన సింహాసనంపై కూర్చోబెట్టడం, మీకు ఈ సర్దారులు ఒత్తాసు పలకడం నాకు నచ్చలేదు. అసలు ఇదేమీ బాగులేదు. పెద్దవాణ్ణి, దక్షుణ్ణి నేను లేనా? అంతేకాదు, మీ దత్తపుత్రుడు ఆనందరాజే గతంలో స్వయంగా తన తదనంతరం నేనే ఈ విజయనగర సంస్థాన మహారాజు కావాలని నన్ను ఆదేశించడం జరిగింది కూడా. ప్రస్తుతం మీరు ఆయన కోరికలకు వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆనందరాజు ఆత్మ ఎంత క్షోభిస్తుందో మీకు తెలియదా?
1: సీతారామరాజా, ఏమిటి ఏమిటి నన్ను మీరు దూషిస్తున్నారు? నా భర్త విజయరామ గజపతిరాజు గారు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూనే నేను ఈ దత్తతను చేసుకున్నాను. అందుకే మీ తమ్ముడు వెంకటపతిరాజులం గారిని దత్తత తీసుకుని విజయరామరాజుగా పేరు పెట్టి ఈ విజయనగర సింహాసనాధీశుని చేశాను.
2: మీరు చేసిన ఈ పని వలన పెద్దవాడినైనా నాకు రాజ్యంలో విలువ లేకుండా పోయింది. ఇందుకు దివాన్ బుచ్చన్న మరికొందరు సర్దారులు ఒత్తాసు పలకడం ఏమీ బాగోలేదు.
0: సీతారామరాజుల వారు కొంచెం శాంతించాలి.
2: ఏమిటండి శాంతించేది? నాకు అన్యాయం జరిగింది, నాలాంటి సమర్థుడు దీన్ని ఎలా జీర్ణించుకోవాలి? చెప్పండి బుచ్చన్న గారు.
1: సీతారామరాజా, మీ ధోరణి మాకు ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండనీయలేదని, రాజ్యంలో ఎన్ని అలజడులు సృష్టించారో, ఎందరి చేత తిరుగుబాట్లు చేయించారో మాకు తెలియదా? ఎక్కువ మంది సర్దార్లు మా చిన్న విజయరామరాజు పక్షాన్ని నిలబడ్డంతో మీ దూకుడు కొంత తగ్గింది గాని, లేకపోతే గతంలో మాకు జరిగిన అన్యాయం తలుచుకుంటే.
2: అమ్మా, గతం గత, ఇప్పుడు అవన్నీ మళ్ళీ మీరు తిరగదోడుతున్నారు. మీరు అన్ని మర్చిపోవాలి.
1: ఎలా మర్చిపోగలను సీతారామరాజా? కోట రక్షణాధికారిని లోబర్చుకుని మమ్మల్ని బాల

0: అతడు గజపతిని గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నించడం, మా సర్దారులు మీకు ఎదురు తిరగడం అందరికీ తెలిసిందే కదా. ఇకనైనా ఈ పనులాపి విజయనగర సంస్థాన విజయాలకు తోడ్పడండి. నేను మీలో మార్పును ఆశిస్తున్నాను. తెలిసిందనుకుంటాను.
1: ఇప్పుడే తెలుస్తోంది.
0: చూడండి, మనకెందుకు ఈ గృహ కలహాలు? మీరు మీ తమ్ముణ్ణి మహారాజుగా గుర్తించండి. మీకు ఈ రాజ్యంలో సముచిత గౌరవం కలిగేలా మిమ్మల్ని కూడా దివాన్గా నియమిస్తున్నాను. ఒక అన్నగా తమ్ముని తీర్చిదిద్దండి. ఏమంటారు?
2: అంగీకరించండి సీతారామరాజా. ఈ రాజ్యానికి మీ సోదరులే కదా మహారాజుగా ఉంటున్నారు. మనందరం కలిసి పనిచేద్దాం.
1: తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును కదా. ప్రస్తుతానికి ఇదే తరుణోపాయం. నాకు సమ్మతమే ఉచ్చన్న గారు. నేను నా తమ్ముణ్ణి మహారాజుగా గుర్తిస్తున్నాను.
0: శుభం పలికారు.
2: మంచి శుభపరిణామం రాజమాత.

0: దివాన్ గారికి జయం జయం.
1: ఏమిటి వర్తమానం?
0: మీకోసం ఎవరో ఈ రాత్రివేళ వచ్చారు, మిమ్మల్ని తప్పనిసరిగా కలియాలని అంటున్నాడు.
1: వెళ్ళు, అతన్ని ప్రవేశపెట్టి బయట పహరాకాయ్. ఎవ్వరు ఇటువైపు రాకూడదు.
0: చిత్తం.
2: దొరవరికి వందనాలు.
3: నువ్వు ఇటువైపు రావడం వేరే ఎవరు చూడలేదు కదా.
2: జాగ్రత్తగానే వచ్చానయ్యా.
3: మనం అనుకున్న పని ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి. ఇంకా ఆలస్యం చేయకూడదు. పెద్ద దివాన్ బుచ్చన్న చావుతో మనకు సగం పిడ వదిలింది. ఇక చంద్రాయమ్మని ఎవరు కాపాడుతారో చూస్తాను. ఆ బుచ్చన్న ముందే నన్ను నిలదీస్తుందా? నన్ను దోషిగా నిలబెడుతుందా? ఇంకా ఉపేక్షించను. చంద్రాయమ్మ ప్రస్తుతం దేవుపల్లి కోటలో శ్రాంతి తీసుకుంటోంది. ఆమె మళ్ళీ విజయనగరం కోటలోకి రాకూడదు.
2: త్వరగా
3: పని గుట్టుగా సాగిపోవాలి. ఎవ్వరికి అనుమానం రాకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో, మీ ప్రాణాలే కాదు మీ కుటుంబం మొత్తం తెలిసింది కదా.
2: త్వరగా సోత్తారుగా నా శాఖ సఖ్యం.
3: ఇంకా జాగ్రత్తగా వెళ్ళిరా. శుభవార్త వినిపించు. వెళ్ళు.
2: సిద్ధం ద్వారా.
3: వెళ్ళు.
4: జయం మహారాజా, జయం. దివాన్ సీతారామరాజు గారు వేం చేస్తున్నారు.
5: అన్నగారిని లోనికి తీసుకునిరా.
1: అంతా క్షేమమే కదా సోదరా.
5: రండి అన్నగారు, దయచేయండి. మీరు కుశలమేగా?
1: కుశలమే సోదరా. విజయ, సావకాశంగా వింటానంటే మన రాజ్య వ్యవహారాలు ఒకసారి విన్నవిద్దామని వచ్చాను.
5: అన్నగారి నీడలో విజయనగర సంస్థానం ఎలా ముందంజ వేస్తుందో మేము వార్తలు వింటూనే ఉన్నాం.
1: సోదరా, అవసరమైనప్పుడు అటు తలవగ్గుతూ ఇటు మరల మనల్ని విభేదించేవారిని ఎదురిస్తూ ఒక పక్క ఇంగ్లీషు వారిని, ఇంకో పక్క నైజాం నవాబుని సమతూకంలో ఉంచుతూ మన సంస్థానాన్ని రెండు రెట్లు స్థాయికి చేర్చాము. ఒకసారి జైపురం రాజాను ఓడించి మాడుగుల, ఆంధ్ర, సాలూరు, కురుపాం, సంగమ వలస లాంటి ఓ 10 ప్రాంతాలను కూడా మన రాజ్యంలో కలపడం మీకు తెలిసిందే కదా.
5: అవును అవును.
1: అంతేకాదు, మనకు ఎదురు తిరిగిన తిరుగుతున్న 20 రాజుల్ని మన దేవుపల్లి కోటలో బంధించాను. ఇప్పుడు మనం అంటే అటు పర్లాకిమిడి ఇటు జైపూర్ రాజాలు బెదిరిపోతున్నారు.
5: అవునవును, అంతా బాగుగానే ఉంది, కానీ మళ్ళీ ఓ సమస్య వస్తుందేమోనని అనుమానంగా ఉంది.
1: ఏమిటి? మళ్ళీ నాపైన ఫిర్యాదులు వచ్చాయా? లేదా నిన్ను రాజును చేసి నేను నా ఇష్టారాజ్యంగా రాజ్యపాలన పరోక్షంగా చేస్తున్నానని ఎవరైనా అంటున్నారా? అలా అయితే చెప్పు, ఇప్పుడే వాళ్ళ భర్తం పడతాను.
5: అది కాదు, అది కాదు అన్నగారు, ఇలాంటివి జనాలు అంటూనే ఉంటారు.
1: అయితే ఇంకా ఉన్న సమస్య ఏమిటి?
5: మన రాజ్య విస్తరణ సందర్భంగా మీరు తరచుగా నిజాం నవాబు ఇంగ్లీషు వారితో సంధులు ఒప్పందాలు చేసుకుంటూ

0: పోతున్నారు. అయితే మన రాజ్యం పెరుగుతున్న కొలది ఆ ఇంగ్లీషు వాళ్లకు మనం కట్టవలసిన పేష్కస్ కూడా పెంచుకుంటూ పోతున్నారని నేను వింటున్నాను. ఇలా అయితే భవిష్యత్తులో మనం ఈ పేష్కస్ భరించలేనంతగా పెరిగిపోతుందేమోనని నాకు కాస్త ఆందోళన.
1: విజయరామరాజా, నీవు నెమ్మదిగా రాజ్య నిర్వహణలో వీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లున్నావే. అయితే నా

0: ఉండు. మన రాజ్య ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.
1: అది కాదన్నగారు, పేష్కస్ పెరిగే కొలది మనం చెల్లించవలసిన దానికోసం అనవసరంగా రైతులను, వ్యాపారులను, మన సామంత రాజులను ఇబ్బంది పెట్టవలసి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితి రాజ్యానికి మంచిది కాదు కదా అని.
0: మరేం భయం లేదు విజయరామరాజా, నేనంటే పడిన సర్దారులు ఇలాంటి చాడీలు మీ చెవిలో చెప్తుంటారు. మీ బదులుగా నేను రాజ్య వ్యవహారం నడపడం వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది. అందుకే వాళ్ళు మీలో ఇలాంటి భయాలు సృష్టిస్తున్నారు. మీరు వాటిని లెక్క చేయకండి. అలాగే ఈ ఇంగ్లీష్ దొరలు కూడా మీ మీద ఒత్తిడి తెచ్చి నన్ను ఎన్నిసార్లు దివాన్ పదవి నుండి తొలగించేలా చేయలేదు.
1: రాజునన్న తర్వాత కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది, తప్పదు కదా. అయినా ఈ మధ్యకాలంలో తెల్లవారి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.
0: అవును అవును సోదరా, మీరు నా నీడలో నిశ్చింతగా హాయిగా ఉండండి, అన్ని నే చూసుకుంటాగా.
1: అది సరే. విశాఖపట్నంలోని కంపెనీ వారి కౌన్సిల్ ఇన్ చీఫ్ మన విజయనగరంపై ఏ విధంగానైనా దెబ్బతీయాలని చూస్తున్నాడు. మన సైన్యాన్ని తగ్గించుకొని పేష్కష్ కూడా పెంచమని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంగ్లీషు వారు మన రాజ్యాన్ని మూడు భాగాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలకు మనపై ఉన్న నమ్మకం వారి ఆటలను సాగనీయలేదు.
0: అవునవును, నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు చెప్పింది కూడా నిజమే. మన విజయనగరం వైపు తెల్లదొరలు చూపు పడకుండా మనం జాగ్రత్త వహించాలి సుమా.
1: అవును, ఏది ఏమైనా తెల్లవారి వలన ఎటువంటి సమస్య వస్తుందోనని ఆందోళనగా ఉంది. చూద్దామన్న గారు, కాలం ఎటువైపు నడుస్తుందో.
0: అమ్మో, తమ్ముడు నా చేయి జారిపోయేటట్టున్నాడు, నేను జాగ్రత్త పడాలి. సెలవా సోదరా, నేను వస్తా. నీవు ఏమీ ఆందోళన పడకు, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటా, వస్తాను.
1: అలాగే అన్నగారు. అన్నగారు నేను రాజ్య విషయంలో కలుగు చేసుకోవడంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు, నేను కూడా జాగ్రత్త వహించాలి. తగిన సమయంలో సరైన చర్య తీసుకోవాలి.

0: జయము జయము మహారాజా, జయము జయము,
1: జయము జయము మహారాజా, జయము జయము జయము
0: మహారాజా. వందనం.
2: అందరూ మీ మీ ఆసనాలలో ఆసీనులు కండి. సర్వులు క్షేమమే కదా?
3: క్షేమమే మహారాజా.
2: సభికులారా, వ్యవసాయ పనులు, అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతున్నాయి కదా? మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ సభలో నిర్భయంగా విన్నవించుకోవచ్చు.
3: మహారాజా, మేమంతా క్షేమమే, కానీ దేశంలో అప్పుడప్పుడు కరువు వస్తున్నా తమరి దయవల్ల ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మహారాజా.
2: మీ అందరి క్షేమమే మా విజయనగర సంస్థానానికి శ్రీరామ రక్ష.
4: మహారాజా జయం జయము. మీ దర్శనం కోసం ఎవరో 10 సంవత్సరాల బాలుడు ప్రాధేయపడుతున్నాడు.
2: ఎవరు? బాలకుడా? వెంటనే ప్రవేశపెట్టండి.
3: చిత్తం ప్రభు.
5: విజయనగర సంస్థాన సార్వభౌమ పూసపాటి వంశకుల తిలక సంగీత సాహిత్య రసజ్ఞ మీకిదే ఈ యోగి ప్రణామాలు చేస్తున్నాడు. దయచేసి స్వీకరించండి ప్రభు.
2: ఆహా, ఇంత చిన్నవాడైనా ఏమీ సంబోధన. ఓ బాలక, నీ ప్రణామాలను ఆనందంగా స్వీకరిస్తున్నావు.
5: ధన్యుణ్ణి ప్రభు.
2: ఇంతకీ మా దర్శనం కోసం ఎందుకు రావాలనుకున్నావు?
5: ఎదురులేని ఎంబలి త్రాగుతున్న ఈ యోగిని పోషించి రక్షింపవలనని వేడుకొనుటకై ఏలిన వారి దర్శనం కోరి వచ్చితిని.
2: చట్టి సత్యప్పు గారు.
6: మహాప్రభు.
2: ఎదురులేని ఎంబలి అంటే ఏమిటో కాస్త వివరిస్తారా?
6: మీకు తెలియంది కాదు.

0: మహారాజా, ఈ పేదబాలుడు తాను తాగుతున్న అంబలిలోకి నూకలు కూడా సంపాదించుకోలేనంత పేదవాడిగా ఉన్నానని అంటున్నాడు మహారాజా.
1: శభాష్ బాలక, నీ సమస్యను ఎంత సరసంగా తెలియజేశావు! నిన్ను చూస్తే ఆనందం కలుగుతోంది. ఎక్కడి నుండి వచ్చావు?
2: దీన ప్రాణ రక్షక, జనహృదయ నేత. మాది గోదావరి మండలం, క్రొత్త లంక గ్రామం. మా తాతగారు ఈశ్వరప్ప శాస్త్రి, మా నాన్నగారు లక్ష్మీ నరసింహ శాస్త్రి. చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కాలం చేశారు మహారాజా.
1: ఎంత కష్టం వచ్చింది నాయన, మరి ఇప్పుడు నీవు?
2: నన్ను ప్రస్తుతం మా పెదతండ్రి ఆదుకుని పెంచుతున్నారు. ప్రస్తుతం మా గోదావరి సీమలో దుర్భిక్షం వలన మా స్వగ్రామం వదిలి ఈ విజయనగరం వచ్చాము మహారాజా.
1: ఓహో, అలాగా.
2: అవును మహారాజా, అందరూ మీ మంచి గురించే చెప్తున్నారు.
1: మంచి పని చేశావు నాయన, నీకు సదా మేలే జరుగుతుంది. భయపడకు, నేటి నుండి నీకు మూడు పూటలా మా దివాణంలోనే భోజన సదుపాయాలు కలుగుతాయి.
2: ధన్యుణ్ణి మహారాజా, అన్నదాత ధన్యుణ్ణి.
1: అంతేకాదు, మీ పెదనాన్నగారికి నేటి నుండి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాం. సంతోషమేనా?
2: శతకోటి వందనాలు మహారాజా, శతకోటి వందనాలు.
1: ఇంకో మాట
2: ప్రభు,
1: మేము నీ పేరుకు ముందు రామపదాన్ని చేరుస్తున్నాం. నేటి నుండి నీ పేరు రామయోగి. రామయోగి, ఆ రామతీర్థస్వామి, సీతారామస్వామి దీవెనలు సదా నీపై వర్షిస్తాయి. నీవు మా కోటలో నిర్భయంగా తిరగవచ్చు. ఈ సంస్థానమందే పండితుల వద్ద నీకు విద్యాప్రదానం జరుగుతుంది.
2: మహారాజా, మహారాజా, మీకు నా వేవేల ప్రణామాలు. ఆర్తరక్షక ధన్యుణ్ణి.
1: మా సంస్థానంలోని పూజారి తిమ్మన, చట్టి సత్యప్ప, చల్లా సుబ్బరాయ శాస్త్రి వంటి గొప్ప వ్యక్తివి కావాలని మా ఆకాంక్ష.
2: మీ ఆనతి నాకు శిరోధార్యం మహారాజా.

0: ఈ మధ్యకాలంలో రాజావారు ఎందుకో అన్యమనస్కంగా ఉంటున్నారు, మేం తెలుసుకోవచ్చా?
1: నిజమే, నేను కూడా ఇదే విషయం మీతో మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాను మహారాణి.
0: ఏమిటి, మన రాజకుటుంబం విషయమా లేదా రాజ్యపాలనలో ప్రతి విషయంలో మీ అన్నగారి అతి జోక్యం తన చేయే పైనుండాలనే భావం గురించా?
1: కాదు సీతయ్యమ్మ, నువ్వన్న ఆ రెండు విషయాలు ఎప్పుడూ ఉండేవే. ఆ రెండే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ప్రస్తుతం మన విజయనగర సంస్థానంపై తెల్లవాడి రూపంలో ఉపద్రవం ముంచుకొస్తోందని నాకనిపిస్తుంది.
0: ఓ, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నమాట.
1: అవును సీతయ్యమ్మ, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి.
0: అలాగే.
1: మా అన్న సీతారామరాజు గారు విజయనగర పూసపాటి వారి కుటుంబ గౌరవం కాపాడేవారే, కానీ వారిని కాదని చిన్నవాడినైన నన్ను రాజమాత చంద్రయ్యమ్మ గారు విజయనగర వారసునిగా చేయడం అన్నగారికి ససేమిరా ఇష్టం లేదు. దానివల్లే కొన్ని అరాచకాలు చేశారు. మీకు తెలియంది కాదు, ఆఖరికి రాజమాతను కూడా చంపించారని వినికిడి.
0: అవును, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఇది.
1: అన్నగారిని గౌరవిస్తే రాజ్యపాలన విషయంలోనూ నన్ను కాదని తానే మహారాజు వలె ప్రవర్తించడం కూడా చేశారు. అందుకే ఆయన్ను దివాన్ పదవి నుండి కూడా తప్పించడం జరిగింది. యుద్ధాల పేరుతో ధన వ్యయం, శత్రువులను పెంచుకోవడం, తోటి రాజుల్ని జమీందారులను దేవుపల్లి కోటలో బంధించడం, ఇలా చేస్తే మున్ముందు మన రాజ్యంకు ఎంతవరకు మంచిది? అన్నగారనే గౌరవం వల్ల కొన్నిసార్లు సర్దార్ల మధ్య చీలిక రాకూడదనే భావంతో నేను ఉదాసీనంగా ఉండక తప్పలేదు. ఇంకో పక్క నిజాం నవాబు ఈ ప్రాంతాలపై పాలనా అధికారాన్ని ఇంగ్లీషు వారికి ఇవ్వడం వల్ల మన సంస్థానంపై కూడా తెల్లవారి ప్రభావం పడింది. మన సైన్యం మన పాలన విషయంలో వాళ్ల జోక్యం ఎక్కువైపోయింది. అలాగే అన్నగారు కూడా ఇంగ్లీషు వారికి లంచాలు ఇస్తూ తన మాటే చెల్లేటట్లుగా కూడా చేస్తున్నారని వినికిడి.
0: ఓ, మరి మనమేం చేయలేమా గతంలో?

0: ఆనందరాజు గారు ఫ్రెంచి వారిని తరిమివేసినట్లుగా మనం కూడా ఈ తెల్లదొరల్ని వదిలించుకోలేమా?
1: ప్రస్తుత పరిస్థితులు అంత బావులేవు రాణి. నైజాం నవాబు బలం సన్నగిల్లుతోంది. స్థానిక రాజులు, జమీందారులు ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీష్ వారికి దాసోహము అంటున్నారు. ఆత్మగౌరవం కోసం యుద్ధం చేసే బదులుగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాను. తప్పనిసరైతే సంస్థాన గౌరవం కోసం యుద్ధానికి కూడా సిద్ధమే, కానీ అంత జన నష్టం ఎందుకు కలిగించాలా అని ఆలోచిస్తున్నాను.
0: మరి మన సర్దార్లు ఈ విషయంలో ఏమంటున్నారు?
1: మన సర్దారులకు, ప్రజలకు నేనంటే అమిత గౌరవం.
0: అవును,
1: అందుకే ఆ తెల్లవాళ్ళు మన సంస్థానాన్ని 3 భాగాలు చేసి వేలం వేయదలిస్తే మన వాళ్ళు వాళ్ళ ఆటలు సాగనవ్వలేదు. మన వాళ్ళ రాజభక్తిని మనం ఎప్పుడూ సంశయించనక్కర్లేదు. ఏమిటి, రాణివారు ఆలోచిస్తున్నట్లున్నారు.
0: ఈ సమయంలో నేను ఏమైనా సాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను మహారాజా.
1: వీరనారి నోటి నుండి రావలసిన మాట ఇది. అయితే సీతయ్యమ్మ, నేను చెప్పేది శ్రద్ధగా విను.
0: అలాగే చెప్పండి ప్రభు.
1: యుద్ధం తప్పనిసరి అయితే నీవు, యువరాజా నారాయణ గజపతి ఒక పని చెయ్యాలి.
0: సెలవేంటి ప్రభు?
1: మీరిద్దరూ మన విజయనగరం కోటలో ఉండొద్దు. మన సర్దార్ కాకర్లపూడి బాబురాజు మీకు బాసటగా ఉంటాడు. మీరిద్దరూ అడవుల్లోని కాశీపురం కోటకు వెళ్ళిపోండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. రాణివారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సహగమనం చేయకండి. మన యువరాజును మీరే కాపాడుకోవాలి. అవసరమైతే మక్కువ కోటకు గాని, ఆంధ్ర కోటకు గాని వెళ్ళిపోండి. మన సంస్థాన ప్రజల మన్నన, సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ఆలోచించి తగిన విధంగా ఇంగ్లీషు వారితో ఒప్పందాలు చేసుకోండి. మన విజయనగర సంస్థాన స్థితి ఎలా ఉన్నా అది మన కుటుంబం చేతుల నుండి జారిపోకుండా చూసుకుంటారని నా నమ్మకం.
0: అలాగే ప్రభు, అంతదాకా రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

0: Long live Queen!
1: Long live England!
0: Long live England!
1: Long live East India Company!
0: Long live East India Company! Long live our beloved Chief Counselor of Vaidyapada!
2: Long live!
0: Long live!
3: Long live!
1: Long live!
4: Now let us come to the point. మనకు హెడ్ఏక్ గా ఉన్న విజయనగరాన్ని ఎలా అటాక్ చేయాలి, విజయనగర సంస్థానాన్ని ఎలా నాశనం చేయాలి? మీ పని పూర్తయిందా?
5: Yes sir. మద్రాస్ గవర్నర్ ఆర్డర్స్ పై నేను విజయనగరం కోటను ఆక్యుపై చేశాను. ఇప్పుడు కోట నా కంట్రోల్లో ఉంది.
4: వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకముందు వైజాగ్ పటాం కౌన్సిల్ మెంబర్స్ విజయనగరంలో భూములు ఆక్షన్ వేస్తే రాజుపై గౌరవంతో ఎవ్వరూ కొనలేదు. రాజంటే ఆ ప్రజలకు అంత ప్రేమ?
5: ఎస్ చీఫ్. అలాగే రాజుకి ప్రజలంటే అతని స్టాఫ్ అంటే అంతే అభిమానం. వారందరినీ మన ఈస్ట్ ఇండియా కంపెనీ తగిన విధంగా ఆదుకుంటేనే తాను ఫ్యాంక్షన్ తీసుకుని మద్రాస్ గాని మచిలీపట్నం గాని వెళ్తాడట.
4: నాథింగ్ డూయింగ్. రాజు ప్రజల్ని స్టాఫ్ని మనమెందుకు చూసుకోవాలి? మనకు తీసుకోవడమే తెలియాలి, ఇవ్వడం కాదు. రాజుపై యుద్ధం చేద్దాం.
6: సార్, సార్, ఏ ఇంపార్టెంట్ మెసేజ్ సార్.
4: గివ్ మీ. ఓ, ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విజయనగరము రాజా మద్రాసు వైపు గాని మచిలీపట్నం వైపు గాని వెళ్ళలేదు. వైజాగ్ పటం వచ్చి అక్కడ నుండి సింహాచలం వెళ్ళాడు. ఇప్పుడు నెమ్మదిగా పద్మనాభం వైపు వెళ్తున్నాడు. యుద్ధం కోసం సిద్ధమవుతున్నట్లు ఉన్నది. అక్కడ రాజుకి ఫుడ్ గ్యాంగ్స్ సప్లైకి ఇబ్బంది లేదు.

0: అక్కడే ఆయన వర్షిప్ చేసే పద్మనాభ టెంపుల్ ఉన్నది. వాటర్ ప్రాబ్లం లేకుండా గోస్థాని నెవరు ఉంది.
1: ఎస్, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు చీఫ్. మన ఆర్మీని కదిలించాలి.
0: ఎస్ యు ఆర్ రైట్ మిస్టర్ ఫెండర్గాష్, మీ ఆర్మీని భీమిని పటేం వద్ద నిలపండి. కెప్టెన్ కాల్స్ తన ఆర్మీతో విజయనగరం కంటోన్మెంట్ నుండి బయలుదేరమనండి. ఎప్పటికే మద్రాసు నుండి మందుగుండు, ఫీరంగులు, తుపాకీలు వచ్చి అక్కడ రెడీగా ఉన్నాయి. విజయరామరాజుని పద్మనాభం వైపు కాకుండా మద్రాసు గాని మచిలీపట్నం గాని వెళ్ళమని గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డర్ను మళ్ళీ రాజుకు పంపుతున్నాను. మనందరం యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. ప్రజల నుండి రాజుకు ఏ విధమైన సహాయము అందకూడదు.
1: మేము యుద్ధానికి సిద్ధం. వీఆర్ రెడీ ఫర్ వార్.
2: లాంగ్ లివ్ కింగ్! లాంగ్ లివ్ కింగ్! లాంగ్ లివ్ ఇంగ్లాండ్! లాంగ్ లివ్ ఇంగ్లాండ్! లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ! లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ! లాంగ్ లివ్! లాంగ్ లివ్!
3: మహారాజా, జైన్ జైన్! ఈ తెల్లదొర మిమ్మల్ని కలవాలని వచ్చాడు.
4: రండి, వెల్కమ్.
5: ఈ లెటర్ ఫెండర్గాష్ ద్వారా తమకు పంపారు. నా పేరు శామ్యూల్.
4: ఓహో, అలాగా. ఇది మీరే చదవండి.
5: మిస్టర్ విజయరామరాజు, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు చెప్పింది మీకిచ్చే పెన్షన్ తీసుకుని ఈ ప్రాంతం వదిలి వెళ్ళమని. కానీ మీరిప్పుడు పద్మనాభంలో ఉండి సైన్య సమీకరణ చేస్తున్నారు. తక్షణం ఇది ఆపండి. మీరు పద్మనాభం విడిచిపెట్టి మద్రాస్ కానీ మచిలీపట్నం కానీ వెళ్ళిపోండి. ఇది మా ఆర్డర్. లేదంటే యుద్ధాన్ని ఎదుర్కోవాలి, అది ప్రమాదకరం. సో లేవు పద్మనాభం ఇమ్మీడియట్లీ.
6: ఏయ్ తెల్లదొర, మా మహారాజుని బెదిరిస్తావా? నీ ఎందు చూస్తావు?
4: ఆగండి, ఆగండి, ఆగండి సర్దారులు, ఆగండి. శామ్యూల్, ఇదే నా సమాధానం. మీ దొరకు వినిపించు. నేను నా ప్రజల కోసం, నా సిబ్బంది కోసం ఈ రణరంగంలో నిలిచి ఉన్నాను. దీనికి వ్యతిరేకంగా మీరు సైన్యాన్ని పంపి నా ప్రజలను, పసివాళ్లను, ముసలివాళ్లను, నా కుటుంబీకుల్ని, నన్ను నాశనం చేస్తానంటే ఎలా? నా వారి కోసం అవసరమైతే నా ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న నా సైనికులు, నా సర్దారులు అందరూ విజయనగర సంస్థాన పరిరక్షణకు, రాజవంశ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి ఈ యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. లొంగిపోవడం కాదు మా ముందున్న ప్రశ్న. ఆత్మగౌరవ రక్షణే ప్రస్తుతం మా కర్తవ్యం. యుద్ధమే అనివార్యమైతే అందుకు మేమంతా సిద్ధం. మిస్టర్ శామ్యూల్, ఈ సమాధానమే మీ దొరకు వినిపించు.
7: జై అనంత పద్మనాభ!
8: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి!
7: జై అనంత పద్మనాభ!
8: జై అనంత పద్మనాభ!
9: మహారాజుకు
8: జయము! జయము
9: విజయనగర సంస్థానానికి!
8: జయము! జయము
4: మహాసేనానులారా, సర్దారులారా, అందరూ ఈ రాత్రి జాగరూకులై ఉండండి. బహుశా రేపు ఉదయం యుద్ధం ప్రారంభం కావచ్చు. సిద్ధంగా ఉండండి.
8: సిద్ధం!
10: సిద్ధం!
11: మేము సిద్ధం!

ఎప్పుడే మనం దాడి చేద్దాం. వి విల్ స్టార్ట్ అటాక్. ఎలాగైతేనే విజయరామరాజును దెబ్బతీయగలం. రాజు సైన్యము సిద్ధము కావడానికి టైం ఇవ్వకూడదు.

0: సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. తెల్లవారక ముందే మనపై తెల్లవాడు దాడి ప్రారంభించాడు. మన మట్టిని మనమే రక్షించుకుందాం. నీలాద్రి రాజా, రామచంద్ర రాజా, తిరుమల రాజా, కొండరాజు, హాల్రాజు, వెంకటపతి రాజు, ఆయుధాలు సిద్ధమే కదా. అప్పల్ రాజా, హుస్సేన్ బేగ్, నరసరాజా, విజయగోపాల రాజా, పద్మనాభరాజా, రామభద్రరాజా, మీరంతా సిద్ధమే కదా. రాఘవరాజా, వెంకటరాజా, జంపన రాజా, దంతులూరి రాజా, మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సంయమనం పాటించండి. యుద్ధ నియమాలను పాటించండి. విజయమో వీర స్వర్గమో, మనం పోరాటం సాగిద్దాం.
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: ఈ విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: జై జై వైరి బాంబు!
2: జై
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: జై జై వైరి బాంబు!
2: జై
3: జై మహారాజుకు!
2: జై
3: జై విజయ రామరాజుకు!
2: జై
3: జై మహారాజుకు!
2: జై
3: జై విజయ రామరాజుకు!
1: నా మాట విను, నాతో పోరాడి గెలువు, లేదా నా ప్రాణాలనైనా తీసుకో. నా సైనికుల్ని అనవసరంగా యుద్ధం పేరుతో ఫిరంగులతో చంపొద్దు.
4: మోరసు చంపొద్దు రాజా, నేతులు మాను, యుద్ధం చేయి. నో రాజా, నో. నీవు పోయినా నీ సైనికులు ఊరుకోరు. నీలాగే వాళ్ళు కూడా కంపెనీ పాలనకు ప్రమాదమే. మొత్తం మీ రాజవంశాన్ని, మీ సైనికుల్ని నాశనం చేస్తా. సోల్జర్స్, ఫైర్ అండ్ ఫైట్! సోల్జర్స్, రాజును ఎదిరించండి. టార్గెట్ ద కింగ్, కిల్ హిమ్!
5: మహారాజా, మహారాజా, ఏం వెంకటపతి రాజు, మహారాజా మీపైనే దాడి జరగబోతుంది. సర్దారులారా, రక్షణ వలయం కట్టండి. మహారాజా, తమరు రక్షణ వలయంలోకి రండి. తిరుమల రాజా, రామచంద్ర రాజా, అందరూ రక్షణ వలయం వెంటనే కట్టండి. మహారాజా, తమరు రండి. అందరూ ఆయుధాలు సన్నించండి. తెల్లవాడిని దుర్మాడండి.
4: సోల్జర్స్, అటు చూడండి. 300 సోల్జర్స్ అండ్ సర్దార్స్ రాజు చుట్టూ ఎలా సర్కిల్ కట్టారో వాళ్ళని ఎదుర్కోండి. స్మాష్ దెం. ఒక్కరు, ఏ ఒక్కరు మిగలకూడదు. నో వన్ షుడ్ లైవ్. అన్ని ఫిరంగులు రాజు వైపు చెప్పండి. రాజండి, ఫైర్ ఫైర్ soldiers, well done. All are done. All are done. అందరూ చచ్చారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 300 వారియర్స్ డెడ్.

0: మీరింతవరకు పద్మనాభయుద్ధం చారిత్రక నాటకం విన్నారు. రచన శ్రీ రామవరపు వేంకటి రమణమూర్తి. ఇందులో దివాన్ బుచ్చన్న శ్రీ బిఎస్ మూర్తి, రామభద్ర పాయకరావు శ్రీ హెచ్ఎం ప్రాణరావు, ఆనందరాజు శ్రీ పి శివప్రసాద్, బుస్సి శ్రీ సిహెచ్ కృష్ణప్రసాద్, సీతారామరాజు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, దాట్లవారు ఆగంతకుడు శామ్యూల్స్ శ్రీ కండ్రాతి సాంబశివరావు, బాలుడు శ్రీమతి హారిక, చట్టి సత్యప్ప శ్రీ ఎం వెంకటరమణ, చీఫ్ ఇన్ కౌన్సిల్ శ్రీ నవరసమూర్తి, ప్రెండర్ఘాస్ట్ శ్రీ పి బాలాజీ నాయకుడు, విజయరామరాజు శ్రీ బేతారామ సూర్య ప్రకాశరావు, చంద్రాయమ్మ శ్రీమతి పివివిఎస్ నాగమణి, సీతాయమ్మ శ్రీమతి పివిఎల్ రత్నమాల, ఇంకా శ్రీయుతులు టి దిలీప్ కుమార్ రెడ్డి, కె శివరామ్ ప్రసాద్, వాచస్పతి రమేష్ నాయుడు, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. నేపథ్య గానం శ్రీ వంకాల వెంకటరమణమూర్తి, ఎఫెక్ట్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఇప్పుడు ఒక ఫిలిం గీతం వింటారు. ముందుగా ఆరెంజ్ చిత్రానికి విజయ్ ప్రకాష్, దేవన్, డాక్టర్ బూర్నే పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి నేను అడిగే ప్రశ్నలకి ఈ క్విజ్ కార్యక్రమంలో మీరు ఆన్సర్స్ సెండ్ చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ మీకు తెలిసిందే, 0866 24 888 12. ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా ప్రశ్నలతో? నేను రెడీగా ఉన్నాను. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నే, కానీ అడుగుతున్నాను, మీరు ఎలా రాస్తారో చూస్తాను. ఏంటంటే, మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు. ఏమండి? మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది? ఓకేనా? మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వీటిలో భిన్నమైనది ఏది? మరి దీనిలో మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866 24 888 12 నెంబర్కి. మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది? ఇలాగ మీకోసం పాట వినిపిస్తాను, మోగ మనసుల చిత్రానికి పి సుశీల పాడిన పాట.

ఓకే, పాట విన్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న, మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగాను. మనకి ఆన్సర్స్ చాలామంది సెండ్ చేశారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాశారు అనేది. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్, కాకపోతే స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్గా ఉంది. ఓకే, తర్వాత పావులూరు నుండి మోహన్ కృష్ణ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటే ఎందుకో రాసి పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నెల్లూరు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పండా లలితాదేవి, శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. వీరు రోహన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్ రాశారు అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. మల్లిక్ లలిత సొత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి ఆర్యన్ కర్ణాటక నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ప్రసాద్ బాబు రాశారు, కాకపోతే గుంటూరు నుంచి రాసి పంపించారు ప్రసాద్ బాబు. మరి ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, రాధాకమ్మ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ రాశారు, అది లేక ఇది అని రాశారు. మరి నేనేది కరెక్ట్ ఆన్సర్ తీసుకోమంటారు, ఉన్న నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను. మీరు రెండు ఆన్సర్లో రెండు ఆన్సర్లు రాసి అది లేక ఇది అన్నారు, ఏదో ఒక ఆన్సర్ రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల లంక నుంచి రుద్రాంశ్ వీరిద్దరు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక సత్తిరెడ్డి అనపర్తి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ అనంతపురం నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నా పేరు పూజారి ధనంజయ, అనంతపురం నుంచి రాసి పంపిస్తున్నా అన్నారు, పెద్దమ్మ గుడి దగ్గర నుంచి రాశారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు. ఓకేనండి, బాగా రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి సుమతి. తర్వాత రాఘవేంద్రరావు, రోహిణి వీరు పంపించారు.

అంటారు పెసర్లంక విలేజ్ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు జిల్లా నుంచి, లక్కవరం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే, హే నెక్స్ట్ చూద్దాం, పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి, రైట్ ఆన్సర్ రాశారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే మనకి నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా పంపిస్తున్నారు మనకి సుజన్ కార్తీక్ శారద అనంతపురం నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఆకురాతి రామలక్ష్మి రామకృష్ణ రాజ్యలక్ష్మి చిన్నామిరం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వీరెవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి బాబు శోభన్, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, మా సాయి ప్రకాష్ వీరంతా రాసి పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రణవి అండ్ ప్రణుతి వీరు న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఓకే. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. తర్వాత ఏం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రాసి పంపించారు, ఓకే. కాకపోతే మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదని అడిగాను, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ అయింది అది మీరు పంపించింది. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే కోట హర్ష సహర్ష, అంతేనా, కోట సహర్ష గచ్చిబౌలి నుంచి, ఇంకా గోపిశెట్టి గీతాంశ్ కనిగిరి నుంచి, వీరు కోట జర్షిత ఒంగోలు నుంచి, గంపెర్ల శాన్విక ప్రకాశం జిల్లా నుంచి, అందరూ రాంగ్ ఆన్సర్ చేశారు, ఓకే అండి, వెరీ గుడ్ పార్టిసిపేట్ చేసినందుకు. తర్వాత చూద్దాం, కేసరావు అత్తిల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి పంపించారు ఎన్ పార్థసారథి భరత్ నగర్ నుంచి పంపించారు, జవాబు అంటూ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఓకే మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఇక్కడ మాత్రం రాంగ్. ఓకే తర్వాత చూద్దాం, వీరెవరంటే నల్గొండ జిల్లా నుంచి దైడ త్రివేణి చిన్మయి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే అండి. లక్ష్మీ నరసింహశర్మ సత్తెనపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత దైదా భిక్షం వెంకటి వీరు నల్గొండ మిర్యాలగూడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, అనంతపురం నుంచి అనురాధ, రాంగ్ ఆన్సర్. తర్వాత హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు మనకి ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దొడ్డిపట్ల నాగలక్ష్మి అత్తిల్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు విజయశేఖర్ నంద్యాల నుంచి, మామిడి చెట్టు వేప చెట్టు ఉసిరి చెట్టు రావి చెట్టు, ఓకేనండి, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది, ఓకేనా, ఆన్సర్ వెంటనే సెండ్ చేయండి. తర్వాత చూద్దాం, విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు, మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత పంపించారు కుంచి రామ్మూర్తి కుంచివన్పేట నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్ చేశారు.

నెక్స్ట్ చూద్దాం. చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ మళ్ళీ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు తర్వాత శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. సిహెచ్ రామ్మూర్తి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక నెక్స్ట్ ఎవరంటే పాలెం పోలయ్య, అలగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వరు, లక్ష్మి వీరంతా కలిసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఇక తర్వాత ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత చూద్దాం. వీరు సత్యనారాయణ గంగాధర్ పంపించారు ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం వీరు ఇంకెవరు పంపించారంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసర్లంక విలేజ్ నుంచి ధనలక్ష్మి, అరవ ధనలక్ష్మి, సాంబశివరావు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చక్రధర్ మహీధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి ఆర్యన్ కర్ణాటక నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ మళ్ళీ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాను అని రాసి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. తర్వాత వీరు ఎవరంటే హనుమంతు ఒంగోలు నుంచి, ఓకే ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత దీపిక లండన్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. సాయి దర్శన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఓకేనండి. ఇక తర్వాత ఎవరు రాశారంటే గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రెండు ఆన్సర్లు రాశారు. కాకపోతే నేను ఒక ఆన్సర్ దానిలో ఇవ్వలేదు, క్వశ్చన్లో చెట్టు పేరు చెప్పలేదు రాశారు మీరు. ఓకే, ఒక ఆన్సర్ రాంగ్. ఓకే, తర్వాత చూద్దాం. ఇంకా నా పేరు పూజారి ధనుంజయ అంటున్నారు, అనంతపురం నుంచి రాసి పంపించారు వీరు, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే అండి. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, అనంతపురం నుండి అనురాధ పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. ఇక నెక్స్ట్ ఎవరంటే నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్ ధనోజ్ రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, ఎం రావు ఒంగోలు నుంచి జవాబు అంటూ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత పివై విజయశేఖర్ వీరు నంద్యాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. గుంపర్ల శాన్విక కందుక్కూరు నుంచి రాశారు. ఓకే, కాకపోతే మళ్ళీ రాంగ్ ఆన్సరే. అనంతపురం నుంచి హరినాథ్ బాబు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరు రాశారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ మళ్ళీ పంపించారు, ఇందా పంపించారు కదా, రైట్ ఆన్సరే. ఓకే, తర్వాత జి రమేష్ అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఎవరంటే ఓకే, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వీరి పేరు అయితే ఎక్కడ కనిపించటం లేదు నాకు, రైట్ ఆన్సరే. ఇక తర్వాత చూద్దాం, తనుజ నజ్మల్ హిందీపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, దేశిరెడ్డిపల్లి నుంచి అంజన్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, కుంచి రామూర్తి కుంచువానిపేట నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు మళ్ళీ. తర్వాత వరగంటి బదరి విశాల, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు అతిల్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ రామకృష్ణయ్య సుభాష్ ఎనుమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య, ఓకేనండి కాకపోతే రాంగ్ ఆన్సర్. ఆత్మూరు మురళి లక్ష్మి భట్టిప్రోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు, పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నాం అంటున్నారు. ఓకే, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ప్రశ్న లెక్కల ప్రశ్నే, కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, కాకపోతే ఆన్సర్ మీరు వెంటనే సెండ్ చేయగలరు. ఓకేనా, ఆ తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ పంపించారు హైదరాబాద్ నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సర్నే. వెరీ గుడ్ అండి, ఇన్నిసార్లు ట్రై చేస్తున్నారు మీరు. తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని.

మనకి పంపించారు గ్రానేష్ అనంతపూర్ నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత జర్సిత, వీరు గచ్చిబౌల్ నుంచి, జస్రిత గచ్చిబౌల్ నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఓకేనా, నేను అడిగాను ప్రశ్న, వేప చెట్టు, మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏదని అడిగాను. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఓకేనండి, వీటిలో ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది రావి చెట్టు. అంటే మనం ఇది తినే, మన తినేంత పళ్ళని ఇది ఇవ్వదు, మిగతా పళ్ళతో పాటు మిగతావి మనకి ఫ్రూట్స్తో పాటు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మిగతా చెట్లు. ఓకేనండి, అందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ప్రశ్నకి అందరు పార్టిసిపేట్ చేశారు, చాలామంది ట్రై చేశారు, వెరీ గుడ్ అండి. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. ఒకరు పంపించారు సుజన్ కార్తిక్, అనంతపురం నుంచి పంపించారు. ఓకే, నేను ప్రశ్నకి జవాబు చెప్పేశాను, రావి చెట్టు రైట్ ఆన్సర్. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా వినండి. వేసవికాలం కాబట్టి నాన్నగారు పిల్లల కోసం 25 మామిడి పండ్లను ఒక గదిలో ఉంచారు. ఓకేనా, వాటిలో 8 మామిడి పండ్లు పండలేదు. ఓకే, అయితే ఆ గదిలో ఇంకా ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి? ఇది ప్రశ్న, అర్థమైందా? నాన్నగారు పిల్లల కోసం 25 మామిడి పండ్లను ఒక గదిలో పెట్టారు. వాటిలో 8 మామిడి పండ్లు పండలేదు. అయితే ఆ గదిలో ఇంకా ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయి? ఇది ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0826 2488212 నెంబర్కి. మనకి ఫ్రెండ్స్ సెండ్ చేసేస్తున్నారు ఆన్సర్ని. చూద్దాం,

వెల్కమ్ బ్యాక్ టు యువలయా. నేను అడిగాను ప్రశ్న, మరి ఫస్ట్ ప్రశ్నకి ఇంకా ఆన్సర్ మనకి సెండ్ చేశారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, మరి కుటుంబ సభ్యులు. ఓకేనండి, రైట్ ఆన్సర్ ఫస్ట్ దానికి. తర్వాత చూద్దాం, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. మీకు ఈ రైట్ ఆన్సర్ ఎట్టా వచ్చిందో చెప్పండి. ఆకురాత రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరా నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వరగంటి బదరి విశాల, వీరు ఎక్కడి నుంచి అయితే రాయలేదు, ఆన్సర్ మాత్రం కరెక్ట్గా రాశారు. నెక్స్ట్ చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, రాధా ఖమ్మం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక ఎవరు రాసి పంపించారంటే ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని. కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, అయితే ఇంకా ఏం ఆన్సర్ పంపించలేదు, వీరు పేరు రాశారంతే. నెక్స్ట్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎలా వచ్చిందో ఎవరు చెప్పటం లేదు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోల రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయ్య పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ప్రభా చీరాల నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు, కృష్ణవేణి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. రంగం వెంకటస్వామి అన్నయ్య యాడికి నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, భారతి కిషోర్ అనంతపురం నుంచి పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నా ఉన్నారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు మీరు భారతికి, ఓకేనండి. తర్వాత చూద్దాం, దైద భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ని. చక్రధర్ మహీధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్. అందరికీ రైట్ ఆన్సరే వస్తోంది, మీకు ట్విస్ట్ ఇచ్చాను అనుకున్నాను, కాకపోతే అందరు రైట్ ఆన్సర్ రాసి పంపిస్తున్నారు. ఇక తర్వాత చూద్దాం, ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు.

నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ అంజాన్ దేశిరెడ్డిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. తర్వాత భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, చిత్రాల గ్రామం నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సాంబశివరావు ధనలక్ష్మి వీరు ఎక్కడ నుంచి, పెసర్లంక విలేజ్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రమేష్ బాబు రుద్రంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రాచర సుబ్రహ్మణ్య సర్పల్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే ప్రసాద్ పంపించారు ఎల్ఐసి నుంచి, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ దంతి గగన్ పెరుమాళ్ అనంతపురం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే చూద్దాం. ఇక తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే. చిలకమర్రి విశ్వచంద్రిక విద్యుత్ నగర్ హైదరాబాద్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిర పంపించారు రైట్ ఆన్సర్ని. ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఫక్రుద్దీన్ ఫైజా ఇద్దరు పంపించారు అనంతపురం నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సుజన్ కార్తీక్ శారద అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత లక్ష్మీ నరసింహ శర్మ సత్యనపల్లి నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సత్యనారాయణ గంగాధర్ వీరు ధర్మవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఎన్ పార్థసారథి భరత్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వేలవర్తిపాటి సత్యనారాయణ వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. ఇక తర్వాత పంపించారు మనకి, చూద్దాం, ఏం రావు ఒంగోలు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత అనంతపురం నుంచి అనురాధ పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోలు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ వీరంటే కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి ఫస్ట్ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్, రెండో ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్, ఓకే రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత పూజారి ధనుంజయ వీరు పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పాలెం పోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర వీరంతా కలిసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే పేరు ఊరు అయితే లేదు. నెక్స్ట్ చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే, ఓకే లలితాదేవి బాపట్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనండి వెరీ గుడ్. ఇంకెవరు పంపించారంటే చూద్దాం, నాగార్జున లక్ష్మి ఉడంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వాటిలో తినలేదు కాబట్టి ఎలా ఉండేది అలానే ఉన్నాయి అంటున్నారు భారతి కిషోర్ అనంతపురం నుంచి, ఓకే రైట్. ఇంకా తర్వాత అదేంటి రాసి పంపించారు, ఏమంటున్నారంటే వీరు, ఓకే ఆ పండ్లు బుట్టలోనే ఉన్నాయి కదా అని అంటున్నారు, ఓకే రైట్ అండి. కాకపోతే వరగంట బదరి విషయాలు రాసి పంపించారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు కె బ్రహ్మానందరావు ప్రసాదం పండించి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పాపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశు దర్శన చిరువల్లంక నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత అన్వర్ షబ్రీన్ గుంటూరు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ ఫస్ట్

ప్రశ్నకి రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే రెండు సార్లు రాశారు, ఒకటి రాంగ్ ఆన్సర్ రాశారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ ఇస్తే రాసి పంపించండి. ఓకే, తర్వాత వీరు ఎవరంటే గంపర్ల ప్రమీలాదేవి కందుకూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత శ్వేత కందుకూరు నుంచి రైట్ ఆన్సర్, గోపిశెట్టి గీతాంశి రైట్ ఆన్సర్ రాశారు, కోట హర్ష మియాపూర్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్, తర్వాత జస్రిత మియాపూర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఈజీగా ఉంది కదా ప్రశ్న. తర్వాత రాఘవేంద్రరావు రోహిణి వీరు పంపించారు పెసర్లంక విలేజ్ నుంచి.

మీరు ఎవరంటే చేబ్రోలు రామకృష్ణయ్య పంపించారు ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, రైట్ ఆన్సర్. ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత కారంచేడు మండలం నుంచి పంపించారు వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి. అయితే ఆన్సర్ అయితే రాసి పంపించలేదు. ఓకేనండి, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఓకే, వీరు ఎవరు రాశారంటే శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. పివైవి శేఖర్ ప్రసాద్ సుబ్బరాయుడు రైట్ ఆన్సర్ రాశారు. మీరు చదివే తీరు బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. సోమనాథన్ జనార్దనరావు తాటిపర్తి గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మల్లిక లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. ఓకే, రాసి పంపించారు. మేడం గ్లాస్ నీళ్ళైనా తాగండి, ఒక్కసారి ఎక్స్ప్రెస్ రైలు అయిపోయినట్టు చెప్తున్నారు అంటున్నారు. రైట్ ఆన్సర్ రాశారు. కాకపోతే ఎవరంటే వీరు గనగలూరు రామకృష్ణారెడ్డి ఆర్యన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎవరు రాసి పంపించారంటే దంపూర్ బలరామ్ రెడ్డి శివణమ్మ ఇనుమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ చూద్దాం. అనంతపూర్ నుంచి సాయి నగర్ నుంచి హరినాథ్ బాబు రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెసర్లంక విలేజ్ నుంచి అరవ ధనలక్ష్మి సాంబశివరావు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరు ఎవరంటే ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మనకి పంపించారు ఆర్ఎస్వి నరసింహరాజు చింజరాడ్ నుంచి పంపించారు కాబట్టి పండలేదు కాబట్టి అని రాశారు. ఆన్సర్ కరెక్ట్గా ఎంత అనేది మీరు రాయలా. ఓకేనా. తర్వాత చూద్దాం. సాయి దర్శన్ నెల్లూరు నుంచి రాశారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఆన్సర్ అయితే రాసి పంపించలే మీరు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి మళ్ళీ పంపించారు మనకి. అయితే రాసి పంపించారు కిందకి, రైట్ చదివేగా మీకు. ఓకే అండి. తర్వాత ఓకే, నేను అడిగాను ప్రశ్న. నాన్నగారు పిల్లల కోసం 25 మామిడి పండ్లను గదిలో పెట్టారు. వాటిలో 8 మామిడి పండ్లు పండలేదు. అయితే ఆ గదిలో ఇంకా ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి అని అడిగితే అందరు కరెక్ట్ ఆన్సర్ రాశారు. 25 మామిడి పండ్లు ఉన్నాయి. అందరు కంగ్రాచులేషన్స్. మిగతా పండ్లు పండాయా లేదా అని ఎవరు అడగలేదు కదా. ఓకేనా. అందుకని మొత్తం 25 పండ్లు అక్కడే ఉన్నాయి, గదిలోనే ఉన్నాయి. ఓకేనా. ఇక అందరు కంగ్రాచులేషన్స్ అండి. ఇక నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా. రాసుకోండి ప్రశ్న. 4, 11, 18, 25. ఓకే, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని నేను అడగటం లేదు. 4, 11, 18, 25 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? ఓకేనా. 4, 11, 18, 25 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత రాసి పంపించండి తొందరగా. మనకి సమయం కూడా ఎక్కువగా లేదు. కొంతమంది టైప్ చేసి పంపిస్తున్నారు, చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు 25 పళ్ళు అని నేను ఇందాక చెప్పేశాను. ఓకేనండి. మరి వరగంటి బదరి విషయాల నెల్లూరు నుంచి అయితే ఆ సమాధానం ఇంకా ఏం రాసి పంపించలేదు. ప్రశ్నలోని ఆన్సర్ ఉంది కాబట్టి అని అడుగుతున్నారు. గురుగుంట్ల ముంత పెద్దన్న. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. మనకి ఇచ్చారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత రాధా కమ్మర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. అనంతపురం నుండి అనురాధ రాశారు. అయితే ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ రాశారు 25 అని. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాము పద్మ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణ సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. టైప్ చేస్తున్నారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాసి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. ముగ్గురు పేర్లు చదవండి అని అంటున్నారు. కాకపోతే మన సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇద్దరి పేర్లకే కుదిచ్చాము. తర్వాత చూద్దాం. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విజయ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఎలా వచ్చింది ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా. తర్వాత చూద్దాం. సుమతి ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం. ఆత్మూరు మురళి లక్ష్మి భట్టిపురాల నుంచి రైట్ ఆన్సర్. మల్లిక లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. కొండారెడ్డి

ఏం కొండారెడ్డి సిద్ధవటం నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం మీరు ఎవరంటే ఆకురాతి రామకృష్ణ, రాజలక్ష్మి. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. మూడు రైట్ ఆన్సర్లే మూడు ప్రశ్నలకి. తర్వాత రమేష్ బాబు రుద్రంపేట నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, వీరు వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ప్రణవి అండ్ ప్రణతి న్యూఢిల్లీ నుంచి రెండు ఆన్సర్లు రాశారు. అక్కర్లేదు, ఒకటి చాలు ఆన్సర్. ఓకేనండి, తర్వాత చూద్దాం. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. శ్రీరామారావు, అపరాజిత, పెనమల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే అశోక్ రమ్య. అశోక్ రమ్య ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు మూడో ప్రశ్నల్లో, రైట్ ఆన్సర్. ఇక తర్వాత లక్ష్మీ నరసింహ శర్మ, సత్తెనపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, ఆదిత్య గాయత్రి కాకినాడ రూరల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం రావు ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత మీరెవరంటే కోట హారిక రాజమహేంద్రవరం నుంచి పంపించారు, రెండో ప్రశ్నకి సమాధానం రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కాసుల పద్మం గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. వీరు పాలెంపల్లి, ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా, హోబిలం వెంకటేశ్వర్లు, ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చక్రధర్ మహీధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటికీ. ఓకే, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత మనకు పంపించారు వేలవర్తిపాటి సత్యనారాయణ సికింద్రాబాద్ నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఓకే, రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. చిలకమర్రి విశ్వచంద్రిక హైదరాబాద్ నుంచి, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరావు చించినాడు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇవాళ ఎక్కువ మంది అందరూ రైట్ ఆన్సర్లే రాసి పంపిస్తారు. ఎం ప్రతాప్ పైటి జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత రైట్ ఆన్సర్ రాశారు గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఇక తర్వాత మనకి పంపించారు అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ దక్షిణ తిరువల్లంగ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత విజయశేఖర్ ప్రసాద్ వీరు నంద్యాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు హనుమంతు ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. ఓకే అండి, సత్యరెడ్డి అనపర్తి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఓకే, నేను వరగంటి బదరి విషయాల నెల్లూరు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటున్నారు. వెరీ గుడ్ అండి, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, నేను చదివాను, మీరు విన్నారు. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ప్రభా చీరాల నుంచి కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేముల పరశురాములు పద్మ పంపించారు రైట్ ఆన్సర్ని. దయదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, శోభనాథం జనార్దన్ తాటిపర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత మనకి పంపించారు, ఓకే అండి, నెల్లూరు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే. ఇంకా తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రైట్ ఆన్సర్. ఇక తర్వాత

కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ జిల్లా నుంచి దయడ త్రివేణి చిన్మయి, ఓకే రెండు సార్లు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, లత ఉయ్యూరు నుంచి పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు. కడప నుంచి వినయ్ అడుగుతున్నారు క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, సమయం కూడా అయిపోయి వస్తుంది. 4, 11, 18, 25 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత, ఓకేనా. తర్వాత వీర కనకారావు వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు అలా వచ్చిందనమాట అంటున్నారు. అయితే నేను లాస్ట్లో చెప్తాను ఎలా వచ్చిందనేది, మీ స్వరం కోసం మీ లెక్కల కోసం రోజు ఎదురు చూస్తూ ఉంటారు అంటున్నారు, ఓకే థ్యాంక్ యూ. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. వీరెవరంటే గంపర్ల దీప్తి మియాపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. గంపర్ల అరుణ్ కుమార్ లండన్ నుంచి రాశారు. తర్వాత చంద్రిక కందుకూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, కృష్ణమూర్తి వెంకటగిరి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి కొంచెం మిస్టేక్ ఉంది, లిటిల్ బిట్ రైట్ ఆన్సర్ కాకపోతే కొంచెం తేడా ఉంది. తర్వాత వీరు సత్యనారాయణ గంగాధర్ ధర్మవరం నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత అనంతపూర్ నుంచి సాయి నగర్ నుంచి హరినాథ్ బాబు పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మిడతల రామ్మూర్తి ఒరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఎవరంటే పాలెం పోలయ్య రాసి పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనండి వెరీ గుడ్ బాగా ఉంది. తర్వాత ఓకే మన రాసి పంపించారు వీరు. తర్వాత ధనంజయ సిండికేట్ నగర్ నుంచి రాశారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్. తర్వాత చూద్దాం, భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే ఒంగోలు నుంచి రాసి పంపించారు, వీరు ఎం రావు ఎక్స్ప్లెయిన్ చేశారు వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరు రాశారండి, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ వీరు ఇనమడుగు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వెరీ గుడ్. తర్వాత రామకృష్ణ సుభాష్ ఇనమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు. నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మా ఉద్దేశం అంటున్నారు ఆన్సర్ రాశారు కాకపోతే రైట్ ఆన్సర్ని. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పాండు అశోక్ బాబు ఫ్యామిలీ మెంబర్స్, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత కడప నుంచి వినయ్ రాశారు కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు, బాగున్నారు అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ చూద్దాం, డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత రమేష్ అనంతపురం నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి రాశారు, కాకపోతే ఇక్కడ ఆన్సర్ అయితే ఏమీ కనిపించటం లేదు, ఓకేనండి. ఇందాకే రాసి పంపించారుగా మీరు. తర్వాత చూద్దాం, ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రతిరోజు ఉంటుంది అని అడుగుతున్నట్టున్నారు, ఉంటుందా అన్నారు మీరు. 4 గంటలకి ప్రతిరోజు యువలయ క్విజ్ కార్యక్రమం మీకోసం ప్రసారం అవుతుంది. ప్రతిరోజు మీరు పార్టిసిపేట్ చేయండి, మీ ఆన్సర్లు పంపించండి మేము అడిగే ప్రశ్నలకి. ఇక తర్వాత పంపించారు మనకి పెసర్లంక విలేజ్ నుంచి ఆరవ ధనలక్ష్మి సాంబశివరావు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఎం రామారావు ఇరుసుమండ కోనసీమ నుంచి రైట్ ఆన్సర్, ఓకేనండి. నేను అడిగిన ప్రశ్న 4, 11, 18, 25 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అంటే 32, ఓకేనా. అందరూ కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఏంటంటే 7 డిఫరెన్స్ ఉన్నది అన్నిట్లో, ఓకే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ, రేపటి యువలయలో క్విజ్ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం ఈనాటి కార్యక్రమంలో ఆదితాళంలో శ్రీ వైఎన్సి సత్యనారాయణ గారి డోలు వాద్య లయ విన్యాసం వింటారు.

లైవ్ విన్యాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆది తాళంలో శ్రీ వైఎన్సి సత్యనారాయణ గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా 1942 ఏ లవ్ స్టోరీ. ఈ చిత్రానికి కుమార్ సానో గానం.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం
1: వినోదం
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి
0: ఆస్వాదించండి తాజ్మహల్ చిత్రానికి హరిహరన్ ప్రీతి ఉత్తమ్ గానం

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

శ్రోతలకు ఒక ప్రకటన. 2027 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు పద్మ అవార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. వెబ్సైట్ అడ్రస్ http://awards.gov.in. ఆన్లైన్లో దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ జూలై 31, 2026. శ్రోతలు గమనిక విన్నారు.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు మీ అందరికీ నాదొక ప్రశ్న. మన రోజువారీ జీవితంలో టెలికమ్యూనికేషన్ లేని క్షణాన్ని మనం ఊహించుకోగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు మనం ఉపయోగించే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఇవన్నీ ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం మే 17న మనం ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజుకు ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. 1865 మే 17న ప్యారిస్లో మొదటి అంతర్జాతీయ టెలిగ్రామ్ కన్వెన్షన్ జరిగింది. అదే రోజున అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU కూడా స్థాపించబడింది. దీని జ్ఞాపకార్థం 1969 నుండి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. కేవలం సాంకేతికత గురించి మాత్రమే కాకుండా సమాచార మార్పిడి వల్ల సమాజంలో వచ్చే సామాజిక మరియు ఆర్థిక మార్పులపై అవగాహన పెంచడం ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్తో ఈ రోజును జరుపుకుంటాము. డిజిటల్ లైఫ్ లైన్స్ స్ట్రెంథనింగ్ రెసిలియన్స్ ఇన్ ఏ కంట్రోల్డ్ వరల్డ్. ప్రకృతి విపత్తులు లేదా ఇతర సవాళ్లు ఎదురైనప్పుడు మనం కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎంత దృఢంగా ఉండాలో మరియు ఏ ఒక్కరూ కూడా ఈ డిజిటల్ ప్రపంచం నుండి వేరుపడకుండా ఎలా ఉండాలో ఈ థీమ్ మనకు గుర్తు చేస్తుంది. నేడు భారతదేశం టెలికాం రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. 4G విస్తారం నుండి 5G సేవల వరకు మనం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతున్నాము. మన దేశంలో దాదాపు 600,000 గ్రామాలకు 4G సేవలు అందడమే కాకుండా లక్షలాది 5G బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. డిజిటల్ మీడియా కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాల్లోని రైతులకు, విద్యార్థులకు మరియు సామాన్యులకు సాంకేతిక పరిజ్ఞానం చేరువవుతుంది. కాని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఈ డిజిటల్ డివైడ్ లేదా సాంకేతిక వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈరోజు యొక్క అసలైన లక్ష్యం. సాంకేతికతను కేవలం వినోదం కోసమే కాకుండా విజ్ఞానం కోసం, ఎదుటివారికి సహాయపడటం కోసం ఉపయోగిద్దాం. ఈ డిజిటల్ యుగంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుదాం. అందరికీ ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు తొలిప్రేమ చిత్రం నుండి కృష్ణరాజ్ పాడిన పాటను వింటారు.

ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు May 17 అంటే ప్రపంచ రక్తపోటు దినోత్సవం. రక్తపోటు అదేనండి మన భాషలో చెప్పాలంటే బీపీ. ఈ పేరు వినగానే మన ఇంట్లో పెద్దవాళ్ళో లేక మన ఆఫీస్ కొలీగ్సో గుర్తుకొస్తారు కదా. కాని మీకు తెలుసా, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల యువకుల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. అందుకే దీనిని డాక్టర్లు సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే లోపలిది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నా బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.4 బిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అందులో సగం మందికి తమకు బీపీ ఉందని కూడా తెలియదు. కంట్రోల్ చేయకపోతే ఇది గుండెపోటు, పక్షవాతం లేదా కిడ్నీ సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఈ ఏడాది థీమేంటో తెలుసా? కంట్రోలింగ్ హైపర్ టెన్షన్ టుగెదర్. అంటే మనమందరం కలిసి దీనిపై పోరాడాలి. సరే, మరి ఈ సైలెంట్ కిల్లర్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. ముందుగా మీ బీపీ ఎంత ఉందో చెక్ చేయించుకోండి. 130/80 కంటే ఎక్కువ ఉంటే జాగ్రత్త పడాల్సిందే. మనం తినే కూరల్లో ఉప్పు కొంచెం తక్కువ వేయండి. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు వాడటం ఉత్తమం. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవండి. ఎక్సర్సైజ్ గుండెకు బలాన్నిస్తుంది. ఆఫీస్ టెన్షన్లు, ఇంటి చిరాకులు పక్కన పెట్టి రోజులో కొద్దిసేపు ప్రశాంతంగా ఉండండి. లేదా మీకు నచ్చిన పాటలు వినండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. మనం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది. మన బీపీని అదుపులో ఉంచుకుందాం.

నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఒక మంచి మెలోడీ సాంగ్ వినేద్దాం. ఇప్పుడు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

అందరికోసం ఒక పవర్ఫుల్ టాపిక్ మాట్లాడుతున్నాను. ఈ తరం మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి సొల్యూషన్స్, అండ్ అసలు ఈ సొసైటీలో ఒక సింహంలా ఎలా బతకాలో ఈరోజు డిస్కస్ చేద్దాం. అందరూ రేడియో వాల్యూమ్ కొంచెం పెంచండి, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు నేరుగా మీ గుండెలకు తాకబోతున్నాయి. ఆడవాళ్లు అబలలు కాదు, సబలలు అని బుక్స్లో చదువుకోవడం కాదు బాస్. ఈరోజు ప్రాక్టికల్గా చూద్దాం. చదువుకోవడానికి పోరాటం, ఉద్యోగంలో సమానత్వం కోసం యుద్ధం, రాత్రిపూట రోడ్డుపై ధైర్యంగా నడిచే స్వేచ్ఛ కరువు, ఆఫీస్ వర్క్ అటు ఫ్యామిలీ బాధ్యతలు రెండూ మోస్తూ నలిగిపోతున్నారు. వీటన్నిటికీ తోడు సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్, జడ్జిమెంట్స్. డియర్ లేడీస్, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వెయిట్ చేయడం ఆపేయండి. మీ లైఫ్కి మీరే బాస్. చాలామంది మహిళలు చేసే పెద్ద తప్పేంటో తెలుసా? అందరినీ కేర్ చేస్తారు కానీ వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ఫ్యామిలీ, మీ కెరీర్ బాగుంటాయి. ప్రతిదానికి ఎస్ అని చెప్పి మీ మెంటల్ పీస్ని పాడు చేసుకోకండి. నో చెప్పడం అలవాటు చేసుకోండి. రోజులో కనీసం 30 నిమిషాలు మీ ఇష్టాల కోసం, లైక్ వాటెవర్, బుక్స్, మ్యూజిక్, వాకింగ్, అలా మీకోసం మీరు టైం కేటాయించండి. ఏడవడం బలహీనత కాదు, కానీ ఏడ్చి అక్కడే ఆగిపోవడం తప్పు. ఈ జనరేషన్లో సర్వైవ్ అవ్వాలంటే ప్రతి మహిళలకు ఉండాల్సిన అతి పెద్ద ఆయుధం ఆర్థిక స్వాతంత్ర్యం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఎవరిపైనా ఆధారపడకండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. పెళ్ళి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. మీ డ్రీమ్స్ని, గోల్స్ని ఎవరికోసమో త్యాగం చేయకండి. రూపాయి సంపాదించడం అంటే కేవలం డబ్బు కాదు, అది మీ ఆత్మగౌరవం. బిజినెస్ చేయాలా, స్టార్టప్ పెట్టాలా, ఇప్పుడే అడుగు ముందుకు వేయండి. ఒక్కసారి ఆలోచించండి, స్పేస్లో కల్పనా చావ్లా నుండి ఒలింపిక్స్లో పీవీ సింధు వరకు, ఐటీ సెక్టర్ సీఈఓల నుండి పొలాల్లో ట్రాక్టర్లు నడిపే మహిళల వరకు అందరూ చరిత్ర సృష్టిస్తున్నారు. అడ్డంకులు అందరికీ వస్తాయి, కింద పడటం తప్పు కాదు. పడిన ప్రతీసారి రెట్టింపు వేగంతో పైకి లేవాలి. మీ గతాన్ని చూసి ఆగిపోకండి, మీ భవిష్యత్తుకు మీరే శిల్పి. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోండి. కళ్ళల్లో భయం కాదు, ధైర్యం కనిపించాలి. మిమ్మల్ని డీగ్రేడ్ చేసే నెగిటివ్ పీపుల్ని దూరం పెట్టండి. తోటి మహిళలకు సపోర్ట్గా నిలబడండి. సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ లేకుంటే ఈ ప్రపంచమే లేదు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. సమాజం నిన్ను వెనక్కి లాగాలని చూస్తున్న ప్రతిసారి నువ్వు ఆకాశమంత ఎత్తుకెదగాలి. ధైర్యంగా ఉండు, నీ కలలను నిజం చేసుకో. ఇప్పుడు అరవింద్ సమేత చిత్రం నుండి ఆర్మన్ మల్లిక్ పాడిన పాటను వింటారు.

ఒక మంచి పాట విన్నారు కదా, మీ ప్రయాణాన్ని హ్యాపీగా సేఫ్గా మార్చడానికి మీతో మాట్లాడబోతున్నాను. అదే మన రోడ్ భద్రత, రోడ్ సేఫ్టీ గురించి. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. క్షణకాలం పాటు జరిగే నిర్లక్ష్యం ఒకరి ప్రాణాన్ని ప్రమాదంలో పెడుతుంది. ఎన్నో కుటుంబాలు రోడ్డు ప్రమాదాల వల్ల రోడ్డున పడుతున్నాయి. ఈ ప్రమాదాలకు అతిపెద్ద శత్రువు మన చేతుల్లో ఉండే స్మార్ట్ఫోన్. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరం. ఒక్క నిమిషమే కదా అని ఫోన్ లిఫ్ట్ చేస్తే అదే ఆఖరి నిమిషం కావచ్చు. ఇయర్ ఫోన్స్ లేదా బ్లూటూత్ వాడినా మన మైండ్ రోడ్డుపై ఉండకపోవచ్చు. మెసేజెస్ టైప్ చేయడం లేదా రీడ్ చేయడం వల్ల చూపు రోడ్డు నుంచి తప్పుతుంది. ఫోన్ కాల్స్ వల్ల బ్రెయిన్ రియాక్షన్ టైం చాలా వరకు తగ్గిపోతుంది. డ్రైవింగ్ స్టార్ట్ చేసే ముందే ఫోన్ సైలెంట్ మోడ్ లేదా డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టండి. అర్జెంట్ కాల్స్ మాట్లాడాల్సి వస్తే బండిని రోడ్డు పక్కన సురక్షితమైన చోట పార్క్ చేసి మాట్లాడండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సోషల్ మీడియా నోటిఫికేషన్స్ చూడటం పూర్తిగా మానేయండి. టూ వీలర్ అయితే ఐఎస్ఐ మార్క్ హెల్మెట్, కార్ అయితే సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. అతివేగం ప్రమాదకరం అని గుర్తించి నిర్ణత స్పీడ్ లిమిట్ పాటించండి. ట్రాఫిక్ సిగ్నల్స్ అస్సలు జంప్ చేయొద్దు. నో పార్కింగ్ వన్ వే రూల్స్ పాటించండి. డ్రంక్ అండ్ డ్రైవ్ మీ ప్రాణాలకే కాదు, ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పే. మన కోసం ఇంట్లో ఎవరో ఒకరు ఎదురు చూస్తూ

నే ఉంటారు. ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క నిమిషం తొందరపాటు మీ జీవితాన్ని మార్చేయకూడదు. నిదానమే ప్రధానం, సురక్షిత ప్రయాణమే మన లక్ష్యం అని గుర్తుంచుకోండి. ఇప్పుడు నువ్వే నువ్వే చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన పాటను వింటారు.

0: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోని మాటది.
1: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
0: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
1: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
0: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
0: ఇక వెళ్ళమ్మా.
2: ఆర్బీఐ అంటోంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
3: కాదు,
0: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
1: మరి ఆ కమ్మలు,
0: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్ ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సిడాట్ భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతల అభివృద్దికి ఊతమివ్వనుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతలు, డీప్ టెక్ ఇన్నోవేషన్, అధునాతన తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచ స్థాయి కేంద్రంగా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలు, యువ ఆవిష్కర్తలకు ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్టు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే వితంతు పింఛన్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం లబ్దిదారులకు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అనంతపురంలోని లలిత కళాపరిషత్లో కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొంటూ,
6: విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇంజనీర్ కావాలి అనుకుంటే ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సహకరిస్తా ఉంది. ఈ రోజు నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన విద్య అందిస్తూ నాణ్యతమైన గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ క్వాలిఫై టీచర్లు ఈ రోజు మన దగ్గర ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించండి, నాణ్యతమైన విద్య మేము అందిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నాం.
5: ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెల్లవారుజామునే భక్తులు

0: పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పాడేరుతో పాటు అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు తదితర మండలాల నుంచి వేలాది మంది గిరిజన భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సంప్రదాయం ప్రకారం మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికపూడి గ్రామంలో మంత్రి ఈరోజు పలు అభివృద్ది పనులను పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పేద గృహాలకు విద్యుత్ భారం తప్పుతుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు సూర్యఘర్ కనెక్షన్లను ఉచితంగా, బీసీలకు 20,000 రూపాయల రాయితీని రాష్ట ప్రభుత్వం ఇస్తుందన్నారు. పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై ఈరోజు మున్సిపల్ వాటర్ వర్క్స్ ను ఆకస్మికంగా సందర్శించి తాగునీటి చెరువుల్లో ఉన్న నీటి నిల్వలను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల తక్షణమే బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యువత మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఫ్యాక్టరీ క్లబ్ క్రికెట్ లీగ్ పోటీలను జిల్లా ఎస్పీ నాగేష్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ యువతలోని అనంతమైన శక్తి సామర్థ్యాలను సానుకూల మార్గంలో మళ్లించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. రాష్ట వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఈగల్ ఆధ్వర్యంలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ,
1: గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. ఆ క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. ఈగల్ క్లబ్స్ ద్వారా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈగల్ కూడా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలోని యువత అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, కనీసం 2 క్రీడలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఒత్తిడిని అధిగమించాలన్నా, జీవితంలో అత్యున్నతమైన లక్ష్యాలు చేరాలన్నా సరే క్రీడలు చాలా ఉపయోగపడతాయి.
0: మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం రేపు కలెక్టరేట్ నిర్వహిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చన్నారు. మీకోసం వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీ కేరళంలో ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తమిళనాడుపై ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఈశాన్య తమిళనాడులో కేంద్రీకృతమై ఉందన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు.

0: ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః.
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ దేశస్య ద్విదివసీయ యాత్రాయాం గోథెన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్.
1: సహ స్వీడన్ దేశస్య ప్రధానమంత్రిణా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ వ్యాపార హరిత పరివర్తన AI తథా రక్షాక్షేత్రేషు సహకారస్య సమీక్షయై వార్తాలాపం కరిష్యతి. భారత నీదర్లాండ్స్ దేశౌ ద్వైపాక్షిక సంబంధాన్ సామరిక సహభాగిత్వేన వర్ధితవంతౌ. ప్రముఖేషు క్షేత్రేషు సహయోగం సుదృఢం కర్తుం 17 సంధిపత్రేషు హస్తాక్షరితవంతౌ. హోర్ముజ్ జలసంధౌ వాణిజ్యిక నౌకాయానస్య ఉపరి ఆక్రమణాన్ని అస్వీకార్యాని ఇతి భారతేన నిందితం. కాంగో యుగాండా దేశయోః ఇబోలా ప్రకోపః అంతరాష్ట్రీయ చింతాయాః సార్వజనిక స్వాస్థ్యాపత్కాలేతి విశ్వ స్వాస్థ్య సంఘటనేన ఘోషితం. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య శ్రేయాంసి వాల్లిసెట్టి ఇత్యేషా బావోజీ చైనా మాస్టర్స్ స్పర్ధాయాం మహిళా ఏకల క్రీడాయాం రజత పదకం విజితవతి.
3: అథ వార్తాః విస్తరేణ. భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోథెన్బర్గ్ నగరం సంప్రాప్తవాన్. నెదర్లాండ్స్ దేశస్య స్వీయాం యాత్రాం సమాప్య అసౌ అద్య సాయంకాలే స్వస్య పంచదేశానాం యాత్రాయాః తృతీయ చరణే స్వీడన్ దేశం సంప్రాప్తవాన్. స్వీడన్ దేశస్య స్వీయాయాం ద్విదివసీయ యాత్రాయాం శ్రీమోదీ అద్య స్వీడిష్ ప్రధానమంత్రిణా ఉల్ఫ్ క్రిస్టర్సనేన సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. తథా ద్విపక్షీయ సంబంధానాం సర్వేషాం పక్షాణాం సమీక్షాపి విధాస్యతి. ఉభయోః పక్షయోః వ్యాపారః హరిత పరివర్తనం కృత్రిమ బుద్ధిమత్తా స్టార్టప్స్ సుదృఢ ఆపూర్తి శృంఖలాః రక్షా అంతరిక్షం జలవాయు పరివర్తనం జనసంబంధాశ్చ ఇత్యాదిషు సహయోగస్య నూతనాన్ మార్గాన్ అన్వేష్టుం అపేక్షాస్తి. ఉభౌ ప్రధానమంత్రిణో ఉర్సులా ఫాన్ డెర్ లేయన్ ఇత్యనయా యూరోపీయ ఆయోగస్య అధ్యక్షయా సహ మిలిత్వా యూరోపీయ ఉద్యోగ గోల్మేజ సమ్మేళనం అపి సంబోధయిష్యతః యత్ ప్రముఖం అఖిల యూరోపీయ వ్యాపారమంచమస్తి. స్వస్య ద్విదివసీయాయాః నెదర్లాండ్స్ దేశస్య యాత్రాయాం ప్రధానమంత్రి శ్రీమోదీ స్వస్య డచ్ సమకక్షీయేణ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభౌ దేశౌ రక్షా మహత్వపూర్ణ ఖనిజ తథా అన్యేషు ప్రముఖ క్షేత్రేషు సహయోగం సుదృఢీకర్తుం 17 సంధిపత్రాణి హస్తాక్షరితవంతౌ. ఉభౌ నేతారౌ పశ్చిమ ఏషియా దేశస్య స్థితేః తథా వైశ్విక ఊర్జా ఆపూర్తి వ్యాపారస్య ఉపరి తస్య ప్రభావస్య విషయ గభీరాం చింతాం ప్రకటితవంతౌ. సామాజికాంతర్జాలీయే పటలే లిఖితే సందేశే శ్రీమోదీ ఉక్తవాన్ యత్ నెదర్లాండ్స్ దేశస్య తస్య యాత్రా ద్విపక్షీయ సంబంధాన్ నూతనే స్తరే నేష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మై మాసస్య 31 దినాంకే ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే దేశ విదేశస్థ జనైః సహ విచార వినిమయం కరిష్యతి. ఇదం హి మాసికస్య రేడియో కార్యక్రమస్య 34వ సంస్కరణం భవిష్యతి. జనాః నమో యాప్ ఇతి చలదూరభాషీయతంత్రాంశే మై GOV ఓపెన్ ఫోరం ఇత్యత్ర అథ చ 1800011780 అనేన దూరభాషసంఖ్యామాధ్యమేన చ కార్యక్రమస్య విషయ స్వీయ ప్రతిక్రియాం దాతుం శక్నువంతి. ఆగామి సంస్కరణాయ పరామర్శాః అస్య మాసస్య 31 దినాంకపర్యంతం స్వీకృతాః భవిష్యంతి. హోర్ముజ్ జలసంధ్యాం వాణిజ్యిక నౌకాసు కృతం హోర్ముజ్ ఆక్రమణం అస్వీకార్యం ఇతి కథయన్ సంయుక్త రాష్ట్రసంఘే భారతస్య స్థాయి ప్రతినిధి పర్వతనేని హరీశః ఉక్తవాన్ యత్ నాగరిక నౌకా చాలకానాం లక్ష్యీకరణం తథా నౌవహన స్వాతంత్ర్యస్య బాధా కేనాపి ప్రకారేణ న్యాయోచితం న భవితుమర్హతి. సహ వైశ్విక ఊర్జా ఆపూర్తి ప్రవాహస్య సురక్షా విషయే సంయుక్త రాష్ట్రస్య ఆర్థిక సామాజిక పరిషదః విశేష సభాయాం భాషణం కుర్వనాసీత్. శ్రీహరిశస్య ఏషా టిప్పణీ ఓమాన్ తటస్య సమీపే భారతీయ ధ్వజయుక్తాయాం వాణిజ్యిక నౌకాయాం జాతస్యాక్రమణస్య కతిపయ దినానంతరం ఆగతా. ప్రియాః శ్రోతారః, సంస్కృత

ప్రసార విశేషాలు. ఏ పూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ కార్యక్రమంలో 6:35 జానపద రంజనీ కార్యక్రమంలో శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం హైదరాబాద్ నుంచి, 7:45 చిత్రమంజరి సినిమా పాటలు, 8:00 యువ అనే యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో రాజ్యసభ గురించిన వివరాలు, సినిమా పాట మునకంశాలు ఉంటాయి. 8:15 90 వసంతాల ఆకాశవాణి నా అనుభవాలు విజయవాడ కేంద్రం నుంచి, 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ నుంచి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి,

విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో. రాజ్యసభ గురించిన వివరాలు, సినిమా పాట మునక అంశాలు ఉంటాయి. 8:15 90 వసంతాల ఆకాశవాణి నా అనుభవాలు విజయవాడ కేంద్రం నుంచి, 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ నుంచి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి, 9:30 మధురి గీతాలు, 10:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఏ పూట ప్రసారం కానున్న వివరాలు. ఇక రేపటి ప్రసారాలు చూద్దాం. రేపుదేం 6:00 దేశభక్తి గీతం బృందంగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో శివస్తుతి, శివుని భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కులం మతం పరిపూర్ణ సిద్ధానంద స్వామి గారి వ్యాఖ్యానం. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో గొర్రెల పెంపకం వివరాలు, శ్రీ జి ఆదినారాయణ రెడ్డి గారు అందించే వివరాలు. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 ఉదయకిన్నెల కార్యక్రమంలో శ్రీ దేవులపల్లి విశ్వనాథం గారి స్వీయ కవితలు, అనంతరం శ్రీ పిన్నిక వెంకటేశ్వర్లు గారి స్వీయ కవితలు. 7:45 భావలహరి మృదుమధుర గీతామంజరి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ, ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పీడకల కథానిక వింటారు. రచన పఠనం శ్రీమతి పి రాజలక్ష్మి. 10:00 తిరిగి 12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:30 ప్రసార విశేషాలు. 6:35 అన్నమాచార్య కీర్తనలో నిత్య సంతోషిని గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి. 7:15 కిసాన్ వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పాడి పశువుల యాజమాన్యం గురించి ఒంగోలు సంచార పశు వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణ సాయి గారితో పరిచయం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో క్రీడావలోకనం, వారంలో జరిగిన వివిధ క్రీడలపై సమీక్ష. అనంతరం 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు విజయవాడ కేంద్రం నుంచి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి, 9:30 పాటకు వేలాయర వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం. 10:00 సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఏ పూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

గానూ ఆహ్లాదంగానూ కనిపిస్తుంది. ఆకుపచ్చటి చీర సింగారించుకున్నట్లు వరిమాగాణాలు వచ్చేవారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాయా అన్నట్లుంటాయి. పొలాల్లో నీరు పారించే పిల్లకాలువలు మనకు దిక్సూచిలా కనిపిస్తాయి. దూరాన కనిపించే కొండలవారు, దూదిపింజల్లా సాగే మబ్బుతునకలు, ఎత్తు పల్లాలతో వయ్యారాలు వలకబోస్తున్న కొండలను తాకుతూ ముందుకు పోతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఇలా ప్రకృతి వడిలో మనం ఉన్నాం. వివిధ రకాల సంప్రదాయాలతోనూ వివిధ రకాల జీవన విధానాలతోనూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కష్టించి పనిచేసే రైతన్నలు, కూలీలు, శ్రమజీవులు శ్రమను మర్చిపోయే వైనంతో అలవోకగా మాటే పాటై నాట్లు వేసే పాటలు, అమ్మోరు జాతరల్లో భక్తి పారవస్యంతో పాడే పాటలు, ఇంకా పెళ్లిళ్లల్లోనూ పేరంటాళ్లల్లోనూ వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా సాగేటువంటి పల్లెపదాలు జానపదాలుగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొండల్లో కోనల్లో నివసించే వారి మాటే పాటగా వీణుల విందుగా ఉంటుంది. ఇలాంటి జానపద కళలను మరుగున పడిపోకుండా జనబాహుళ్యానికి అందించే ఉద్దేశంతో సంస్కార్ గీత్గా అందిస్తోంది మీ ఆకాశవాణి. ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతాలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి బృందం ఆలపించిన జానపద గీతాలు విందాం. అమ్మ ఎక్కడికే, దేవి ఎక్కడికే, పలనాటి పన్నీరు పైనమెక్కడికే అంటూ పాడేటువంటి ఈ జానపదాన్ని విందాం.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో సంస్కార్ గీతిలో భాగంగా శ్రీమతి అక్కల ఉమాదేవి పాడిన సాంప్రదాయ జానపద గీతాలు విందాం.
1: గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చెరువుగట్లపైన మామిడి చెట్లు పెరిగి ఉంటాయి. మామిడి పూత వచ్చినప్పుడు అక్కడ సువాసనలు వెదజల్లేటువంటి వైనం మనకెంతో అందం

సూర్యచంద్రుని చూడా, మా అబ్బాయి కళ్ళను చూడా అంటూ వరుణి యొక్క అందాన్ని చెప్తూ పెళ్ళికూతురి అందాన్ని తక్కువ చేసే ఈ సరదా పాటను జానపదంగా పాడుతున్నారు. విందాం మరి.

దొరికిందబ్బాయా, మనకేడా కుదిరిందబ్బాయా, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి కన్నుల జోడ, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి కన్నుల జోడ, ఈ గుంట కళ్ళ పెళ్లి కూతురు మనకేడా దొరికిందబ్బాయా, మనకేడా కుదిరిందబ్బాయా, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి ముక్కుని జోడ, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి ముక్కును జోడ, ఈ సొట్ట ముక్కు పెళ్లి కూతురు మనకేడా దొరికిందబ్బాయా, మనకేడా కుదిరిందబ్బాయా, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి బొగ్గల జోడ, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి బొగ్గల జోడ, ఈ సొట్ట బొగ్గల పెళ్లి కూతురు మనకేడా దొరికిందబ్బాయా, మనకేడా కుదిరిందబ్బాయా.

కిందబ్బాయా, మనకే డాకుదిరిందబ్బాయా, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి చేతులు జోడ, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి చేతులు జోడ, ఈ పుల్ల చేతుల పెళ్లి కూతురు మనకేడ దొరికిందబ్బాయా, మనకేడ కుదిరిందబ్బాయా, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి పెదవుల జోడ, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి పెదవుల జోడ, ఈ నల్ల పెదల పెళ్లి కూతురు మనకేడ దొరికిందబ్బాయా, మనకేడ కుదిరిందబ్బాయా, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి జుట్టును జోడ, సూర్య చంద్రుల్ని జోడమబ్బాయి జుట్టు జోడ, ఈ పిలక జుట్టు పెళ్లి కూతురు మనకేడ దొరికిందబ్బాయా, మనకేడ కుదిరిందబ్బాయా, సూర్య

0: కార్యక్రమంలో ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారేమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు విందాం.
4: ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతన్న అహరహం శ్రమించి కళ్ళాలు ఇలా. ఈ వరుసలో రైతు కూలీల వలస విధానాన్ని జానపదంగా ఆలపిస్తోంది. ఆ వైనాన్ని విందామా?

జానపద గేమ్ విన్నారు కదా. ఇంతటితో ఈనాటి మా జానపద రంజని కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్మోజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన

పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్ కు చెందిన గ్రైపెన్ యుద్ద విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి. గోతెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటి సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా ఫాండర్ లేన్ తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోతెన్బర్గ్ బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్ లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచాన ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీ కండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ 4వ తేదీన సతీశన్ ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలుండగా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ముఖ్యమైనవి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, వాణిజ్యం, పరిశ్రమల సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైల్ సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఇది కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్, దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలో

ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్ చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న కనీసం ధర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట్ర సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎన్సీబీ నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని ఎన్డీపీఎస్ చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. కౌజాల్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 ఎన్సీబీ కేసులు, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులు తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ను స్థాపించిన గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 222 పరుగులు చేసింది. ఈరోజు జరిగే మరో మ్యాచ్లో 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తెలంగాణ రైతు సోదరులకు స్వాగతం. నేడు అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకు ఇచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి అర్చన గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియచేయండి.
1: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధన విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో, అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాల్లో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగితో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంఘటితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనకి ఇదివరకే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మే 23 వరకు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాలు శాస్త్రవేత్తల ద్వారా మరియు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కలిసి చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో రైతు వేదికలో.
0: చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు, ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్ నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
1: మనకి మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో కానీ మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో గాని, మొక్కజొన్నలో గాని, పత్తిలో గాని సిఫార్సు చేసిన దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు, రైతు సోదరి మనులు 3 నుంచి 4 గాని, 4 నుంచి 5 బ్యాగులు గాని ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం, రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని

0: ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయనే ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గానీ ఎక్కువగా గాలులు వీచినా గానీ చేను అనేది అడ్డం పడిపోతుంది. అదే విధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
1: కావున చక్కటి అవగాహన నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటివి ఉంటే కూడా రైతులకు తెలియచేయండి.
0: ప్రత్యామ్నాయ పద్ధతులు, ముఖ్యంగా మనం నత్రజని వాడకాన్ని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్ట్ కానీ, పశువుల పేడ కానీ, కోళ్ల ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26-35% వరకు రసాయనాలు వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజొల్లా కానీ, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా కానీ, ఇంకా మనకి రైజోబియం కానీ, ఇటువంటి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
1: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే ఇది, పేపర్లో రేడియోలో కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో వీరిస్తారు, ఆ వివరాలు ఒకసారి.
0: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ మనం తినడానికి కానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్కి కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్ళవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5 నుంచి 8 వరకు పెడితే మనకి ఒక వారం రోజుల వ్యవధిలో మగరెక్క పురుగులు అనేవి ఆడపురుగు ల్యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలు వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించవచ్చు. అదేవిధంగా పురుగు సంతతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకొని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వేప నూనె 1500 PPM 1 లీటర్ 1 ఎకరానికి ప్లస్ 1 పురుగు మందు కలిపి పిచికారీ చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. వరిలో అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే, పత్తి చుట్టూ 1-2 వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు కానీ, శనగపచ్చ పురుగు కానీ, వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు కానీ లేకపోతే ఆమ్దం మొక్కలు కానీ వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావలసిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్, ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మొగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమై ఆ బుట్టలో పడతాయి. సో దానివల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మన పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయ్యారి బామ గాని, తుత్తురు బెండ గాని, ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదేవిధంగా మొక్కజొన్నలో గాని, కందిలో గాని మనము ఈ పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, ఎర్ర పంటలు గాని వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగుళ్ళని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు పురుగులకి ఇటువంటివి వాడతాం, ఎర్ర పంటలు కానీ, లింగాకర్షక బుట్టలు కానీ, కంచె పంటలు కానీ వేసుకుంటాం. తెగుళ్లను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2-3 కిలోలు, 100-150 కిలోల పశువుల పేడలో

0: బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగులు కానీ, ఎండుకుళ్ళు తెగులు కానీ, వైరస్లు కానీ, సూక్ష్మజీవులు కానీ ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగులని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది, పెట్టుబడి అనేది తగ్గించుకుని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకాన్ని అనేది తగ్గించుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను, ఎరువులను వాడడంలో, తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారి చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు. మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ అందజేస్తే ఏ సమయంలో, ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు సదస్సులు నిర్వహిస్తుంటారు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు, సూచనలు ఇస్తుంటారు? ఒకసారి చెప్పండి.
0: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి ఈ సలహాలు, సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్ లో గానీ, మే ఎండింగ్ లో గానీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న గానీ, వరి గానీ, మొక్కజొన్న గానీ, కందులు గానీ వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్ లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా, యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం, అంటే సాగు ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్. అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్, టెక్స్ట్ మెసేజ్ లో గానీ, వాయిస్ మెసేజెస్ లో గానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏ యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోడీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు, మెసేజెస్లు, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్, మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
1: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయం అయినటువంటి మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా, కొన్ని వెబ్సైట్ ద్వారా రైతుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
0: ప్రస్తుతమైతే మే నెలలో మనము మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, ఏఈఓస్ కానీ వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ కానీ, బులెటిన్స్ కానీ, పాంప్లెట్స్ కానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా, ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి, ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4 నుంచి 5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు, మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో, ఆ పురుగుల యొక్క లార్వాలను గాని, ప్యూపాలను గాని ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా, పురుగుల పెడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి, ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్థ దశలు గానీ, లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా గానీ, శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా గానీ, అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి, పచ్చి రొట్టె ఎరువులు మనం ఖచ్చితంగా మే నెలలో 1 నుంచి 2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
1: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
0: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము, జీలుగా చెప్తాం జనరల్ గా. జనుము, జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు గానీ, లేకపోతే మనకి నూనె గింజలు గానీ,

0: ఇంకా లేకపోతే చిరుధాన్యాలు కానీ ఏవైనా ఒక 9 గింజలు, పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్న, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్న, నూనె గింజల్లో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాలు అన్నింటినీ ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియ దున్నాలి. కలియ దున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని కలియ దున్నినట్లయితే అది మనకి బాగా కుళ్ళి
1: నేలను
0: మంచి ఎరువు
1: సారవంతం చేస్తుంది.
0: సారవంతం చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి, నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
1: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే

0: కోసం కానీ ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
1: మనకి ముఖ్యంగా వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరూ చేత్తో కొయ్యడం లేదు, ప్రతి చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఎవరో ఒకరిద్దరు రైతులు, ముగ్గురు నలుగురు రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది. రెండు చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
0: ఇక మరి పిచికారీ అంటే మనం స్ప్రేయర్స్ ఈ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించ ఈ పిచికారీ చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఒకసారి వివరించండి.
1: మనకి ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారి పవర్ స్ప్రేయర్స్ కానీ నాప్సాక్ స్ప్రేయర్స్ కానీ భుజానికి పెట్టుకొని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారి చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారి చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం పిచికారి చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం కానీ కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం కానీ మంచి యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి కానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు కానీ పిచికారి చేసేటప్పుడు కానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారి చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారి చేసేటప్పుడు నీళ్లు కానీ ఆహారం కానీ సిగరెట్ కానీ ఏదైనా మందు కానీ పానీయాలు కానీ తాగడరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారి చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు రైతు సోదరులు.
0: ఈ మధ్య కాలంలో డ్రోన్ల వ్యవహారం కూడా మనం చూస్తున్నాము.
1: డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో ఒక 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు కానీ ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదే విధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంతంగా పురుగు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీనివల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటుంది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు.
0: ఉపాధి పొందవచ్చు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా మన రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్నినో అనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడవచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
1: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది, నీటి వనరుల కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి చేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పుడే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సునా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638, Kunaram Vari 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలని రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్రిసాట్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 150 రోజులు, 140 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా, గ్రౌండ్నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ, కంది కానీ, వరి కానీ ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
0: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
1: ధన్యవాదాలండి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరింతవరకు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఆయుధం చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ ఉషా పాడిన పాట

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తర్వాత పాట ఆజాద్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పడిన పాట.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో రాజ్యసభ గురించిన వివరాలు, సినిమా పాట మునగ అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా విద్యా సమాచారం గురించి విందాం. ఐఐఎం ముంబైలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ముంబై 2026 నుంచి 2030 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా ప్రారంభించిన అండర్ గ్రాడ్యుయేట్ యూజీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. విభాగాలు డిజిటల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, మిషన్ లెర్నింగ్ ఎంఎల్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ మేనేజ్మెంట్లో మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, స్ట్రాటజీ వంటి మేనేజ్మెంట్ కోర్సులు. అర్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 10

తక్కువ స్థాయిలో గణితం ఫిజిక్స్ తప్పనిసరిగా సబ్జెక్టులుగా ఉండాలి. వయస్సు 1/8/2026న లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. ఎంపిక విధానం జేఈఈ మెయిన్ పేపర్ 1/2026 స్కోర్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15/6/2026. వెబ్సైట్ https://iimmumbai.ac.in వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును. మీరు ఇంతవరకు విద్యా సమాచారం విన్నారు. కార్యక్రమంలో సినిమా పాట విందాం. సెవెన్ పేజీ బృందావన కాలనీ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట

కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. కార్యక్రమంలో రాజ్యసభ గురించిన వివరాలు తెలుసుకుందాం. పార్లమెంట్లోని ఎగువ సభకు రాజ్యసభ అంటారు. రాజ్యసభ అనగా రాష్ట్రాల సభ అని అర్థం. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభ్యులు ఎన్నుకుంటారు, అందుకే దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. దీని సభ్యుల సంఖ్య 250. ఇందులో రాష్ట్రాల నుంచి 229, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 9, మిగతా 12 స్థానాలకు వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి ప్రతిపాదిస్తారు. అయితే ప్రస్తుతం సభ్యుల సంఖ్య 245. ఇందులో రాష్ట్రాల నుంచి 229, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 4, వివిధ రంగాలలో ప్రసిద్ధులైన వారిని 12 మందిని రాష్ట్రపతి ప్రతిపాదిస్తారు. సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3వ వంతు సభ్యులు పదవీకాలం పూర్తవుతుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రాజ్యసభకు సభాపతి చైర్మన్గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. సభ్యుల నుంచి ఒకరిని ఉపసభాపతిగా ఎన్నుకుంటారు. లోక్సభ వలె రాజ్యసభ రద్దు కావడం అనేది ఉండదు. లోక్సభ వలనే రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించి ఇరు సభల మధ్య వివాదం తలెత్తినప్పుడు 2 సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తారు. అయితే రాజ్యాంగ సవరణకు సంబంధించి విషయాలు 2 సభల్లోనూ అంగీకారం పొందితేనే అది సాధ్యపడుతుంది. రాజ్యసభలో ఏదైనా విషయంపై ఓటింగ్ జరిపినప్పుడు సమాన సంఖ్యలో ఓట్లు వచ్చినప్పుడు సభాపతి తన నిర్ణయాత్మక ఓటును వేస్తారు. రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అధికారం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలలో మాత్రం ఓటేసే అధికారం లేదు. రాజ్యసభ తన మొదటి సమావేశంను 1952 మే 13 నిర్వహించారు. 1954 ఆగస్టు 23 సభలో పీఠాధిపతి ప్రకటించిన నామీకరణం రాజ్యసభ అని పిలువబడే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కు దానికి స్వంతమైన విలక్షణమైన లక్షణాలు ఉన్నాయి. 2వ చాంబర్ మూలాన్ని 1918 దాటి మాంటింగ్ చెంప్స్ఫోర్డ్ నివేదికలో గుర్తించవచ్చు. భారత ప్రభుత్వ చట్టం 1919 కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని అప్పటి శాసనసభ 2వ గదిగా నిర్బంధించబడిన ఫ్రాంచైజీతో రూపొందించడానికి అందించింది. 1921 ఉనికిలోకి వచ్చింది. గవర్నర్ జనరల్ అప్పటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్కు ఎక్స్ అఫీసియో ప్రెసిడెంట్ భారత ప్రభుత్వ చట్టం 1935 దాని కూర్పులో ఎటువంటి మార్పులు చేయలేదు. 1946 డిసెంబర్ 9 తొలిసారి సమావేశమైన రాజ్యాంగ పరిషత్ 1950 కేంద్రం శాసనసభ కూడా పనిచేసే అది తాత్కాలిక పార్లమెంటుగా మార్చబడింది. ఈ కాలంలో 1952 మొదటి ఎన్నికలు జరిగే వరకు రాజ్యాంగ సభగా పిలువబడే సెంట్రల్ లెజిస్లేచర్ తర్వాత తాత్కాలిక పార్లమెంటు ఏకసభగా ఉంది.

రాజ్యాంగంలోని 80వ అధికారం రాజ్యసభ గరిష్ట బలంను 250గా నిర్దేశిస్తుంది. అందులో 12 మంది సభ్యులు రాష్ట్రపతిచే నామినేట్ చేయబడతారు. 238 మంది రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు అయితే రాజ్యసభలో అప్పటి బలం 245. అందులో 233 మంది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ, పుదుచ్చేరి 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. రాష్ట్రపతిచే సాహిత్యం, సైన్స్, కళ, సామాజిక సేవ వంటి అంశాలకు సంబంధించి ప్రత్యేక జ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న రాష్ట్రంలోని జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయింపు జరుగుతుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు పర్యవసానంగా 1952 నుంచి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించబడిన రాజ్యసభలో ఎన్నికైన సీట్ల సంఖ్య ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది. అర్హతలు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 పార్లమెంటు సభ్యుల స్వతంత్రంకు అర్హతలను నిర్దేశిస్తుంది. రాజ్యసభ సభ్యునికి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ఈ ప్రయోజనం కోసం నిర్దేశించిన ఫారం ప్రకారం ఎన్నికల సంఘం ఆ తర్వాత అధికారం ఇచ్చిన వ్యక్తి మరియు ప్రమాణం లేదా ప్రయాణం చేసే సభ్యత్వం పొంది ఉండాలి. కనీసం 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ప్రకటిత నేరస్తుడిగా ఉండకూడదు. దివాలా తీసే వ్యక్తి ఉండకూడదు. అంటే వారు ప్రస్తుత పద్ధతిలో తిరిగి చెల్లించలేని రుణంలో ఉండకూడదు. వారి ఆర్థిక ఖర్చులను తీర్చగల సామర్థ్యం కలిగి ఉండాలి. భారత ప్రభుత్వం కింద ఏ ఇతర లాభదాయక పదవిని కలిగి ఉండకూడదు. మనస్తత్వ లోపం కలిగి ఉండకూడదు. పార్లమెంటు చేసిన ఏదేని చట్టం ద్వారా లేదా దాని కింద సూచించబడిన ఇతర అర్హతలను కలిగి ఉండాలి. ఇవి ఈనాటి రాజ్యసభలోని కొన్ని ముఖ్యమైన అంశాలు. మీరు ఇంతవరకు రాజ్యసభ గురించిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మా యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ

0: తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం వింటారు.
1: తెలుగు ప్రజల చిరకాల కోరిక అదేమిటంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రాన్ని మొదలుపెట్టడం. 1948 డిసెంబర్ 1వ తారీఖు తను విజయవాడ ఆకాశవాణి ప్రారంభించారు. అయితే అది కేవలం 1 కిలోవాట్ మీడియం వేవ్ ఇచ్చారు. స్టేషన్ చాలా శక్తి తక్కువగా ఉంటుంది. అది సుమారు 40-50 మైళ్ళ దూరంలో మాత్రమే వినిపిస్తుంది. తర్వాత కొన్నేళ్ళకి 20 కిలోమీటర్లు ఇచ్చారనుకోండి, నంబరు నుంచి అంతా స్టార్ట్ అయ్యేది. విజయవాడ రేడియో స్టేషన్ని ఆనాటిలో బ్రిటిష్ వాడు ఒక క్లబ్గా వాడే బిల్డింగ్ని బందర్ రోడ్లో పెట్టారనమాట. కార్యక్రమాలు బాగానే జరుగుతుండేవి. ఎందుచేతనంటే నిష్ణాతులైన వాళ్ళందరినీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గాను ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ఆఫీసర్స్ గాను పంపించడం జరిగిందనమాట. అప్పుడు సూర్యనారాయణమూర్తి గారు, తర్వాత అయ్యగారి వీరభద్రరావు గారు, పిల్లల వెంకటేశ్వర్లు గారు, ఆచార్య జానకిరామ్ గారు, ఇంకా ఇట్లా జలసూత్రం శాస్త్రి గారు, తర్వాత ప్రయాగ నరసింహశాస్త్రి గారు, ఇట్లాగూ చాలామంది పెద్దవాళ్ళందరూ అక్కడ మన ఆఫీసర్లుగా వచ్చారు, పనిచేశారు, చాలా ఇంప్రూవ్ చేశారు వాళ్ళకి శక్తి కొద్దీ. మంచి ఆర్టిస్టులుగా కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గోలెట్టి వెంకటేశ్వర గారి దగ్గర నుంచి బాలమురళీకృష్ణ గారు, ఇంకా అన్నవరపు రామశర్మ గారు, పాండురంగరాజు గారు, బీబీ కనకదుర్గ గారు, తర్వాత శ్రీరంగం గోపాలరత్నం గారు, వింజమూరి లక్ష్మి గారు, ఇంకా చెప్పుకోవాలంటే చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. తర్వాత మన ఆచంట జానకిరామ్ గారు, జలసూత్రం రుక్మిణా శాస్త్రి గారు, ఇందాక చెప్పిన ప్రయాగ నరసింహశాస్త్రి గారు, బందా కనకలింగేశ్వరరావు, ఇలా చాలా పెద్దవాళ్ళందరూ పేరున్న వాళ్ళందరూ కూడా పనిచేయటం వల్ల చాలా పాపులర్ అయింది. అయితే ఏంటంటే ఎక్కువ దూరం వినిపించేది కాకపోవడంతో ఇబ్బంది అయిందని కూడా అది వేరే విషయం. తర్వాత ఏంటంటే మొట్టమొదటి రేడియో స్టేషన్ చేసినప్పుడు గిర్తూరు సూర్యం గారు పిల్లల కార్యక్రమం నిర్వహించేవారు. అప్పుడు నాకు 13 ఏళ్ళు. నేను 2 ఏళ్ళ పాటు పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్నాను అన్నమాట. తర్వాత నాకు 15 ఏళ్ళు దాటాక చదువుల నిమిత్తం ఇతర దేశాలకి ఇటువంటి చేత ఒక 15 ఏళ్ళు విజయవాడ లేకుండా ఉన్నాను. తర్వాత వచ్చాక కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత పెద్దవాళ్ళలో చెప్పదగ్గ వ్యక్తి ఏంటంటే బాలాంతరపు రజనీకాంతారావు గారు. బాలాంతరపు రజనీకాంతారావు గారు ఎన్నో మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తి రంజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి కొండ నుంచి కడలి దాకా అనేటువంటి మ్యూజికల్ ఎపిసోడ్కి అంతర్జాతీయ బహుమతి వచ్చింది. తర్వాత భారతదేశంలో కూడా మన నేషనల్ అవార్డు కూడా చాలా వచ్చినాయి. ఆదికార్య అవతరణ అనే దాంట్లో కూడా మంచి ప్రైజ్ వచ్చింది. మేక సందేశం అంతేకాకుండా అనేక ఎక్స్పీరిమెంట్ చేసేవారు ఆయన. ఏమిటంటే మన ఆక్రమించి నీళ్ళు కింద పట్టి ఉంటే వచ్చే సౌండు, తర్వాత పక్షులు చిచ్చేసే సౌండ్స్, ఇవన్నిటిని ప్రకృతిలోంచి కూడా ఎంత అందమైనటువంటి వినటానికి బాగుండేవన్నీ చేస్తూ ఉండేవారు. తర్వాత ఇంకో చెప్పదగ్గ వ్యక్తి ఎవరంటే మనం ఉషాశ్రీ గారు. ఉషాశ్రీ గారు ధర్మ సందేహాలు అనే కార్యక్రమం చాలా పాపులర్ అయిందనమాట. అంటే టీవీలో మన రామాయణం ఎంత పాపులర్ అయిందో అంత పాపులర్ అయింది. ప్రతి ఆదివారం కూడా వచ్చేది. తర్వాత అందులో ఎలాంటి ధర్మ సందేహాలన్నీ తీరుస్తుందంటే ఒక జోక్గా చెప్పాలంటే ఒక చెప్పాలి. గురువుగారు వసుదేవుడు గాంధీ కార్డు పట్టుకున్నాడు అని ఎట్లా వచ్చిందండి కదా అన్నారు. శిష్య, అది ఏ పెద్ద పుస్తకంలోనూ లేదు, భారతంలోనూ భాగవతంలో కానీ పెద్దవాళ్ళు రాసింది. అయితే తర్వాత రచయితలు పిల్ల కథలు పెద్ద కథలు లాంటివి చాలామంది రాశారు. అలాంటివన్నీ చాలా జోక్స్ చెప్తూ చాలా విజ్ఞానపూర్వకమైనటువంటి సమస్యలు తర్వాత సమాధానాలు ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఇలాంటివన్నీ ఎన్నో మంచి కార్యక్రమాలు వచ్చినాయి. అయితే తమాషా ఏంటంటే ఆ రోజుల్లో కూడా పొద్దున 10 గంటలకల్లా అయిపోయింది రేడియో. తర్వాత అసలు ఆడవాళ్ళు పాప పొద్దున లేచి వంటలు అన్నీ ఉంది, పిల్లలకి రెడీ చేసి స్కూల్స్కి పంపించి భర్తకి ఆఫీస్కి కట్టడానికి భోజనం అన్నీ తయారు చేసి తీరిగ్గా 10 ఇంటికి కూర్చొని ఇద్దాం ఉంటే ప్రోగ్రాంలు ఉండేది కాదు. మళ్ళీ 12 ఇంటికో ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళు. ఏదెట్లా అయినా కూడా మొదట్లో ప్రోగ్రాం అన్నీ లైవ్ ప్రోగ్రాంలు ఉండేవి. ఇప్పటిలాగా రికార్డు చేసి తర్వాత బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఏంటంటే పట్టుదలతో చాలా కృషి చేసేవారు. ఇప్పుడు చాలా విధంగా బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవాలి. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు టెలివిజన్ వచ్చాక ఈ రేడియోలు పట్టడం బాగా తగ్గిపోయింది. తర్వాత అయితే మాకు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారిని ఒక స్టేషన్ డైరెక్టర్గా వచ్చి నాకు బాగా గుర్తు. పల్లెటూళ్ళలో అక్కడ కూడా ఎంకరేజ్ చేసేవారు. రేడియో బ్యాటరీలు పెట్టే రేడియోలతో పల్లెటూళ్ళు బెద్దుబళ్ళ మీద వెళ్తున్నా కూడా రేడియో వినేట్టుగాను అనేక విధాలుగా పాపులర్ చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. అది మాత్రం చెప్పుకోదగ్గ విషయం.

0: ఇదే విధంగా చూసినట్టయితే ఇప్పుడు అమెరికా లాంటి దేశం తీసుకోండి, రేడియో ఎన్ని వందల టీవీ ఛానల్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రతి వాళ్ళు రేడియోలు వాడతారు, ఎఫ్ఎం రేడియోలు. ఎక్కువ దూరం లేకపోయినా కార్లో వెళ్తున్నా సరే ఒక ఊర్లో రేడియో స్టేషన్ తగ్గిపోతే ఆ పక్క ఊర్లో దన్నుకుంటుంది అనమాట. మొత్తం మీద ఎప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటారు. అటు సైంటిస్టులు రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, ఇటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు కానీ, కార్లు మిగతా మెకానిక్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ పనులు చేసుకుంటూ చక్కగా రేడియో సంగీతం వింటూ ఉంటారు. ఆ విధంగా రేడియో పాపులారిటీ అమెరికాలో ఏం తగ్గలేదు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఏదైనా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంత పవర్ఫుల్ ఉందో నేను చెప్పలేను. కానీ ఏమిటంటే చాలా మంచి ప్రోగ్రాం ప్రొడ్యూస్ చేయడం జరిగింది, మంచి ఆర్టిస్టులను తయారు చేసింది. ఇప్పుడు మల్లాది సూరిబాబు గారు నాకు గుర్తుంది, 1970లో చేరినట్టు గుర్తు. ఆయన ఒక సింగర్గా స్టేఫ్లో జరగకపోయినా అనేక చక్కటి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయకుండా ఇద్దరు మంచి గాయకులను సృష్టించారు, పెద్దవాళ్ళని చేశారు ఆయన పిల్లల్ని. భారతదేశంలో కాదు, అమెరికా కాదు, ఇతర రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న గాయకులు కూడా వాళ్ళు అయ్యారు. ఈ విధంగా మంగళపల్లి బాలమురళీకృష్ణ గారే కాదు, నేదూరు కృష్ణమూర్తి గారే కాదు, ఇంకా ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు అన్ని విధాలుగా కూడా పైకి వచ్చారు, వారి మంచి రికగ్నిషన్ వచ్చింది. విజయవాడ రేడియో స్టేషన్ చేసిన కృషి ఏమీ ఇంత తక్కువగా అంచడానికి వీల్లేదు. అందులో దానికి ప్రతిభావంతులైనటువంటి ఉత్సాహకారులు అయినటువంటి ఆఫీసర్లు ఆర్టిస్టులు పనిచేస్తున్నారు, అంచేత అది చాలా బాగానే ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే 75 సంవత్సరాల కిందటి పాత గుర్తులు చాలా ఉన్నాయి, కానీ మంచి ఎపిసోడ్స్ ఎట్లాంటి సంగతులు జరుగుతూ ఉండేవి. తర్వాత రన్నింగ్ కామెంటరీలు కూడా రేడియో వాళ్ళు తెలుగులో అరేంజ్ చేశారు. నేను కూడా క్రికెట్ రన్నింగ్ కామెంటరీ తెలుగులో చెప్పడం కూడా చేశాను చాలా కాలం. ఈవెన్ నేషనల్ వచ్చేటప్పుడు బేరీ సభాధికారి, తర్వాత విజయనగరం రాజకుమార్ గారు ఇలాంటి కామెంటేటర్స్ ద్వారా రేడియో కామెంటరీలు వింటూ ఉంటాం జరుగుతూ ఉండేది. ఏదైనా కూడా మన విజయవాడ స్టేషన్ ప్రజలకి సేవ చేసేదని చెప్పుకోవాలి.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి.
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి. విశ్వకీర్తి నొందిన విమలావాణి.
2: మానవులను సృష్టించేది బ్రహ్మ.
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం,
5: శ్రీమద్ భగవత్

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నకంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్టపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోదీకి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వాగతం పలికారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాలపైన, అంతర్జాతీయ పరిణామాలపైన విస్తృతంగా చర్చించనున్నారు. 2 రోజుల స్వీడన్ పర్యటనలో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపి ఇరు దేశాల సంబంధాలపై సమగ్ర సమీక్ష చేయనున్నారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు

ముగ్గుర సంస్థలు, సరఫరా గొలుసులు, రక్షణ, అంతరిక్షం వంటి విభాగాల్లో సహకార అవకాశాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి ప్రసంగించనున్నారు. అంతకుముందు నరేంద్ర మోదీ తన 2 రోజుల నెదర్లాండ్స్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ ప్రధానికి వీడ్కోలు పలికారు.

0: పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ ప్రధానికి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా రక్షణ రంగం, కీలక ఖనిజాల సరఫరాతో పాటు పలు రంగాలకు సంబంధించి ఇరు దేశాలు 17 ప్రతిష్టాత్మక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, NID సంస్థ కేవలం డిజైనింగ్కు మాత్రమే పరిమితం కాలేదని, యువతలోని సృజనాత్మకతను వ్యాపార నైపుణ్యాలతో అనుసంధానించే వేదికని కొనియాడారు. యువత తమ సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి NID వంటి సంస్థలు సరైన మార్గాన్ని చూపిస్తాయని అమిత్ షా పేర్కొంటూ,
1: డిజైన్ కి రీచ్ భి బడానే కి జరూరత్ ఇస్ పర్ భి NID నే కామ్ కర్నా చాహియే. హర్ క్షేత్ర మే డిజైన్ కా మహత్వ హై. కోయి బడా ఇండస్ట్రియల్ పార్క్ బన్ రహా హై తో వహాన్ పర్ భి డిజైన్ కి జరూరత్ హైటెక్ డిజైన్ కే క్షేత్ర మే హమ్నే ఆగే బడ్నా పడేగా. చాహే సెమీకండక్టర్ హో, చాహే చీప్ హో, ఏక్ సారే క్షేత్ర కో ఎక్స్ప్లోర్ కర్ కర్ జిస్మే డిజైన్ కా గుణ పడా హై, డిజైన్ కా స్వభావ పడా హై, డిజైన్ కి రుచి పడి హై, ఏ లోగో కి కెరియర్ కే సాథ్ ఉస్కో జోడ్నే కా కామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నే కర్నా చాహియే.
0: భారతదేశం గరిష్టంగా ఒకే రోజున 256.4 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా నిర్వహించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం విద్యుత్ డిమాండ్లో దాదాపు 33% వాటాను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారానే అందుకోగలుగుతున్నామని తెలిపారు. దేశ ఇంధన సామర్థ్యం విస్తరించటం, గ్రిడ్ల ఆధునీకరణ, స్వచ్ఛ ఇంధనం వాటా నిరంతరం పెరుగుతుండటమే ఈ విజయానికి నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న ఈ వేడుకలో విజేతలకు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ద్రౌపది ముర్ము అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. 2026కి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీటిలో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. పురస్కార గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా 16 మందికి మరణానంతరం గౌరవం లభించనుంది. విమాన ఇంధనంపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ను 25% నుంచి 7% తగ్గిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన కేంద్ర మంత్రి, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం విపరీతమైన నిర్వహణ ఖర్చులు, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి చర్యలు విమానయాన సంస్థలకు అవసరమైన మద్దతు ఇస్తాయని, ప్రయాణికులకు విమాన ఛార్జీలు అందుబాటు ధరల్లో ఉండేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బెంగళూరు ముంబై మధ్య ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బెంగళూరు ముంబై వందే భారత్ స్లీపర్ సర్వీసు త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో కలిపే బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు ఆమోదం లభించిందని తెలిపారు. ముంబై, బెంగళూరు, ఇతర ప్రధాన నగరాలను కలిపే రైల్వే నెట్వర్క్ను దీర్ఘకాలంలో 7,000 కిలోమీటర్లకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. భారత్ మయన్మార్ సరిహద్దుల గుండా సాగుతున్న అంతర్జాతీయ మత్తు పదార్థాల అక్రమ రవాణా నెట్వర్క్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB అడ్డుకుంది. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు ప్రధాన సూత్రధారి మయన్మార్కు చెందిన థాన్ సిన్ తువాంగ్ను NCB అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట సమన్వయం, విస్తృతమైన నిఘా, నిరంతర ఆపరేషన్ల ఫలితంగా ఈ అరెస్ట్ సాధ్యమైందని NCB ఒక ప్రకటనలో తెలిపింది. థాన్ సిన్ తువాంగ్పై NCBతో పాటు పలు డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నమోదు చేసిన మాదక ద్రవ్యాల కేసులు ఉన్నాయి. దర్యాప్తులో ఆయన మిజోరాం, మణిపూర్, అస్సోం, త్రిపుర మార్గంగా

0: మాదక ద్రవ్యాలను భారత్ బంగ్లాదేశ్లకు తరలించే క్రాస్ బోర్డర్ నెట్వర్క్లను నిర్వహించినట్టు బయటపడింది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత విడి సతీశన్ ఆ రాష్ట ముఖ్యమంత్రిగా రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 14వ తేదీన విడి సతీశన్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ కూటమి 2/3 కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారతదేశం ఖండించింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణా వ్యవస్థల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. సముద్ర మార్గాల్లో పౌర నౌకా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవటం అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు విఘాతం కలిగించటాన్ని ఏ రకంగానూ సమర్థించలేమని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 23 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. రేపు కర్ణాటకలో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, లక్షద్వీప్ మధ్య మహారాష్ట, ఒడిశాలలో రేపు ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గూటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా బలాదూర్ చిత్రం కోసం కారుణ్య పాడిన పాట

తర్వాత పాట ప్రేమ కావాలి చిత్రం కోసం విజయ్ ప్రకాష్ చిత్రపడిన పాట.

మీరు ఇంతవరకు చిత్రమందిర కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

తర్వాత పాట తాజ్మహల్ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన పాట విందాం.

మీరు ఇంతవరకు చిత్రమందిర కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలకు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.